ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆషాఢమాసం 10వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 1వ తేదీ బుధవారం. ఇప్పుడు సమయం 5:53 దాటి 46 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నేటి ప్రసార వివరాలు. ముందుగా ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. నిర్వహణ శ్రీ తేతల్లి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:45 విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఇక ఈ ఉదయం 6:10 భావన కార్యక్రమంలో భావోద్వేగాలు, డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో పచ్చిరొట్టె పంటల సాగు గురించి కొన్ని వివరాలు. 7:00 నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్. ఈ ఉదయం 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఈరోజు నుండి జులై 7వ తేదీ వరకు వన మహోత్సవాల సందర్భంగా కొన్ని వివరాలు. అనంతరం ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం, ఈ అంశం గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పి లక్ష్మీ శ్రావ్య గారి వీణావాద్యం. 9:00 వార్తల ముఖ్యాంశాలనంతరం చిత్రసీమ. ఈ ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. 11:03 భక్తి సంగీతం కార్యక్రమంలో పి మేఘనా సాయిశ్రీ గారు ఆలపించిన భక్తిగీతాలు. వాద్య సహకారం శ్రీ బి సాయి భార్గవ్ వయలిన్, శ్రీ వి కాళీప్రసాద్ మృదంగం. 11:30 హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ అరవింద్ పారిక్ గారి సితార్ వాద్యం. 12:10 యువవాణి తెలుగు కార్యక్రమం. 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం. 1:20 చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమాలు. 2:30 నిషిగంత్ మరాఠీ కార్యక్రమం. ఇక సాయంకాలం ప్రసారంలో 5:00 వార్తల ముఖ్యాంశాలనంతరం జానపద సంగీతం కార్యక్రమంలో గుణచారి ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వరి సాగు విధానం గురించి శాస్త్రవేత్త శ్రీ బి లక్ష్మీ గారి వివరాలు. 7:00 మార్కెట్ ధరలు. ఈరోజు రాత్రి 7:15

పశుపక్షాలకు ఇల్లు వాకిలి కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ గురించి రాజేంద్రనగర్ పశుపోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం, అనంతరం పాడి పశువుల ముర్రుపాలు ఆవశ్యకత గురించి రాజేంద్రనగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారు అందించే కొన్ని వివరాలు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్, 9:30 చర్చాకా విషయ హై. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 10:00 శాస్త్రీయ సంగీత కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. 10:45 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: fuel for the fortnight starting today. According to a notification issued by the Ministry of Finance, under the revised rates, the export levy on petrol has been fixed at 4 rupees per litre. In football, Kylian Mbappe further enhanced his FIFA World Cup legacy to lead France to a comfortable win against Sweden in the round of 32 clash. France defeated Sweden 3-0 at New York's New Jersey Stadium this morning to storm into round of 16. India's men's cricket team will begin their five-match 2020 international series against hosts England today. The opening match will be played at the Riverside Ground in Chesterley Street starting at 10 p.m. Indian time. The second T20 international will be played on Saturday in Manchester. The third T20 international is scheduled for 7 July in Nottingham, followed by the fourth T20I on 9 July in Bristol. The fifth and final T20 international will be played on 11th of July in Southampton. Visitors India head into the series after disappointing 0-2 2020 international series defeat to Ireland, their first bilateral 2020 series loss in several years. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, ఇప్పుడు సమయం 6:10. భావన కార్యక్రమంలో భావోద్వేగాలు. డాక్టర్ కె లక్ష్మీ అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం వింటారు.
2: భావోద్వేగాలు. స్పందించడం సహజ లక్షణం. పుట్టిన వెంటనే కెవ్వుమనే కేకతో స్పందన మొదలవుతుంది. ఈ స్పందన ఎక్కువగా ఉన్నా అసలు లేకున్నా మానసిక ఆరోగ్యం సరిగ్గా లేనట్లు లెక్క. స్పందనను కలిగించేవి భావోద్వేగాలు. పరిస్థితులను గమనిస్తూ పొంగిపోకుండా కుంగిపోకుండా మనస్సును నిశ్చలంగా ఉంచుకోవడం మానసిక పరిణతికి నిదర్శనం. దీనికి సాధన అవసరం. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలంటే ముందు మనస్సు నిలకడగా ఉండాలి. ఎటువంటి ఒత్తిడికి అలజడికి గురికాకుండా ఉండాలి. జాలి, దయ, ప్రేమ, సానుభూతి వంటి భావోద్వేగాలు తగిన పాళ్లల్లో ఉండడం మానసిక ఆరోగ్యాన్ని సూచిస్తుంది. ఎక్కువగా ఉంటే నిరాశ, నిస్పృహలు పెరిగి డిప్రెషన్కి, ఒంటరితనానికి దారితీస్తాయి. వయస్సుతో నిమిత్తం లేకుండా ఇప్పటి కాలంలో భావోద్వేగాలు నియంత్రణను కోల్పోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనివల్ల ఎన్నో కష్టనష్టాలు వస్తున్నాయి. బాల్య దశ నుండే ఈ భావోద్వేగాలు అదుపు తప్పడం జరుగుతోంది. చిన్న చిన్న పిల్లలకు తల్లిదండ్రులు సెల్ఫోన్లు అలవాటు చేస్తున్నారు. దీనికి అలవాటు పడిన పిల్లలు కొంతకాలానికి చేతిలో నుండి ఫోను తీసుకుంటే తట్టుకోలేకపోతూ ఏడుస్తున్నారు. నచ్చినవి వెంటనే ఇవ్వకపోతే సహించలేకపోతున్నారు. పంతాన్ని నెగ్గించుకుంటున్నారు. కొంచెం పెద్దయ్యాక నచ్చిన ఫోనో బైకో లేకపోతే వారికి నచ్చిన ఇతర వస్తువులో ఇవ్వడం లేదని, తల్లిదండ్రులపైనే దాడికి పాల్పడుతున్న సంఘటనలు కూడా తరచుగా జరుగుతున్నాయి. ప్రేమలు వద్దని చెప్పినా, చెడు స్నేహాలు వద్దని చెప్పినా తప్పే అవుతోంది. దీనికి కారణం తల్లిదండ్రుల అతిగారాభమే. తల్లిదండ్రులు తమ శక్తికి తగినట్లుగా పిల్లలకు సమకూర్చడంలో ఎంతమాత్రమూ తప్పులేదు. కష్టనష్టాలు, సాధక బాధకాలు పిల్లలకు కొంచెం తెలిస్తే వారు కూడా నియంత్రణ అంటే ఏమిటో తెలుసుకుంటారు. అన్ని వయస్సుల వారు ఇప్పుడు ప్రసార మాధ్యమాలకు బాగా అలవాటు పడిపోతున్నారు. ప్రసార మాధ్యమాల్లో ఇబ్బడి ముబ్బడిగా ప్రసారమవుతున్నా, ప్రచారం చేస్తున్నా అవాంఛనీయ సంఘటనలు, వాస్తవానికి దూరంగా ఉండే విషయాలు, హింసాత్మక చర్యలు ప్రజలందరిపైన తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయి. దీనివల్ల దీనిని చూసేవారు లేనిపోని విషయాలను ఊహించుకోవడం, అర్థంపర్థం లేని భయాలతో, భ్రమలతో బ్రతుకుతూ వేరే వారితో పోల్చుకుంటూ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అసలు విషయాలను వదిలేసి చిన్న చిన్న విషయాలను పెద్దగా పట్టించుకోవడం పరిపాటి అయింది. ఉదాహరణకి, తాము ప్రసార మాధ్యమాల్లో పెట్టిన పోస్టులకు సమాధానాలు రాలేదనో, లైక్లు రాలేదనో, తాము అనుకున్న దానికన్నా భిన్నంగా స్పందించారనో, డిప్రెషన్లోకి కూరుకుని పోయేంత అసహనం బాగా ప్రబలిపోతోంది. ఈ ధోరణినే జీవిత భాగస్వాముల పట్ల కూడా చూపిస్తూ చీటికి మాటికి కోపాలు తెచ్చుకుంటూ విభేదాలు సృష్టించుకుంటూ విడిపోయేంత వరకు వెళ్లిపోతున్నారు. ఈ రకమైన మితిమీరిన భావోద్వేగాలు వివాహం, సంతానం విషయంలో దుష్ప్రభావాన్ని చూపిస్తూ సామాజిక సమస్యగా మారి చాపకింద నీరులా విస్తరిస్తున్నది.

0: సానుకూల దృక్పథాన్ని కలిగి ఉంటూ అనవసరమైన ఆలోచనలను మనస్సులోకి చొరబడనీయకుండా చేసుకుంటూ భ్రమలు, అపోహలు, అనవసర భయాలు మొదలైన వాటికి దూరంగా ఉంటూ ఉంటే జీవితం ఆనందమయమవుతుంది. సంయమనాన్ని కలిగి ఉంటూ మనస్సును నియంత్రించుకుంటే భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కష్టమేమీ కాదు.
1: భావోద్వేగాలు, డాక్టర్ కె. లక్ష్మి అన్నపూర్ణ గారి లఘు ప్రసంగం విన్నారు. భావన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి సుప్రభాతం వింటారు.

మాచ్యుత్య సత్వమివ భాతి విదిక్షు దిక్షు యాదాద్రినాదను హరే తవ సుప్రభాతం. బ్రహ్మ స్వయం సురగణై సహలోకపాలై ధామం ప్రవిశ్య తవ మండప గోపురాజ్యం పంచాంగ శుద్ధిమభివర్ణయతి త్వదీయాం యారాదినాదను హరే తవ సుప్రభాతం.

దాసులకెవ్వరు సరిలేరని అనలందొచ్చెదను. వరమిచ్చటి దైవం కేశవుడని పాపము పట్టెదను. హరివరదుడు అస్ఫలితుండని పెంకరళం రెంగెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రాముడు సర్వాత్మకుడను నిర్ఘాతముడునెదను. రామానుజ భాష్యము నిజమను సరస్వతి విలచెదను.

ఇంతవరకు శ్రీ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామివారి సుప్రభాతం విన్నారు. భక్తిరంజనీ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ఈనాటి కార్యక్రమంలో పచ్చిరొట్టె పంటల సాగు గురించి కొన్ని వివరాలను వింటారు.
1: పచ్చిరొట్టె పంటల సాగు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు మన తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ పచ్చిరొట్టెల పంట సాగు గురించి ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని, పచ్చిరొట్టె పంటలు సాగు చేసి చక్కటి పచ్చిరొట్టె పంటల సాగు చేసుకుని చక్కటి ప్రధానమైన పంటలను ఎక్కువ అధిక ఉత్పత్తి సాధించే విధంగా వీరు మార్గం సులభం చేసుకుంటారని రైతు సోదరులకు తెలియచేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాలువలు, బోరుబావుల కింద వరి, తర్వాత వరి పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. సాధారణంగా వానాకాలంలో వరిని నారు పోసి నాటే పద్ధతిలో రైతులు సాగు చేస్తారు. కాబట్టి వరి నాట్లు వేయడానికి 40 నుండి 50 రోజుల ముందు ప్రధాన పొలములో పచ్చిరొట్టె పంటలను పూత దశ వరకు సాగు చేసి నేలలో కలియదున్నడం పరిపాటి. ఇలా పచ్చిరొట్టె పంటలను సాగు చేసి భూమిలో కలియదున్నడం వల్ల భూమి యొక్క సారం పెరిగి నేల ఆరోగ్యం పెరుగుతుంది. అంతేగాక నేలలో సూక్ష్మజీవుల మోతాదు పెరుగుతుంది. ఆ తర్వాత వేసే వరి పంట గాని ఇతర పంటలు గాని వాటికి పోషకాల లభ్యత బాగా లభిస్తుంది. గనక పంటను చక్కగా సారవంతంగా మనం పెంచుకున్న వారమవుతాం. మన తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వము నీటి వనరుల సద్వినియోగం కోసం నాటే పద్ధతికి బదులుగా నేరుగా విత్తే పద్ధతిలో వరిని సాగు చేయాలని రైతులను ప్రోత్సహిస్తున్నారు. ఇందుకుగాను నేరుగా విత్తుకోవడానికి అనువైన వరి వంగడాలు, సాగుకు అవసరమైన యంత్రాలను రైతులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. దీనివల్ల తెలంగాణలో క్రమేణా నేరుగా విత్తే వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది. నేరుగా వరి విత్తే పద్ధతిలో పచ్చిరొట్టె పంటలను వరి పంటకు ముందు వేసి నేలలో కలియదున్నేంత సమయం అవకాశము ఉండదు. అంతేకాకుండా ప్రస్తుతము రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న మరొక సమస్య, సరైన గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల వరి తర్వాత యాసంగి వరి వేయొద్దని, దీనివల్ల రైతులు నష్టపోతారని, యాసంగి వరికి బదులుగా ఇతర ఆరుతడి పంటలను వేసుకోవాలని ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటల విధానాన్ని ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ పద్ధతి వల్ల రైతులకు అన్ని విధాల లాభదాయకమే. దీనివల్ల క్రమేణా కాలువలు, బోరుబావుల క్రింద రైతులు వరికి బదులుగా నూనె గింజ పంటలు, అపరాల సాగు చేపడుతున్నారు. కానీ ఆరుతడి నూనె గింజ పంటలు వేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు భూమిని బీడుగా పెట్టుకోకుండా పచ్చిరొట్టె పంటలను కనుక సాగు చేస్తే నేల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతో పాటు పంటల ఎదుగుదలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలను నేలలో పెంపొందించుకోవచ్చు. దీనివల్ల వానాకాలంలో వేసుకునే పంటకు కావాల్సిన పోషకాలు సరిపాలలో అందడం వల్ల రసాయనిక ఎరువుల మోతాదును, సాగు ఖర్చును కూడా తగ్గించుకోవచ్చు. యాసంగికి అనువైన పచ్చిరొట్టె పంటల సాగు, వాటి సాధ్య అసాధ్యాలపై వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో ప్రాథమిక పరిశీలన చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంతానికి అనువైన మరియు ఇక్కడి రైతులు ఇరివిగా సాగు చేసే పచ్చిరొట్టె పంటలైనటువంటి పెసర, మినుము, ఉలువ, అలసంద, జనుము, జీలుగా, పిల్లి పెసరలను యాసంగిలో

సాగు చేసుకోవడం జరుగుతుంది. వివిధ పచ్చి రొట్టె పంటలను యాసంగిలో సాగు చేయగా జనుము, అలసంద ఎంతో అనువైనవిగా నిర్ధారించడం జరిగింది. జనుము, అలసంద పంటలను యాసంగిలో 50% పూత దశ దాకా సాగు చేసి నేలలో కలియదునవచ్చు. విత్తనోత్పత్తి చేసే పంట మోళ్లను నేలలో కలియదునవచ్చు. ఈ రెండు పంటలను వాటి సాగుకు సిఫార్సు చేసిన మోతాదులు, అంటే జనుముకు 5 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, అలసందకు 10 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 8 కిలోల పొటాషిని దుక్కిలోనే వేసుకుని సాగు చేసుకుంటే పంటల ఎదుగుదల బాగా ఉంటుంది. పప్పుజాతి పంటలకు రసాయనిక ఎరువులు వేస్తే వేరుబొడి పిల్ల తయారీ, ఎదుగుదల తగ్గిపోయి నత్రజని స్థిరీకరణ తక్కువగా ఉంటుందని ఒక అపోహ మాత్రమే. కానీ ఈ పరిశీలనలో పప్పుజాతి పంటలైనటువంటి జనుము, అలసందకి యాసంగిలో రసాయనిక ఎరువులు వేయడం వల్ల వేరుబొడి పిల్ల ఏర్పాటు, పెరుగుదల, నత్రజని స్థిరీకరణ ఏమాత్రం తగ్గలేదని గమనించారు శాస్త్రవేత్తలు. ఇది బాగా ఆకలింపు చేసుకోవాలని రైతు సోదరులకు విన్నవిస్తున్నారు. 50% పూత దశలో జనుము సుమారు 90 సెంటీమీటర్ల నుండి 1 మీటర్ వరకు ఎత్తు పెరిగి 600 కిలోల నుండి 1 టన్ను వరకు వచ్చే పచ్చి రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. అలసంద సుమారు 50-55 మీటర్ల ఎత్తు పెరిగి 500-800 కిలోల పచ్చి రొట్టెను ఎరకరాకు తయారు చేస్తుంది. యాసంగిలో 50% పూత దశకు చేరుకోవడానికి జనుముకి దాదాపు 58 నుంచి 60 రోజులు, అలసందకు 65-75 రోజులు పడతాయి. 50% పూత దశలో జనుము 50% పూత దశలో జనుము 3 నుండి 3.5% నత్రజని, 0.45 నుండి 0.50 భాస్వరము మరియు 1.25 నుండి 1.30 పొటాషిను అందించగలుగుతుంది. అలసంద 1.5 నుండి 2% నత్రజని, 0.30 నుండి 0.40 భాస్వరము, ఇంకా 1.40 నుండి 1.45% పొటాషిను అందించగలదు. ఈ రెండు పంటలు 50% పూత దశలో నేలలో కలియదున్నప్పుడు 20-30 రోజుల్లో కొల్లి నేలకు పోషకాలను అందజేస్తాయి. నేలలో కలియదున్న 10 రోజులకు నత్రజని విడుదల అధికంగా ఉంటుంది. తర్వాత క్రమేణా నత్రజని విడుదల తగ్గుతుంది. కాబట్టి నీటి లభ్యత ఉండి వేసవి పంట వేసుకోవాలనుకునే రైతులు పచ్చి రొట్టె పంటలను నేలలో కలియదున్న వెంటనే విత్తుకుంటే పంట మొలకెత్తిన తర్వాత మొక్కలు అవసరమైన పోషకాలను సరైన సమయంలో అందించవచ్చు. జనుము, అలసంద పంటలకు 50% పూత దశలో కోయకుండా విత్తనోత్పత్తి చేసి ఒక పంట తీసుకుని వాటి మూలను నేలలో కలియదనడం ద్వారా నేల పోషణ సాధించవచ్చు. యాసంగిలో విత్తన పంటలుగా జనుము 125-130 రోజులకు, అలసంద 110-115 రోజులకు కోతకొస్తాయి. విత్తనం కోసం సాగు చేసినప్పుడు జనుము దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు పెరిగి ఎకరాకు 8 క్వింటాల నుండి 1 టన్ను వరకు విత్తనము మరియు 1.8 నుండి 2.2 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. ఇక అలసంద 1 నుండి 1.2 మీటర్ల ఎత్తు పెరిగి 6-8 క్వింటాల విత్తనము, 3-3.5 టన్నుల రొట్టెను ఉత్పత్తి చేస్తుంది. పంట కోత తర్వాత జనుము, అలసంద మూలను నేలలో కలియదునవచ్చు. జనుము మూలు 2.5-3% నత్రజని, 0.03-0.040 పొటాషిని అందించగలవు. అలసంద మూలు 2-2.5% నత్రజని, 0.8-0.10 భాస్వరం, ఇంకా 0.55-0.60 పొటాషిని అందించగలవు. 50% పూత దశ కంటే పంట కోత తర్వాత మొలను కలియదునడం వల్ల అవి చివకడానికి 2 నీటి తడులతో దాదాపు 60-70 రోజులు పడుతుంది. నేలలో కలియదున్న మొలలు త్వరగా చివకడానికి యూరియా 1.0%, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మిశ్రమాన్ని 1%, వీటితో పాటు వేస్ట్ డీకాంపోజర్ ను ఎకరాకి 100 లీటర్లు కలిపి మొలపై పిచికారి చేసి నేలలో కలియదునితే ఇవి 40-50 రోజుల చివికి నేలకు పోషకాలను అందించగలవు. పంట మొలు క్రమేణా కుళ్ళడం వల్ల వానాకాలం పంట పోషణ అవసరాలను తీర్చడం జరుగుతుంది. సకాలంలో పచ్చి రొట్టె పంటల విత్తన లభ్యత రైతులకు చాలా ముఖ్యం. పచ్చి రొట్టె పంటల సాగు ద్వారా రైతులు తమ విత్తనాన్ని తామే తయారు చేసుకుని తద్వారా ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించవచ్చు. ఈ విధానంలో రైతులు పచ్చి రొట్టె విత్తన ఉత్పత్తితో పాటు నేల భూసారాన్ని పెంపొందించవచ్చు. 2-3 కాలాల పాటు పచ్చి రొట్టె పంటల సాగు చేయడం ద్వారా నేలలో సూక్ష్మ జీవుల సాంద్రత పెరిగి పంటలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. అంతేకాకుండా నేల యొక్క భౌతిక రసాయనిక పరిస్థితులు మెరుగుపడతాయి. నీరు నిల్వ ఉండే పొలాల్లో, చౌడు భూములలో ఈ పద్ధతి చేపట్టడం వల్ల నేల భౌతిక లక్షణాలు మెరుగుపడి ఇతర పంటలు పండించడానికి ఇవి అనువుగా మారుతాయి.
ఈ విధంగా పచ్చిరొట్టె పంటల

0: సాగు చేసుకుని ప్రధాన పంటలను చక్కగా పెంచుకొని ఆదాయాన్ని పొందగలరని రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు.
1: పచ్చిరొట్టె పంటల సాగు గురించి కొన్ని వివరాలను విన్నారు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 6:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొననున్న రాష్టపతి ద్రౌపది ముర్ము. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు పంటల మార్పిడికి ప్రాధాన్యతనివ్వాలని సూచించిన తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు పర్యటించనున్నారు. రాష్టపతి పర్యటన వివరాలను అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ నిన్న వివరించారు. ఈ ఉదయం బెంగళూరు నుంచి హెలికాప్టర్లో బయలుదేరి అనంతపురంలోని ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి రాష్టపతి చేరుకుంటారని, విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, అనంతరం బెంగళూరు చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి పయనమవుతారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొంటారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో నిర్వహించిన కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవం కార్యక్రమానికి రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా 373 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయగా, ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన రాష్టపతి, వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలని సూచించారు.
1: महिला सशक्तिकरण बढ़ते कदमों के साथ ही ये उपलब्धि संस्था के समावेशी सोच और जेंडर जस्टिस के प्रति संवेदनशीलता की भी को दर्शाता है. इस जनजातीय विश्वविद्यालय पर अनेक विशेष जिम्मेदारियां हैं. ये अपेक्षा की जाती है कि ये विश्वविद्यालय जनजातीय समाज के आत्मविश्वास, नेतृत्व और नीति निर्माण का केंद्र बने.
0: ఆంధ్రప్రదేశ్లోని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం లబ్దిదారులతో సమావేశమై స్థానికంగా నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో 750 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ద్విచక్ర వాహనాల విడిభాగాల తయారీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో సెల్ టవర్లు ఏర్పాటు చేసి మొబైల్ నెట్వర్క్ పరిధిని విస్తరించాలని సర్వీస్ ప్రొవైడర్లను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్టంలో సమాచార వ్యవస్థను బలోపేతం చేసే అంశంపై అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ప్రభుత్వ డిజిటల్ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర, మొబైల్ యాప్ వినియోగాన్ని విస్తృతం చేయాలని సూచించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధులను రాష్ట ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. హైదరాబాద్లోని

0: శిల్పకళా వేదికలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన రైతు భరోసా పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పాల్గొని రైతుల ఖాతాల్లోకి 2,482,02,00,000 రూపాయలను జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈ రోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. వర్షాల మీద నీళ్ల మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్తారు. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోళ్లతో పాటు బోనస్ కూడా ఇస్తాను. పంట మార్పిడి చేయండి అన్నాం, అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతు భరోసా ఈసారి కూడా అట్లనే వేస్తాను. నేను నగదు జమ చేసిన మీకోసం అన్ని జమ చేసి పెట్టా.
0: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు నగరం స్వర్ణాల చెరువు వద్ద 5 రోజుల పాటు నిర్వహించిన రొట్టెల పండుగ నిన్న ముగిసింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఈ పండుగలో పాల్గొని తమ కోరికలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ సంప్రదాయం ప్రకారం రొట్టెలను మార్చుకున్నారు. పండుగ చివరి రోజున రాష్ట దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రత్యేకగా రొట్టెల పండుగ ప్రత్యేక గుర్తింపు పొందిందని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: మత సామరస్య వేదిక ఈరోజు బారాషాహి దర్గా ప్రాంతం, ఈ యొక్క స్వర్ణాల చెరువు ప్రాంతం, ఈ రొట్టెల పండుగ వాతావరణం, అనేక మతాలు, అనేక జాతులు, అనేక వర్ణాలు వర్గాలు ఉన్న భారతదేశం సమగ్ర స్వరూపంగా ఇవాళ మేమంతా భరతమాత ముద్దుబిడ్డలమే అని చెప్పుకునేటువంటి కార్యక్రమం ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే అది ఒక భారతదేశంలోనే మన నెల్లూరు నగరం నుంచే ప్రారంభమవుతుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
3: దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజుగార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వివిజి రామ్జీ పథకంపై ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ది శాఖ అదనపు కమిషనర్ శ్రీ ఎం శివప్రసాద్ గారితో ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
4: సాధికారిత సమగ్ర అభివృద్ది అనుసంధాన్ని ప్రోత్సహించి సుసంపన్నమైన దృఢమైన గ్రామీణ భారతాన్ని సాధించడం అనేది కూడా వివిజి రామ్జీ.
3: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.
0: ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో భీమవరం బుల్స్ విజేతగా నిలిచింది. సింహాద్రి వైజాగ్ లయన్స్తో జరిగిన తుది పోరులో భీమవరం బుల్స్ జట్టు విజయం సాధించింది. ఫైనల్ మ్యాచ్కు రాష్ట ఐటీ మానవ వనరులు ఆర్టీజీఎస్ శాఖ మంత్రి నారా లోకేష్, ఆంధ్ర క్రికెట్ సంఘం అధ్యకులు కేశినేని శివనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్మారక ఫలకాన్ని మంత్రి నారా లోకేష్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, రాష్టంలో క్రీడా మౌలిక వస్తుల అభివృద్దికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని పేర్కొన్నారు. వ్యవసాయ పరిశోధనలను పరిశ్రమలతో అనుసంధానించడంలో అగ్రి టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. తెలంగాణలోని హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ సంస్థలో పరిశోధన విద్యార్థుల కోసం నిర్మించనున్న వసతి భవనానికి ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. నీటి శుద్ది ప్లాంట్, ఇతర అభివృద్ది పనులను దృశ్య మాధ్యమం విధానంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, భారతదేశ ఆర్థిక వృద్దికి వ్యవసాయ పరిశోధన సంస్థలు, పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాలు కీలకమని అన్నారు. పరిశోధనలు ప్రయోగశాలలకే పరిమితం కాకుండా ఉపాధి కల్పించేలా, పరిశ్రమల అభివృద్దికి తోడ్పడేలా, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా ఉండాలని పరిశోధకులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని క్యాంపు కార్యాలయంలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏర్పడిన సాంకేతిక సమస్యల పరిష్కారంతో పాటు జిల్లాల న్యాయపరిధి పునర్విభజన, కొత్త కోర్టుల ఏర్పాటు చేపట్టాలని ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వైద్యులు పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి భారతరత్న డాక్టర్ బీద్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి ఏడాది జూలై 1వ తేదీన ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అంకిత భావంతో సేవలందిస్తున్న వైద్యుల సేవలను గుర్తించి వారి పట్ల కృతజ్ఞత చాటుకోవడం జాతీయ వైద్యుల దినోత్సవం ముఖ్యోద్దేశం. ఆంధ్రప్రదేశ్ యానాం దిగువ ట్రోప్ ఆవరణలో నైరుతి పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరోవైపు తెలంగాణలో రాబోయే 3 రోజుల పాటు చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో పాల్గొన్న

ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్ర క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచిన భీమవరం బుల్స్ జట్టు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: उत्तराखण्ड अल्पसंख्यक शैक्षणिक संस्था अधिनियमस्यान्तर्गतम् एका नूतना व्यवस्था प्रवर्तिता। अस्य प्रत्यग्रतन्त्रस्यान्तर्गतम् उत्तराखण्ड राज्य अल्पसंख्यक शिक्षा प्राधिकरणमेव शिक्षायै उत्तरदायी भविष्यति। इति वार्ताः।
1: ఆకాశవాణి నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికను అందిస్తారు శ్రీ డి రాజ్కుమార్.
2: భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ పాలన చీకటి అధ్యాయమని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. ఈ మేరకు 1975 జూన్ 25 ప్రారంభమైన ఎమర్జెన్సీ కాలంలో జైలు శిక్ష అనుభవించిన ఉద్యమకారులను బీజేపీ జిల్లా కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య హక్కులు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేశారని విమర్శించారు. అందుకే ప్రతి ఏడాది జూన్ 25 సంవిధాన హత్యా దివస్ గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ అధికారులు మల్లారెడ్డి నివాసంతో సహా బంధువులను, బినామీలకు చెందిన సుమారు 11 ప్రాంతాలలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. సోదాల్లో 4 గృహాలు, 1 కమర్షియల్ భవనం, 8 ఓపెన్ ప్లాట్లతో సహా 10.23 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితానికి దగ్గరవ్వాలని నిజామాబాద్ జిల్లా సంక్షేమ అధికారిని సౌందర్య పిలుపునిచ్చారు. క్షణికానందం కోసం జీవితాన్ని నరకకూపం చేసుకోవద్దని సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. మత్తుతో స్నేహం మరణంతో సమానమని, యువత సన్మార్గంలో నడిచినప్పుడే దేశ భవిష్యత్తు బాగుంటుందని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గత కొద్ది రోజులుగా ఆలయాలే లక్ష్యంగా దొంగలు చెలరేగిపోతున్నారు. నిజామాబాద్ హమాల్వాడిలోని సాయిబాబా మందిరంలో ఇటీవల చోరీకి ప్రయత్నిస్తున్న 3 దొంగలను పోలీసులు స్థానికుల సమాచారంతో పట్టుకున్నారు. వీరంతా పంజాబ్కు చెందిన అంతరాష్ట్ర దొంగలు కాగా, జిల్లాలో 8 ఆలయాల్లో చోరీలకు వీరు పాల్పడినట్లు విచారణలో తేలింది. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ అమలులో నిజామాబాద్ జిల్లా పనితీరు ఎంతో భేషుగ్గా ఉందని రాష్ట విద్యాశాఖ కార్యదర్శి, నిజామాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ యోగిత రాణా ప్రశంసించారు. ఉత్తర తెలంగాణ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేష్ సెట్కార్లతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రిజర్వాయర్ కు సంబంధించిన వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన అనంతరం 106 కోట్ల రూపాయల వ్యయంతో 7975 ఎకరాల ఆయకట్టుకు నీరందించే జాకోరా చందూర్ ఎత్తిపోతల పథకాలను ప్రారంభించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పూడికతీత చేపట్టి రిజర్వాయర్ల నిల్వ సామర్థ్యం పెంపొందిస్తామని చెప్పారు. జిల్లాలోని మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్సీ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాలోని మత్స్య పరిశ్రమకు చెందిన పెండింగ్ పనులపై జిల్లా మత్స్య సంఘం ప్రతినిధులు హైదరాబాద్ లో మహేష్ గౌడ్ కలిసి, అర్సపల్లిలోని ప్రభుత్వ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రానికి చెందిన భూమి ఆక్రమణకు గురవుతోందని, ఆర్మూర్లో చేపల మార్కెట్ నిర్మాణం పెండింగ్ లో ఉందని వివరించారు. వీధి వ్యాపారులకు పీఎం స్వనిధి పథకం కొండంత అండగా నిలుస్తుందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన స్వనిధి మహోత్సవం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిజామాబాద్ పట్టణంలో పారిశుధ్య సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం దృష్ట్యా నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారుల్లో మురుగు, వర్షపు నీరు నిలవకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ ఖరీఫ్ సీజన్లో కేవలం వరి పంటకే పరిమితం కాకుండా జొన్న, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు వంటి తక్కువ నీరు అవసరమయ్యే పంటల్ని సాగు చేయాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నిజామాబాద్ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సంబంధిత శాఖల అధికారులతో ఖరీఫ్ సీజన్ పంటలపై ఆయన సమీక్ష నిర్వహించారు.

0: జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు సరిపడా ఎరువులు, విత్తనాల పంపిణీపై చర్చించి అధికారులకు పలు సూచనలు చేశారు.
1: నిజామాబాద్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు శ్రీ డి రాజ్కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితి చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. వీపీ జీరామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16 చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియాన్తో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని ఆయన ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వాన్ని నిర్ధారించడానికి, నౌకాయాన వాణిజ్య స్వేచ్ఛను పరిరక్షించడానికి నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని మోదీ స్పష్టం చేశారు. అలాగే శాంతి, స్థిరత్వం, ప్రాంతీయ సహకారానికి మద్దతు ఇవ్వడంలో ప్రధానమంత్రి మోదీ వ్యక్తిగతంగా పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు ఈ టెలిఫోన్ సంభాషణలో అభినందించారు. భారత్లో ఇరాన్ రాయబార కార్యాలయం తెలియజేసిన వివరాల ప్రకారం భారత్లో బ్రిక్స్ ఇంధన శాఖ మంత్రుల సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించడం పట్ల ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. బ్రిక్స్ వంటి బహుళ పక్ష వేదికల పరిధిలో ఇరాన్ భారత్ల మధ్య సహకారం, భాగస్వామ్యం మరింత విస్తరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్తో సంబంధాలను బలోపేతం చేయడానికి, మరింతగా పెంపొందించుకోవడానికి ఇరాన్ కట్టుబడి ఉందని చెప్పిన ఇరాన్ అధ్యక్షుడు, ఇరు దేశాల మధ్య సంబంధాలు సుదీర్ఘ చారిత్రక వారసత్వం, పరస్పర గౌరవంపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారత్లో ఆమె పర్యటించడం ఇది మొదటిసారి కాగా, రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16 భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలు సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం ఇరు దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్దమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014 ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్య స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు. వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు మొదలైన రంగాల్లో భారత జపాన్ దేశాల మధ్య సంబంధాలను మరింతగా పెంచుతున్నారు. విద్యావంతులైన యువజనులు తమ నైపుణ్యాలు పెంచుకుంటూనే తమ సంస్కృతి మూలాలకు కట్టుబడి ఉండాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. విశాఖపట్నంలో నిన్న సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ప్రసంగించారు. సమానత్వంతో కూడిన, అందరినీ కలుపుకుపోయే సమాజాన్ని నిర్మించడానికి విద్యను ఒక సాధనంగా ఉపయోగించుకోవాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్య కేవలం ఉద్యోగం సంపాదించడానికే పరిమితం కాకుండా సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆర్థిక ప్రగతిని బలోపేతం చేయడానికి సహాయపడాలని రాష్ట్రపతి పేర్కొన్నారు. చదువుకున్న ప్రతి యువకుడు, యువతి వెనుకబడిన వారిని ముందుకు తీసుకురావడానికి సహాయపడాలని, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడంలో తమ వంతు సహకారాన్ని అందించాలని కూడా రాష్ట్రపతి అన్నారు. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ఎల్లప్పుడూ ముడిపడి ఉండాలని రాష్ట్రపతి చెప్పారు.

0: भारतीय विश्वविद्यालय से विशेष रूप से ये अपेक्षा भी की जाती है कि वे जनजातियों भाषा बोलियां के संरक्षण पर मिशन मोड में काम करेंगे। मुझे बताया गया है कि संस्था के ट्राइबल स्टडीज विभाग द्वारा कुई और सांवरा समेत अनेक जनजातियों बोलियों के डॉक्यूमेंटेशन को लेकर के इसी प्रकार से जमीनी कार्य किया जा रहा है।
1: గిరిజన సాధికారత కోసం విశ్వవిద్యాలయం చేపట్టిన సైన్స్ అండ్ టెక్నాలజీ హబ్ ట్రైబల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ క్షేత్రస్థాయి అభివృద్ధి కార్యక్రమాన్ని అభినందించారు. గిరిజన భాషలు మాండలికాలను పరిరక్షించవలసిన అవసరం ఉందంటూ కోయ సవర వంటి గిరిజన వర్గాల మాండలికాలను విశ్వవిద్యాలయం డాక్యుమెంటింగ్ లిఖితబద్ధం లిపిబద్ధం చేయడాన్ని ఆమె ప్రశంసించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపును ప్రభుత్వం జూలై 15 వరకు పొడిగించింది. అంతర్జాతీయ సప్లై చైన్లలో ఏర్పడిన అంతరాయాల కారణంగా తాత్కాలిక ఉపశమనంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందు నిన్నటి వరకు పూర్తి కస్టమ్ సుంకం మినహాయింపించింది. ఈ కాలంలో దేశీయ పెట్రోలియం కంపెనీలు ఎల్పీజీ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని కోరినందువల్ల దేశీయ మార్కెట్లో పెట్రోకెమికల్స్ తగినంత పరిమాణంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ మినహాయింపించారు. ప్రస్తుతం పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నందువల్ల ఈ చర్య ప్రభావిత రంగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా సాఫీగా మారేందుకు తోడ్పడుతుంది. ఈ మినహాయింపు వర్తించే ఉత్పత్తుల జాబితా ఇంతకుముందు నోటిఫై చేసిన విధంగానే ఉంటుంది. భారత్లో ఉత్పాదక రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఈ సుంకం మినహాయింపు వల్ల పెట్రోకెమికల్ ఫీడ్ స్టాక్ ఇంటర్మీడియట్స్పై ఆధారపడే ప్లాస్టిక్స్, ప్యాకేజింగ్, టెక్స్టైల్స్, ఔషధ రంగం, రసాయనాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, ఇతర ఉత్పాదక రంగాలతో కూడిన విస్తృత శ్రేణి పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విబిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ సవరించిన వేతనాలు ఈవేళ నుంచి అమల్లోకి వస్తాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతనాల రేట్లు పెంచడం జరిగింది. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయికి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అంతకుముందు మహాత్మాగాంధీ సగటు వేతన ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల నుంచి విబిజీ రామ్జీ చట్టం కింద రోజుకు 327.40 రూపాయలకు ఈ వేతనాన్ని పెంచారు. ఇది సగటున 10% పైగా పెరుగుదల ఉన్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. వార్షిక అమర్నాథ్ యాత్రకు సంబంధించి భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 55,000 మంది యాత్రికుల వసతి కోసం విస్తృతంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ అమర్నాథ్ దేవస్థానం బోర్డు చైర్మన్ కూడా ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా యాత్రికుల మొదటి కాన్వాయ్ను జెండా ఊపి ప్రారంభిస్తారు. 3,880 మీటర్ల ఎత్తులో హిమాలయాల్లో ఉన్న అమర్నాథ్ గుహాలయంలోని స్వయంభూ మంచు శివలింగం దర్శనం కోసం సాగే ఈ 57 రోజుల తీర్థయాత్ర ఎల్లుండి ప్రారంభమవుతుంది. అనంతనాగ్ జిల్లాలోని 48 కిలోమీటర్ల నూన్వాన్ పెహల్గాం మార్గం ద్వారాను, గండర్బల్ జిల్లాలోని కాస్త తక్కువ దూరంతో కూడిన అత్యంత క్లిష్టమైన 14 కిలోమీటర్ల బల్తల్ మార్గం ద్వారా ఈ యాత్ర ప్రారంభమవుతుంది. జమ్మూ డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ మాట్లాడుతూ, జమ్మూ డివిజన్ వ్యాప్తంగా దాదాపు 55,000 మంది యాత్రికులకు వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమాన ప్రకారం 10:00 మ్యాచ్ ప్రారంభమవుతుంది. గత సిరీస్లో ఐర్లాండ్ చేతిలో 2-0 ఎదురైన అనూహ్యమైన ఓటమి నుంచి కోలుకుని శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలోని టీమిండియా మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. రెండవ T20 మ్యాచ్ శనివారం నాడు మాంచెస్టర్లోను, 3వ మ్యాచ్ July 7 నాటింగ్హామ్లో జరుగుతాయి. July 11 చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌత్హాంప్టన్ వేదికలు కానున్నాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం న్యూయార్క్లోని న్యూజెర్సీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లో ఫ్రాన్స్ 3-0 స్వీడన్ నుంచి రౌండ్ ఆఫ్ 16లోకి దూసుకు వెళ్లింది. టెక్సస్లో జరిగిన మరొక మ్యాచ్లో నార్వే 2-1 ఐవరీ కోస్ట్ను ఓడించి రౌండ్ ఆఫ్ 16కి అర్హత సంపాదించింది. ఆదివారం రాత్రి జరిగే రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో నార్వే బ్రెజిల్తో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు దౌత్య ప్రయత్నాలే సరైన మార్గమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెట్రోలియం ఉత్పత్తులపై

0: కస్టమ్స్ డ్యూటీ మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. విపిజి రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో ఫ్రాన్స్, నార్వే కూడా రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

శ్రోతలకు నమస్కారం. ఉదయ తరంగిణికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా, వనమహోత్సవం అనేది భారతదేశంలో ప్రతి ఏటా వర్షాకాలంలో నిర్వహించే ఒక గొప్ప వృక్షోత్సవం. పర్యావరణ పరిరక్షణను పెంపొందించడానికి, చెట్ల ఆవశ్యకతను తెలియజేయడానికి ఇది ఉద్దేశించబడింది. వృక్షో రక్షతి రక్షతః అన్నారు. అనగా మనం వృక్షాలను కాపాడితే అవి మనల్ని కాపాడుతాయి. మన భూమిపైన వేల రకాల జీవజాలముంది. అన్నీ కూడా మానవాళికి ఏదో ఒక రకంగా ఉపయోగపడతాయి. వాన్ మహోత్సవ్ లేదా ఫెస్టివల్ ఆఫ్ ది ఫారెస్ట్ అనేది జూలై నెలలో జరిగే వార్షిక చెట్ల పెంపకం. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈరోజు నుండి 7వ తేదీ వరకు వాన్ మహోత్సవ్ జరుపుకుంటారు. చెట్ల నాటడం ద్వారా ప్రకృతి సౌందర్యంపై అవగాహన కల్పించడం ద్వారా వనరులను పునర్వినియోగించడం, పునఃచక్రీయం చేయడమనే భావాలను ప్రోత్సహించే వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా భూమాతను గౌరవించడం, ప్రేమించడం అనే భారతీయ సంస్కృతి వారసత్వాన్ని ప్రతిబింబించే ఒక గొప్ప సాంప్రదాయ భారతీయ పండుగ ఇది. వన మరియు మహోత్సవ్ అనే పదాలు సంస్కృత భాష నుండి ఉద్భవించాయి. వన అంటే అడవి మరియు మహోత్సవ్ అనగా మహా అంటే గొప్ప, ఉత్సవ్ అంటే పండుగ అనే పదాల కలయిక. మొత్తం మీద చెట్ల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో ప్రజలను మరింత చురుకుగా పాల్గొనేలా ప్రోత్సహించడానికి వన మహోత్సవం ఒక ముఖ్యమైన సందర్భం.

చెట్లు లేకపోతే మనిషి లేడు అన్నది అతిశయోక్తి కాదు. మనకు జీవించడానికి కావలసిన గాలి, నీరు, ఆహారం పొందడంలో చెట్ల పాత్ర ఎంతో ఉంది. వాతావరణంలోని కాలుష్యాన్ని తగ్గించి ఆరోగ్యకరమైన ప్రాణవాయువు, ఆక్సిజన్ను మనం పొందగలిగేది చెట్ల ద్వారానే. అంతేకాదు, చెట్ల ద్వారానే నీటిని వర్షాల ద్వారా పొందగలుగుతున్నాం. ఇంతేకాదు, మన నిత్య జీవితంలో చెట్లు ఎన్నో రకాలుగా ఉపయోగపడుతున్నాయి. ఇంట్లో పనికొచ్చే అనేక రకాల సామాగ్రి కలప ద్వారా తయారవుతుంది. మనకు ప్రతిరోజు ఉపయోగపడే కాగితం తయారవుతుంది. వాతావరణ సమతుల్యతలో చెట్లే ప్రధానం. అనేక పరిశ్రమల్లో మందుల తయారీలో చెట్ల ఉపయోగం అమోఘం. ఇంతగా మనిషి జీవితాన్ని ప్రభావితం చేసి మనిషి జీవితంలో అల్లుకుపోయిన చెట్లను మనం ఇష్టం వచ్చినట్లుగా నరికేస్తున్నాం. ఇలాగే కొనసాగితే మనం ముందు తరాలకు అన్యాయం చేసిన వారమవుతాం. అందుకే ప్రతి ఒక్కరూ మన చుట్టూ ఉన్న ఖాళీ ప్రదేశాల్లో చెట్లను నాటాలి. మనం కూడా వీలైనన్ని చెట్లను నాటి ఇతరులతో నాటించాలి. భావి తరాలకు వాటి ప్రాముఖ్యం తెలియజేయాలి. హరిత విప్లవాన్ని తీసుకురావాలి.

0: ఇంతవరకు ఈరోజు నుండి 7వ తేదీ వరకు వనమహోత్సవం సందర్భంగా కొన్ని వివరాలను విన్నారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, వరకట్న నిషేధ చట్టం. ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ హైకోర్టు న్యాయవాది పొన్నం అశోక్ గౌడ్ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం. నమస్కారం అండి పొన్నం అశోక్ గౌడ్ గారు.
1: నమస్కారం సార్.
0: ఈ వరకట్నం అనేది సమాజంలో ఒక చీడలా తయారైంది. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు తీసుకురాబడింది, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి?
1: చట్టాన్ని మాత్రం 1961లో చేశారు, ఇంప్లిమెంటేషన్ కూడా 61 వచ్చింది. ఆ రోజులో ఉన్న ఏదైతే మన సోషల్ దురాచారం ఏదైతే ఉందో, కట్నం వరకట్నం ఇస్తే తప్ప పెళ్లిలు కాని పరిస్థితి. ఆ వరకట్నం కూడా డిమాండ్గా ఇంత ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, లేకపోతే ఇంత ఇవ్వాలనేది ఉండే, దాన్ని నిషేధించడం వల్ల సరే ఇంప్లిమెంటేషన్ లేట్ అయింది. ఎందుకు లేట్ అయిందంటే చాలా మంది ఏం చేస్తారు, వరకట్నం అనే పేరు చెప్పకుండా కట్నా కానుకలని లాంఛనాలని ఇలా ఇలా ఏదైతే ఉందో వాళ్ళు చేసింది. కాకపోతే ఒక ప్రొటెక్షన్ మాత్రం వచ్చింది ఉమెన్కు చాలా మట్టుకు. అంటే మన సొసైటీ డివైడెడ్ సొసైటీ, కొన్ని జాగాల్లో అమ్మాయిలు అబ్బాయిలకు కట్నం ఇస్తే, కొన్ని జాగాలు అబ్బాయిలు అమ్మాయిలకు ఇచ్చే కట్నం కూడా ఉన్నది, కన్యాశుల్కం కూడా ఉన్నది. ఈ రోజు కూడా ఇంకా ట్రైబల్స్ కమిటీలో కంటిన్యూ అవుతున్నది, అంటే తగ్గింది, చాలా తగ్గింది. కాకపోతే ఈ రోజున ఏదైతే ఎడ్యుకేషన్ వచ్చినాక, ఎంప్లాయ్మెంట్ పెరిగినాక చాలా డిమాండ్ తగ్గి, జస్ట్ వాళ్ళు ఏదైతే మ్యూచువల్ అండర్స్టాండింగ్లో ఉంటారు తప్ప అదేం లేదు. కాకపోతే ఆ రోజున పర్టికులర్ అవసరం ఉండే ఈ నీడ్ ఆఫ్ ద అవర్ ఆన్ దట్ డే, అంటే వస్తు రూపేణ కానీ ధన రూపేణ కానీ డిమాండ్ చేసి నాకు ఇంత ఇవ్వాలే అనేది డిమాండ్ మాత్రం నిషేధిస్తూ ఆ రోజు ఇది చట్టం తీసుకురావడం.
0: వాస్తవానికి ఒకప్పుడు ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు తనకు సౌకర్యంగా ఉండే విధంగా కొన్ని వస్తువులు లాంఛనాలు, పూర్వం అయితే కొన్ని ఆవులు వీటిని కూడా పంపించేవాళ్ళంట తన పుట్టింటి నుంచి మెట్టింటికి వెళ్ళేటప్పుడు. అది ఒక సాంప్రదాయంగా ఒక అవసరంగా ఉండింది, కాస్త దురాచారంగా మారిపోయి ఎదుటి వాళ్ళని పీడించే పరిస్థితికి వెళ్ళిపోయింది.
1: దాని వల్లనే ఇబ్బంది. ఇప్పుడు ఎవరైతే స్వచ్ఛందంగా మా అమ్మాయి బాగుండాలి, మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఫెసిలిటీస్కి ఇస్తాం, మేము స్వచ్ఛందంగా ఇస్తామంటే ప్రాబ్లం లేదు, ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అక్కడ మాత్రమే నిషేధించబడ్డది. దిర్ ఇస్ నో డిమాండ్. డిమాండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది ఒక ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. డబ్బులు ఇస్తేనే పెళ్లి చేసుకుంటాం, డబ్బులు ఇస్తేనే మేము ముందుకు పోతాం అంటే అక్కడ ఆ డిమాండ్ మాత్రం వ్యతిరేకిస్తూ ఇది చట్టం చేయడం దగ్గర.
0: ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి? అంటే ఒకవేళ ఎవరైనా డౌరీ అడగడం కానీ తీసుకోవడం కానీ చేసినట్లయితే ఈ చట్టంలో ఏ రకంగా వారి పట్ల చర్యలు తీసుకోవచ్చు, ఏ రకమైన అంశాలు పొందుపరచారు?
1: డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్లో పర్టికులర్ ఉంది సెక్షన్ 4 అండ్ సెక్షన్ 5 ఉంటుంది డీపీ యాక్ట్తో. అందులో ఏదైతే డౌరీ డిమాండ్ చేస్తే డిమాండ్ చేసిన వాళ్ళకు 5 ఇయర్స్ శిక్ష పడే అవకాశం ఉంది. అది ఒకసారి కంప్లైంట్ ఇట్లా చేస్తే అక్యూజ్డ్ అంటే ఎవరైతే నిందితుంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేము డిమాండ్ చేయలేదు అని అక్విటల్ కావాలంటే.
0: అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్
1: లైస్ ఆన్ అక్యూజ్డ్,
0: నిందితుడి మీద ఉంటుంది.
1: నిందితుడి మీద
0: నేను చేయలేదు, నేను అడగలేదు
1: అనేది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని చాలా చట్టాలు వచ్చాయి, 498A, తర్వాత చాలా సబ్సెక్షన్ తర్వాత ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఇంకా ఇలా స్త్రీకి ఫుల్ ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇలా ఇమ్మీడియట్ రిలీఫ్ అడగవచ్చు, అంటే మనం ఇంటరిమ్ రిలీఫ్ కూడా అడగచ్చు, మెయింటెనెన్స్ అడగచ్చు, ఇవన్నీ కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి.
0: అశోక్ గౌడ్ గారు, ఒకవేళ ఏదైనా ఒక కుటుంబంలో తొలుత పెళ్లి చేసి ఇరుపక్షాలు సమ్మతంతో కొన్ని లాంఛనాలు కానీ బహుమతులు కానీ ఇచ్చుంటారు, ఆ తర్వాత అదనపు వరకట్నం కావాలని, మా అబ్బాయికి పెద్ద ఉద్యోగం వచ్చింది, మాకు స్థాయి పెరిగింది కాబట్టి మిమ్మల్ని అప్పుడు తక్కువలో మేము పెళ్లి చేసుకున్నాం, మాకు ఇంకా కొంచెం ఇవ్వాలి అని సందర్భాలు కొన్ని కనబడుతుంది. దీని విషయంలో కూడా ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ పనిచేస్తుంది.
1: మెయిన్ గా దాని గురించి యాక్చువల్ గా స్వచ్ఛందంగాను పెళ్లిలో కానుక రూపంలో లేదన్నా ఇచ్చుకుంటే ఇద్దరికి ఇబ్బందులు లేనప్పుడు ఏం ప్రాబ్లం. కానీ ఎప్పుడైతే నువ్వు డిమాండ్ చేస్తావో నా స్థాయి పెరిగిందనో, లేకపోతే నాకు ఇంకేదో వచ్చిందనో, లేకపోతే నీకు సంపాదన వచ్చిందనో, ఎక్కడైతే డిమాండ్ చేస్తారో అప్పుడు ఈ చట్టం అడ్డుకుంటాం.
0: ఇచ్చేవాళ్ళను కూడా అంటే అడిగే వాళ్ళతో పాటు ఇచ్చే వాళ్ళ పట్ల కూడా శిక్ష ఏమైనా ఉంటుందంటారు?
1: ఉంటుంది జనరల్ గా. కానీ కాకపోతే ఏంటంటే డిమాండ్ అనేది ఇచ్చేవాళ్ళు చేయరు, మేము ఇస్తాం తీసుకొని డిమాండ్ చేయరు. అంటే ఇయ్యడము అనేది వాళ్ళు స్వచ్ఛందంగా ఇస్తారు, నువ్వు

0: చూడటం అది వేరు విషయం, అది కూడా బిడ్డకి ఇస్తారు. మనకు ఆచారాలు తరతరాల నుంచి వచ్చిన ఆచారం అది. తప్ప నువ్వు డిమాండ్ చేసి వాళ్ళని హెరాస్మెంట్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ సెక్షన్స్ ఇంప్లిమెంట్ ఇస్తా అందులో.
1: అంటే కేవలం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కేవలం ఒక డిమాండ్ ఒకటే కాకుండా దానికి అనుబంధంగా ఉండే మిగతా దుశ్చర్యలు అన్ని కూడా
0: చట్టంలో.
1: అంటే ఇప్పుడు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ఎవరైనా ఒక వ్యక్తి తన భార్యతో తన అత్తగారింటి నుంచి నాకు అదనపు కట్నం కావాలనో లేదా కట్నం కావాలని డిమాండ్ చేసినప్పుడు వాటి నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఏ రకమైన ముందస్తు చర్యలు చేయాలట?
0: అంటే ఇప్పుడు ఏం చేశారంటే యాక్చువల్లీ దీన్ని ఏదైనా ఒక చట్టం వచ్చినప్పుడు కొంచెం మిస్యూజ్ జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొందరు వ్యక్తిగత కక్షల వల్ల రియల్ డిమాండ్ లేనప్పటికీ కూడా నన్ను డిమాండ్ చేస్తుండని వేరే కారణాల వల్ల, ఓన్లీ నిందితులు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హస్బెండ్ కాకుండా అత్తమామలు, ఆడబిడ్డలు, ఆడబిడ్డల భర్తలు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరి మీద కేసులు పెట్టుకునే
1: సందర్భాలు చూస్తుంటారు.
0: అటువంటప్పుడు సుప్రీంకోర్టు కానీ మన హైకోర్టులు కానీ చాలా స్పష్టంగా చెప్పాయి, ఎక్కడైతే చట్టాన్ని దుర్వినియోగపరుస్తారో అక్కడ ఖచ్చితంగా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తూ. రెండోది ఏమంటే ఫస్ట్ ఇప్పుడు ఇలా కొత్త సిస్టమ్ ఏమొచ్చింది, డీవీసీ కానీ లేకపోతే డోరీ ప్రొబేషన్ యాక్ట్ కింద కానీ లేకపోతే 498 కింద కానీ ఫస్ట్ కంప్లైంట్ చేయగానే కౌన్సిలింగ్ చేయమంటాం. యాక్చువల్గా పోలీస్కి పవర్స్ ఏమి ఇచ్చారంటే అక్కడ ఒక మన వ్యవస్థ ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంటుంది
1: కౌన్సిలింగ్ సెంటర్,
0: కౌన్సిలింగ్ సెంటర్స్ పంపించి వాళ్ళ కౌన్సిలింగ్ రియల్ అసలు ఏంది ఇంత ఇబ్బంది ఉందా, ఇబ్బంది ఉంటే వాళ్ళకి సరి చేసుకునే అవకాశం ఉందా. ఎందుకంటే ఇదంతా ఫ్యామిలీ డిస్ప్యూట్స్, అంటే కుటుంబ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుంది. ఒక వ్యవస్థ ఏమవుతుంది, ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక కుటుంబం విచ్ఛిన్నమవుతుంది. కాబట్టి ఇనిషియల్లీ ఏం చేస్తారంటే ఈ చట్టంలోనే ఉన్నప్పటికీ కూడా కొంచెం దానికి వెసులుబాటు కల్పిస్తూ ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు ఒక సెటిల్మెంట్ చేయాలంటే వాళ్ళకు ఒక కౌన్సిలింగ్ ద్వారా రకరకాల వ్యవస్థల ద్వారా దాని కూడా దక్కుతుంది.
1: అంటే పూర్వము పెద్ద మనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇరుపక్షాల పెద్దలు కూర్చొనే విధంగా దీన్ని అచ్చ చెప్పి వాళ్ళ మధ్యలో ఒక సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేసినట్టుగా ఈ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పటికీ కూడా చర్యలు తీసుకునే ముందే ఒక కౌన్సిలింగ్ సెంటర్ దగ్గర పంపించి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే ఆ భేదాభిప్రాయాలని తీర్చి వాళ్ళిద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చే ప్రయత్నం చేస్తారు.
0: ఉమెన్ అందులో స్పెసిఫికల్లీ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, మన రాష్ట్రంలో ఉంది. దాంట్లో ఒక వింగ్ ఏర్పాటు చేశారు, ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క పేరు పెట్టారు. దాని వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగితే డైరెక్ట్ పోలీస్ స్టేషన్ అవసరం కూడా లేదు. ఆ సెంటర్ వెళ్ళినా కానీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్ళినా ఫస్ట్ వాళ్ళని పిలిపిస్తారు, వాళ్ళతో మాట్లాడతారు, కౌన్సిలింగ్ చేస్తారు. దే విల్ టేక్ ఎవ్రీ కేర్.
1: భరోసా కేంద్రం కూడా
0: భరోసా కేంద్రం అదే పేర్లు, ఒక్కొక్కడ ఒక భరోసా అని వేరే స్టేట్ లో వేరే పేర్లు పెట్టిన ఇట్లా ఎన్నో ఎన్నో పేర్లు ఉన్నాయి. ఎనీహౌ మొత్తానికి మాత్రం ఏంటంటే ఇమీడియట్ గా ఏమో యాక్షన్ తీసుకునే పరిస్థితి లేదు. కొంచెము ఒక ఫ్యామిలీ ఇష్యూ వచ్చినప్పుడు వేరే నేరాలతో పోలిస్తే అంత కఠినంగా చట్టం చూస్తలేదు.
1: ఎందుకంటే భవిష్యత్తులో మళ్ళీ
0: వాళ్ళు మళ్ళీ కంటిన్యూ చేయాలి కాపురం కానీ ఒక కుటుంబ వ్యవస్థ కొనసాగాలంటే ఇవన్నీ కూడా ప్రికాషన్ తీసుకోవాలి.
1: కలిసి ఉండడంలో ఉండే సుఖము విడిపోవడంలో అంత ఉండదు. కాబట్టి
0: అంటే సొసైటీకి ఇట్ సెన్స్ డేంజర్ సిగ్నల్స్. ఎందుకంటే పర్టికులర్లీ మన కంట్రీ కుటుంబం ఒక వ్యవస్థ మొదటి నుంచి కూడా ఉన్నది ఇక్కడ కుటుంబ వ్యవస్థ. వేరే ఫారిన్ కంట్రీస్ తో మనం పోల్చలేం. అటువంటి అప్పుడు ఏం చేస్తుంటే ఒక కుటుంబం విచ్ఛిన్నమైతే చాలా పిల్లల మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే
1: కుటుంబం మీద ఇంపాక్ట్
0: ఉంటుంది, పర్టికులర్లీ చిల్డ్రన్ మీద. ఎందుకంటే పిల్లలు ఎక్కడ ఉండాలి, అక్కడ ప్రాబ్లం మళ్ళీ ఎందుకంటే ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది ఆ డిస్ప్యూట్. కాబట్టి దానికంటే ముందే వీళ్ళంతా మటుకు సెటిల్మెంట్ చేయాలి. అయితే గత రోజుల్లో మీరు అన్నట్టు పెద్ద మనుషులు అంటే కులం పెద్దలని ఉమ్మడి కుటుంబాలే ఉండేవి, వాళ్ళు సెటిల్ చేసేవాళ్ళు. ఇప్పుడు తగ్గిపోయింది కాబట్టి ఆ గవర్నమెంట్ ఆ బాధ్యత పోషిస్తుంది.
1: అంటే పూర్వము ఉమ్మడి కుటుంబాలు ఒక దగ్గర అందరు కలిసి ఉన్నప్పుడు చిన్న చిన్న విషయాల్ని ఆ చిన్న చిన్న పొరపాట్లు కానీ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా పెద్దల మధ్యలో కుదిర్చేవాళ్ళు. ఇప్పుడు ఆధునికత అని ఉద్యోగరీత్యా ఇండిపెండెంట్ ఫ్యామిలీస్ అయిపోయి ఫ్రాగ్మెంట్ అయిపోయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చిన తర్వాత ఈ పెద్ద మనుషుల పాత్ర ప్రభుత్వమే పోషించి వాళ్ళ కౌన్సిలింగ్
0: చేస్తారు.
1: కౌన్సిలింగ్ స్టేజ్ లో కూడా ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చి సయోధ్య కుదరనట్టయితే ఆ నెక్స్ట్ స్టేజ్ ఏముంటుంది?
0: నెక్స్ట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు.
1: ఎఫ్ఐఆర్
0: రిజిస్టర్ కంప్లైంట్ బేసింగ్ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఇప్పుడు ఏంటంటే ఒకటి మనకు 41A అని ఒకటి నోటీస్ ఉంటుంది, ఎందుకంటే బిలో 7 ఇయర్స్ పనిష్మెంట్ కాబట్టి అందులో నోటీస్ పంపించేసి ఎంక్వైరీ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి చార్జ్షీట్ ఫైల్ చేస్తారు. చార్జ్షీట్ ఫైల్ చేసినాక వీళ్ళు కోర్టుకు అపీల్ కావాల్సింది. అక్యూర్ అయినాక అక్కడ ఎవిడెన్స్ బేసింగ్ అనే ఎవిడెన్స్ చెప్పాను కదా, ఈ యాక్ట్లో చట్టంలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అక్యూర్ అప్రూవ్ చేసుకోవాలి. డోరీ హెరాస్మెంట్ చేయలేదు, ఇట్ ఈస్ అనే ఫాల్స్ కేసు అనో లేకపోతే కావాలని పెట్టిన కేసు అనో తప్పుడు కేసు అని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మాత్రం అక్యూర్ మీద ఉంటుంది. కాబట్టి అయినా కూడా ఎవిడెన్స్ లీడ్ చేయొచ్చు, లేకపోతే ఆ ఎవిడెన్స్లో కూడా చాలా లొసుగులు కావచ్చు ఏదైనా అవ్వచ్చు. దాన్ని బట్టి ఇరు తరఫున వాదనలు. ఇది గవర్నమెంట్ అడ్వకేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటాడు.
1: పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రజెంట్ చేసిన ఎవిడెన్స్ సాక్ష్యాలు అన్నింటిని కూడా రిఫ్యూట్ చేస్తూ
0: డిఫెన్స్ కౌన్సిల్ గా ఎదుర్కొని వీళ్ళు ఎవిడెన్స్ కూడా పెట్టుకుని అప్పుడు జడ్జి ట్రూ అని లేదనేది అక్కడ ఫ్యాక్ట్స్ ఎంతవరకు కరెక్ట్ కాదు.
1: అంటే పూర్వాపరాలు సాక్ష్యాధారాలు అన్ని
0: విచారించిన తర్వాత కేసులో నిజంగా ఇందులో డిమాండ్ చేశారు.

0: ఫ్రీ కోసం హెరాస్మెంట్ చేశారు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఫిజికల్ టార్చర్ చేశారు, ఉంటే ఎన్నో ఉంటాయి, అవన్నిటిని బట్టి వాళ్ళకి శిక్ష అమలు చేస్తారు.
1: అందులో ఇతరత్ర ఉండే సెక్షన్లతో పాటు డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ సెక్షన్ల పైన కూడా పనిష్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎవరిపైనైనా ఇలా పనిష్మెంట్ డిక్లేర్ అయిన తర్వాత వాళ్ళు అప్పీల్కి పోయే అవకాశం ఏమైనా ఉందా?
0: ఉన్న ప్రతి దానిలో ఉన్నట్టు ఇందులో కూడా అప్పీల్ వచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇది యాక్చువల్ గా అంటే కింది స్థాయిలో మెజిస్ట్రేట్ స్థాయిలో జరుగుతుంది, దీని తర్వాత డిస్ట్రిక్ట్ కోర్టు అప్పీల్ చేయొచ్చు, దాని తర్వాత హైకోర్టు పోవచ్చు, దాని తర్వాత సుప్రీం కోర్టు స్పెషల్ తీసుకోవచ్చు.
1: అశోక్ గౌడ్ గారు, ముఖ్యంగా కొన్ని కేసులు కాంపౌండబుల్ అంటే కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని అంటారు, కొన్ని కేసులు కాంప్రమైజ్ నాన్ కాంపౌండబుల్ అంటారు. ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద చేసిన కేసులు కంప్లైంట్స్ కాంప్రమైజ్ చేసుకోవచ్చా?
0: కాంప్రమైజ్ చేసుకోవచ్చు, కొన్ని సెక్షన్లు మాత్రం విత్ పర్మిషన్ ఆఫ్ ద కోర్ట్ చేసుకోవాలి.
1: కాబట్టి సాధ్యమైనంత వరకు రాజీ మార్గమే రాజమార్గం.
0: బెస్ట్ రాజమార్గమే రాజమార్గం.
1: కాబట్టి ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు పెట్టే వాళ్ళైనా, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద కేసులు బారిన పడి నిందితులుగా ఉన్న వాళ్ళైనా కానీ పెద్ద మనుషుల మధ్య మంచి అండర్స్టాండింగ్, ఈ మధ్యలో కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వచ్చాయి, ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఏదైనా చిన్న చితక భేదాభిప్రాయాలు ఉన్నా కానీ కలిసి సర్దుబాటు చేసుకున్నట్లయితే ఈ కేసెస్ నుంచి కాంప్రమైజ్ పిటిషన్ వేసుకొని కోర్టు ద్వారా తిరిగి మళ్ళీ కుటుంబాన్ని కలిసి ఉండే అవకాశం ఉందంటారు.
0: ఉన్నది, ఇప్పుడు జరుగుతున్నాయి కూడా. హైదరాబాద్ హైకోర్టులో చూస్తే డైలీ ఎన్ని లేకుండా కానీ ఒక 15-20 కాంప్రమైజ్ కేసెస్ ఉంటాయి. అందులో మ్యాక్సిమం ఈ 498 కేసులు, ఈ డోరీ కేసులే ఉంటాయి. చాలా మంది సెటిల్మెంట్ చేసుకుంటారు.
1: కాబట్టి కోర్టులో ఈ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్కి సంబంధించిన కేసులు ఏమైనా ఉన్నట్లయితే అండర్స్టాండింగ్తో కాంప్రమైజ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
0: అది ఉత్తమమని కూడా నా అభిప్రాయం.
1: చాలా మంచి విషయాన్ని తెలియజేశారు అశోక్ గౌడ్ గారు. నమస్కారం.
0: నమస్కారం సార్.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ వరకట్న నిషేధ చట్టం ఈ అంశం గురించి హైకోర్టు న్యాయవాది శ్రీ పొన్నం అశోక్ గౌడ్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారా? అయితే మా ఆకాశవాణి క్లాస్మేట్స్ తో పంచుకోండి. ప్రకటనల కోసం 0402324052 0402324052 ఈ నంబర్ కు కాల్ లేదా వాట్సాప్ చేయండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ పాడిన పాట. గీత రచన భువన చంద్ర, సంగీతం ఏఆర్ రెహమాన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉండి గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: ఇప్పుడు వినండి, చంటే చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. వేటూరి రచన, సంగీతం ఇళయరాజా.

ఇప్పుడు వినండి. సీతారామయ్య గారి మనవరాలు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. గీత రచన వేటూరి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 8 గంటలు. సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి సే సమాచార్ ప్రభాత్ కే సాథ్ మే మునీష్ శర్మ.

ఇప్పుడు వినండి హమీర్ కళ్యాణి రాగంలో జగద్గురు శ్రీ చంద్రశేఖర భారతి రచన శారదే కరుణానిదే మిశ్రచాపుతాళం.

కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఇంతవరకు పి లక్ష్మీ శ్రావ్య గారి వీణావాద్యం విన్నారు. శ్రీ రాహుల్ సుందర్ మృదంగ సహకారం. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు సమయం 9 గంటలు. వార్తల ముఖ్యాంశాలు వింటారు.

మారడన్నారు. హైదరాబాద్లో జరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శన సదస్సులకు సంబంధించి ఏరుమాట హైదరాబాద్ 2026ను నిన్న మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నిన్న రాష్ట్ర సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహించిన కె రామకృష్ణారావు పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో 1992 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును ప్రభుత్వం ప్రధాన కార్యదర్శిగా నియమించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఏకపక్ష విజయం సాధించడమే తక్షణ కర్తవ్యమని, 2028 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కమ్మలం జెండా ఎగరడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో కదలాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ పిలుపునిచ్చారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేశ్వర్లో నిర్వహించిన రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారతదేశంలో ఆమె పర్యటించడం ఇదే మొదటిసారి. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవం జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్యోద్దేశం. భారత్లో ఈ దినోత్సవాన్ని 1991 నుంచి అధికారికంగా పాటిస్తున్నారు. బిహైండ్ ద మాస్క్ హూ హీల్స్ ద హీలర్స్ అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

నమస్కారం, ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ తార్నాకాల్లోని పరిశోధనా సంస్థ సిఎస్ఐఆర్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో నూతన పరిశోధనా సౌకర్యాల ప్రారంభోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని, పరిశోధనలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో నిర్మించిన అత్యాధునిక ల్యాబ్లను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రారంభించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో కలిసి యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై నిన్న సమీక్ష నిర్వహించారు. హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్కు మార్కెట్ ధరలకే భూమి కేటాయించాలని అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్ రక్షణ రంగాలకు తెలంగాణ సరికొత్త గ్లోబల్ హబ్గా మారిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా శ్రీయాంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట, సిరివెన్నెల రచన సంగీతం మణిశర్మ.

0: ఈ ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:45 విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇప్పుడు వినండి పెళ్లిపీటలు చిత్రం కోసం చిత్ర పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసిరకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే.

0: కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఇప్పుడు వినండి గోపి గోపిక గోదావరి చిత్రం కోసం చక్రి వంశీ పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం చక్రి.

ఈ ఉదయం 9:45 భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఈ కార్యక్రమం ఈ ఉదయం 9:45 విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కార్యక్రమంలో ఇప్పుడు వినండి వసంతం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఎస్ఐ రాజ్కుమార్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన పాట. గీత రచన కులశేఖర్, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: కాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
1: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
0: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
1: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
2: ఇప్పుడు వినండి రేపల్లిలో రాధ చిత్రం కోసం సుజాత పాడిన పాట. గీత రచన శ్రీహర్ష, సంగీతం కోటి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు వినండి మనసంతా నువ్వే చిత్రం కోసం సంజీవిని ఉషా పాడిన పాట. గీత రచన శ్రీవెన్నెల, సంగీతం అర్పి పట్నాయక్.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం, భారతదేశం మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారతికి రథసారథులవుదాము.

ఆకాశవాణి ఇప్పుడు సమయం 9:45 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్.

0: రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర్కంటక్ రఘు, శ్రీ మానస రంజన్ ప్రధాన్.
1: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
2: నిన్న విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుకకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ముఖ్య అతిథి.

0: గా విచ్చేశారు. జాతీయ గేయం, జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఆంధ్రప్రదేశ్ ఛాన్సలర్ శ్రీ మదన్లాల్ మీనా స్నాతకోత్సవ వేడుకలను ప్రారంభించగా వైస్ ఛాన్సలర్ శ్రీ టి శ్రీనివాసన్ స్వాగతోపన్యాసం చేశారు.
1: ఇట్ ఈస్ మై ప్రివిలేజ్ టు వెల్కమ్ యూ ఆల్ టు ది ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. వీఆర్ డీప్లీ ఆనర్డ్ దట్ the honorable president of india has graciously consented to grace this historic occasion as the chief guest. Her august presence remarks a defining milestone in the journey of this university. My heartfelt congratulations to every graduate receiving a degree today. Your success reflects your perseverance, the sacrifices of your parents, and the dedication of your teachers. Today marks not the end of your education but the beginning of your responsibility towards the society. India's tribal communities are custodians of rich legacy of knowledge, biodiversity, sustainable living, and cultural heritage. At the same time, many tribal regions continue to face challenges in the education, healthcare, nutrition, and livelihood. The true measure of India's progress lies in ensuring that these communities become equal partners in the national development. It is with this vision that the Central Tribal University of Andhra Pradesh was established in the year 2019.
0: Pratibha Kanabarchina 13 mandi vidyardhini vidyardulaku Bharat Rashtrapati Bangaru Patakalu Prashamsa Patralu andajesaru. Ee sandarbhanga Andhra Pradesh Rashtra Vidya Shaka Mantri Gauravaneelu Sri Nara Lokesh garu matladutu Viswavidyalayalu kevalam degreelu icche samsthalu matrame kaadu ani, అవి బాధ్యత గల పౌరులను సమాజానికి అందించాలని అన్నారు. ప్రతి ప్రాంతం పురోగమించి ప్రతి సమాజం భాగస్వామ్యం వహిస్తేనే వికసిత్ భారత్ 2047 సాధ్యమవుతుందని అన్నారు. వేగంగా మారుతున్న ప్రపంచంలో ప్రతి విద్యార్థి విజయం సాధించేలా యూనివర్సిటీలు కృషి చేయాలని మంత్రి సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. ఎవ్రీ జనరేషన్ ఇన్హెరిట్స్ ఎ నేషన్. Education determines what kind of nation it leaves behind. That is why universities are not just institutions that award degrees. They create dreams, build confidence, shape leaders, and transform the destiny of generations. Today is not just the first convocation of the Central Tribal University of Andhra Pradesh. It is a celebration of opportunity, celebration of inclusion, and celebration of the belief that quality education must reach every corner of our country and every section of our society. Vikasit Bharat 2047 cannot be built unless every region progresses and every community participates. Universities in tribal regions are not just centers of learning. They are a catalyst for social transformation and equal opportunity. When a first generation learner graduates, an entire family moves forward, and so does the nation. That is the spirit of Vikasit Bharat 2047, where innovation, research, and development empower every citizen while preserving our rich tribal heritage. Dear graduates, the true purpose of education is not just to earn a degree. It is to create solutions that improve people's lives. Today we are living in the age of artificial intelligence. AI can give answers, but it can never replace human values, curiosity, compassion, and character. Those qualities are nurtured in great universities and they shape great human beings. Through quality faculty, industry-linked skills, research, and innovation, we are building future-ready universities that empower every student to succeed in the rapidly changing world.
0: Kendra Vidya Shaka Mantri Gauravaneelu Sri Dharmendra Pradhan garu matladutu vidyabhyasanni poorthi cheyadame kaakunda సమాజంలోకి ఒక కొత్త బాధ్యతతో అడుగు పెట్టాలని, ఆ బాధ్యత తీసుకుంటే లక్షలాది మంది హక్కులు రక్షించబడతాయని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఈ ప్రాంతానికి చెందిన అల్లూరు సీతారామరాజు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారని, ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. నేటి యువతరం ఉద్యోగం కోసం ప్రాకులాడకూడదు, ఉద్యోగావకాశాలు కల్పించాలి, జాబ్ క్రియేటర్స్లా మారాలి అని కేంద్ర మంత్రి అన్నారు.
3: Not only they are completing their education by this convocation, they are entering to a new responsibility. If they took responsibility, then millions' rights will be protected.

0: అండ్ ఇన్ దోస్ డేస్ ద గ్రేట్ లీడర్ ఆఫ్ అల్లూరి సీతారాం రాజు దే ఫాట్ విత్ బ్రిటిషర్స్ టు గివ్ ఫ్రీడమ్ టు దిస్ కంట్రీ. టుడే వీ ఆల్ ఆర్ ఫార్చునేట్. యాజ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ ఆఫ్ దిస్ కంట్రీ, మై ఎక్స్పెక్టేషన్ విల్ బీ ఫ్రమ్ యూ, డోంట్ గో బిహైండ్ నౌకరి ఆర్ ఎనీ జాబ్. Try to become job creator. If your initiative job will be created, many more will be get job. You are not entitled to go for a job. You are entitled to create jobs. University are meant to take lead, to create new innovation, new models. The university's name is Tribal University. What does it mean? Not merely understanding the language, not merely understanding the culture, you have to. The Indian medical knowledge system is coming from the tribal society of our country. They are the original inhabitor of this civilization. They know everything. They know nature, they know forest, they know agriculture, they know animal husbandry, they know how to tackle with the nature. They are master of their destiny. We have to repackage all this knowledge system in the present day context. You are presiding over a repository of knowledge. Your first responsibility, how to create a bridge between the conventional knowledge, the Indian knowledge system and the present day requirement.
1: Andhra Pradesh Rashtra Governor Gauravaneelu Justice S. Abdul Nazir gar matladutu Andhra Pradesh Kendriya Girijana Viswavidyalayam 2019 lo sthapinchabadindani, idi Andhra Pradesh tho paatu Odisha Chhattisgarh rashtralaku chendina girijanulu yokka chirakala kalalanu nerverchindani annaru. భూబదిలీ నియంత్రణ చట్టం గిరిజనుల భూమిని పునరుద్ధరించడంలో ఎంతగానో ఉపయోగపడింది అని అన్నారు. ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం ద్వారా గిరిజన యువతకు యూపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తున్నారని గవర్నర్ అన్నారు.
2: ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మార్క్స్ అన్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అండ్ అన్ ఆస్పీషియస్ బిగినింగ్ ఇన్ ద ఎనల్స్ ఆఫ్ ద యూనివర్సిటీ. The Central Tribal University of Andhra Pradesh was established in 2019 and it is one of the top central universities located in Vizianagaram, Andhra Pradesh. The university has been catering to the higher educational needs of the people and fulfills the long cherished dream of tribal population of Andhra Pradesh and the neighboring states of Odisha and Chhattisgarh, providing better access to higher education. Andhra Pradesh is one of the states with a large number of scheduled tribes population of approximately 27.39 lakhs, constituting 5.53% of the total population of the state as per the 2011 census. The tribal population of the state consists of 34 scheduled tribes. Particularly, the Land Transfer Regulation Act of 1959 made a remarkable progress in the restoration of land to the tribals. The government has designed and implemented a number of welfare schemes for the welfare of the tribal people, like giving them coaching under the pre-examination training to enable them to appear for competitive examinations. Special emphasis was laid on the education of tribal girls by starting ashram schools, residential schools and industrial training institutes exclusively for the benefit of tribal youth. Andhra Pradesh introduced a new scheme called NTR Vidyonnati, which provides free coaching, boarding and lodging, supply of textbook and reference books, etc. for tribal students and prepares them to appear for competitive examinations conducted by UPSC.
1: Karyakramamlo Bharat Rashtrapati Gauravaneelu Srimati Draupadi Murmu garu matladutu pratibha kanabarchina vidyardulandariki subhakankshalu telijesaru. Samajika nyayam anna uddeshyamto sthapinchabadina ee viswavidyalayam girijana samajam yokka vidya aarogyam naipunyabhivruddhi jeevanopadhi kosam kshetra sthayilo pani cheyalani annaru. విద్యార్థులు తమ సమాజం, సంస్కృతి, సాంప్రదాయాలతో ముడిపడి ఉంటూనే బలమైన దేశ నిర్మాణ యజ్ఞంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేర సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు.
3: ఆంధ్రప్రదేశ్ కే ఇస్ ఐతిహాసిక్ నగర్ మే ఇస్ కేంద్రీయ జనజాతీయ విశ్వవిద్యాలయ ఏక ప్రథమ దీక్షాంత సమారోహ కో సంబోధిత కర్తే హుయే.

0: इस तरह से सक्षम बनाया होगा। और नवाचारी सोच तथा आत्मविश्वास के बल पर आप सफलता की ओर बढ़ सकेंगे। प्रिय विद्यार्थियों, पुस्तक और ज्ञान के साथ ही आप अपने परिवेश से भी सीखें और व्यवहारिक कौशल विकसित करें, यही सार्थक शिक्षा है। विद्यार्थियों को अपने समुदाय, संस्कृति और परंपराओं से जुड़े रहने हुए समाज और देश के भविष्य को बेहतर बनाना है। इस विश्वविद्यालय में और विशेषकर जनजातीय विश्वविद्यालय में जनजातीय समाज की आजीविका संवर्धन के लिए ऐसी नवाचारी व्यवस्था होनी चाहिए जिसके आधार पर वन उपज, हस्तशिल्प, मिलेट्स, औषधीय पौधे, इको टूरिज्म और स्थानीय उद्यमिता पर उपयोगी कार्य हो सके। तेजी से विकसित हो रही भारत में अपने विरासत से जुड़े रहने के साथ साथ आधुनिक विज्ञान के लाभ समाज के हर वर्ग तक ले जाने की आवश्यकता है। मुझे बताया गया है कि इसी उद्देश्य विश्वविद्यालय द्वारा उत्तरी आंध्र प्रदेश के जनजातीय समुदाय के सशक्तिकरण के लिए साइंस एंड टेक्नोलॉजी हब संचालित किया जा रहा है। देवियों और सज्जनों, मुझे बताया गया है कि विश्वविद्यालय में जनजातीय कल्याण, सार्वजनिक स्वास्थ्य, जलवायु परिवर्तन, खाद्य एवं पोषण सुरक्षा और ऊर्जा संरक्षण पर एकेडमी और जमीनी कार्य करने पर अपना ध्यान केंद्रित किया गया है। ये आयाम समतामूलक विकसित भारत के निर्माण में अहम भूमिका निभाएंगे। इस सभागार में उपस्थित आप सभी विद्यार्थी हमारे भावी राष्ट्र निर्माता है। राष्ट्र निर्माण के यज्ञ में अपनी क्षमता भर योगदान करने का संकल्प अपने अडिंग बना रहे, इसी कामना के साथ मैं आपके उज्जवल भविष्य की कामना करती हूँ और बहुत बहुत शुभकामनाएं देती हूँ। धन्यवाद। जय हिंद, जय भारत।
1: ఈ విధంగా నిన్న విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం మొదటి స్నాతకోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
2: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానసరంజన్ ప్రధాన్.
3: ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు నిన్న విశాఖపట్నంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విజయవాడ కేంద్రం నుండి రిలే విన్నారు. నిర్వహణ శ్రీ తేతలి దిలీప్ కుమార్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీ అమర మణికంఠ రఘు, శ్రీ మానస రంజాన్ ప్రధాన్. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ చట్టం 2025 ఇవాళ నుండి భారత్లో గ్రామీణ ప్రాంతాల్లో అమలుకి వస్తుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజులు వేతన ఉపాధికి హామీని చేయి చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ధి శాఖ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95692 రూపాయలు కేటాయించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త సునీల్ భారతి మిట్టల్, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. విద్యార్థుల కోసం భారతీ ఫౌండేషన్ స్కాలర్షిప్లు అందిస్తానని మిట్టల్ హామీ ఇచ్చారు. అలాగే డేటా సెంటర్లు, ఫైబర్ కనెక్టివిటీని విస్తరించడానికి కట్టుబడి ఉన్నామని కూడా చెప్పారు. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల విచారణ న్యాయస్థానం కేంద్ర మంత్రి బండి సంజయ్ నిర్దోషిగా ప్రకటిస్తూ హుజూరాబాద్ పోలీసు ఆయనపై నమోదు చేసిన కేసును కొట్టివేసింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో కీలకమైన పెట్రోకెమికల్ ఉత్పత్తులపై పూర్తి కస్టమ్స్ సుంకం మినహాయింపును ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించింది. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూప్టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనలో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది.

గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశం ఇవ్వగా జాప్యం జరిగిందని, దీన్ని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ప్రముఖ సినీ నాటకరంగ ప్రముఖులు విజయ్ మెహతా నిన్న రాత్రి ముంబైలో తన నివాసంలో 92 వయసులో కనుమూశారు. ఆమె ప్రయోగాత్మక మరాఠీ నాటకరంగ మార్గదర్శకుల్లో ఒకరు. బాయిగా ముద్దుగా పిలుచుకునే విజయ మెహతా రంగాయన్ అనే నాటక బృందం ద్వారా మరాఠీ రంగస్థల కళకు ఒక కొత్త నాటక భాషను, తాజా దృక్కోణాలను, ప్రపంచవ్యాప్త పరిజ్ఞానంతో కూడిన విధానాన్ని పరిచయం చేశారు. ఈరోజు జాతీయ సిఏ దినోత్సవం జరుపుకుంటున్నారు. 1949లో పార్లమెంట్ చట్టం ద్వారా ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా స్థాపించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ దినోత్సవం నిర్వహిస్తారు. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడంలో, ఆర్థిక పారదర్శకతను కాపాడడంలో కార్పొరేట్ పాలనలో సీఏలు కీలక పాత్ర పోషిస్తారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశీ చిత్రం కోసం సుజాత ఎంఎం కీరవాణి పాడిన పాట, వేటూరి రచన సంగీతం ఎంఎం కీరవాణి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇప్పుడు వినండి ఎలా చెప్పను చిత్రం కోసం శ్రీరామ్ ప్రభు సునీత పాడిన పాట. గీత రచన సిరివెన్నెల, సంగీతం కోటి.

0: జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి ఎన్పీఎస్ అనేది పీఎఫ్ఆర్డీఏచే నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,000 కోట్లకు పైగా ఏయుఎం నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీల్లోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
1: ఇప్పుడు వినండి మనం చిత్రం కోసం మాస్టర్ భరత్ బృందం పాడిన పాట. గీత రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి

0: చేసింది. ఈ రోజే బీఐఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బీఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
4: ఇప్పుడు వినండి, బాడీగార్డ్ చిత్రం కోసం కార్తీక్ పాడిన శ్రీమణి రచన, సంగీతం ఎస్ఎస్ తమన్.

0: అరే రవి, ఉన్నవారా? ఇంటనే.
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగు, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే చల్లుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
3: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
3: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
2: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
4: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
5: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం కళ్యాణి పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం మిక్కిజే మేయర్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీప్రసాద్ పాడిన పాట. శ్రీమణి రచన, సంగీతం దేవిశ్రీప్రసాద్.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: ఇప్పుడు వినండి, నిన్ను కోరే చిత్రం కోసం కార్తీక్ చిన్మయి పాడిన పాట. గీత రచన రామజోగేశాస్త్రి, సంగీతం గోపిసుందర్.

ఇప్పుడు వినండి, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట. గీత రచన కందికొండ, సంగీతం చక్రి.

ఇప్పుడు వినండి ఒక విచిత్రం సినిమా కోసం మురళీ సౌమ్య పాడిన పాట. గీత రచన శివగణేష్, సంగీతం శ్రీమురళి.

ఇప్పుడు వినండి, సరేనుడు చిత్రం కోసం జుబిన్ నౌటియాల్, సమీరా భరద్వాజ్ పాడిన పాట. శ్రీమణి రచన, సంగీతం ఎస్ఎస్ తమన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను 183.50 రూపాయలు తగ్గించాయి. కొత్త ధరలు ఈ వేళ నుంచి అమల్లోకి వచ్చినట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తెలియజేసింది. ఈ నిర్ణయం రెస్టారెంట్లు, దాబాలు, హోటళ్లు, ఆహార పానీయాల వ్యాపారంలో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తుంది. 29వ జాతీయ ఈ గవర్నెన్స్ సదస్సు ఈ వేళ జైపూర్లో ప్రారంభమవుతుంది. రాజస్థాన్ ఇంటర్నేషనల్ సెంటర్లో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సును పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, ఎలక్ట్రానిక్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ, రాజస్థాన్ ప్రభుత్వం సమిష్టిగా నిర్వహిస్తున్నాయి. బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే అన్ని ఏసీ స్లీపర్ నాన్ ఏసీ బస్సులకు బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లను భారీగా పెంచినట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. బెంగళూరులో మెజెస్టిక్, యశ్వంత్పూర్, ఎలక్ట్రానిక్ సిటీ, మడివాళ హెబ్బాల్ ఎయిర్పోర్ట్, టోల్ ప్లాజా వంటి ప్రధాన ప్రాంతాల్లో కొత్త స్టాప్లు అందుబాటులోకి తెచ్చారు. అలాగే హైదరాబాద్లో ఎంజీబీఎస్, ఆరాంఘడ్, శంషాబాద్ వరకు ఉన్న అన్ని ప్రధాన కూడళ్లలో ప్రయాణికులు బస్సులు ఎక్కేందుకు, దిగేందుకు వీలు కల్పించారు. హైదరాబాద్ పత్తబస్తీ పరిధిలోని చిత్రేనాక నుంచి కందికల్ గేట్ ఫ్లైఓవర్ వరకు సీసీ రోడ్ నిర్మాణం పనులు చేపడుతున్నందువల్ల ఈవేళ నుంచి పనులు పూర్తయ్యేంత వరకు ఆ మార్గంలో ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల ఆధ్యాత్మిక ప్రయాణికుల కోసం ఐఆర్టీసీ 2 భారత్ గౌరవ్ టూరిస్ట్ రైళ్ల పర్యటనలను ప్రకటించింది. ఇందులో భాగంగా మొదటిది బాబా వైద్యనాథంతో కూడిన అయోధ్య కాశీ పుణ్యక్షేత్ర యాత్ర కాగా, రెండవది అరుణాచలంతో కూడిన దివ్య దక్షిణ యాత్ర. ఈ 2 టూరిస్ట్ రైళ్లలో ప్రయాణించే భక్తులకు ఐఆర్సీటీసీ పూర్తి ఉచిత శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, రైల్లో ప్రత్యేక భద్రత, టూర్ మేనేజర్ల సేవలు అందిస్తుంది. వచ్చే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ వైపు ముందుకు సాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. తెలంగాణ సహా మరిన్న రాష్ట్రాల్లో ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురవచ్చని తెలియజేసింది. ఈరోజు అంతర్జాతీయ

దినోత్సవం జరుపుకుంటున్నారు. ఒత్తిడిని తగ్గించి మనసును తేలికపరచడంలో, అందరిలో నవ్వులు పోయించడంలో జోక్స్ పోషించే ప్రాముఖ్యత గుర్తించడానికి ఈరోజు ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవ్వడం అనేది శరీరానికి మంచి వ్యాయామం. ఇది గుండె పనితీరును మెరుగుపరుస్తుంది, ఒత్తిడిని దూరం చేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఆకాశవాణి శ్రోతలకు జోక్ దినోత్సవ శుభాకాంక్షలు. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి భక్తి సంగీతం ఈనాటి కార్యక్రమంలో పి మేఘన సాయిశ్రీ గారి గాత్రం విందం. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ వి కాళీప్రసాద్. ముందుగా కొనిదదో కృష్ణ హంసానందిరాగం ఆదితాళం పురంధరదాసు కీర్తన.

భక్తి సంగీత కార్యక్రమంలో పి మేఘన సాయిశ్రీ గారి గాత్రం వింటున్నారు. ఇప్పుడు అమ్మమ్మ ఏమమ్మ, భైరవి రాగం ఆదితాళం, అన్నమాచార్య కీర్తన.

ఇంతవరకు పి మేఘన సాయిశ్రీ గారి గాత్రం విన్నారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ బి సాయి భార్గవ్, మృదంగం శ్రీ బి కాళీప్రసాద్. ఈనాటి భక్తి సంగీతం కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి స్నేహితాలు విందాం. ముందుగా సంతోషం చిత్రం కోసం కేకే ఉషా పాడిన కులశేఖర్ గీతం, సంగీతం ఆర్పి పట్నాయక్.

0: సినీ గీతాలు విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
2: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: ఇంతవరకు శ్రీ అరవింద్ పరీఖ్ గారి సితార్ వాద్యం విన్నారు. ఈనాటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమగా అవారా? అగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావు ఏంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్ప నీకే వచ్చిన రా, ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
1: మాలతి తయారైరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికి పోయినావు. అగో ఉలికతలేడు పలుకుతలేడు, నాకైతే భయమైతుంది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, మీడియం వేవ్ 738 కిలోహెడ్స్, 406.5 మీటర్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై మీరు వింటున్నారు యువతరంగం కార్యక్రమం. అందరికీ నమస్కారం, నేను మీ ఆదిత్య తేజ. ఈరోజు మీతో చాలా విషయాలు మాట్లాడడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నానన్నమాట. మూగ నేళ్లకు నీరందివ్వని, వాగు పరుగు దేనికని, పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని అంటారు సినారే. నిజంగా చూడండి ఎంత మీనింగ్ ఉంది ఆ కోట్లో. అలా ఆ కోట్కి మ్యాచ్ అయ్యే టాపిక్తో మీ ముందు నేను రెడీగా ఉన్నానన్నమాట. ఆ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక సాంగ్ అయితే వినేద్దాం, ఫ్రమ్ ద మూవీ నువ్వు వస్తానంటే నేను వద్దంటానా.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్పల్ ఆప్కే సాథ్.
1: ఇప్పుడు మనం ఆర్ట్ ఆఫ్ సర్వీస్ గురించి అయితే మాట్లాడుకుంటున్నాం అన్నమాట. హ్యుమానిటీ అండ్ సర్వీస్ అనేవి మన భారతీయ DNAలోనే ఉన్నాయి. మనిషిని ఒక భగవంతుడిగా ట్రీట్ చేసే లక్షణం మనది. దైవం మనుష రూపేణ అంటాం. మనుష్యుడు ఎప్పుడు దైవం అవుతాడు చెప్పండి? నిస్వార్థంగా పనిచేస్తే, పరులకు ఉపకారం చేస్తే. అందుకే స్వామి వివేకానంద నిస్వార్థయతయే దైవత్వం అంటారు. ఆల్ట్రూయిస్టిక్ మ్యాన్, మంచిగా మంచి దృక్పథంతో సర్వీస్ చేయాలి అంటారు. అందుకే సర్వే జన సుఖినో భవంతు అని మనం చదువుతూ ఉంటాం. అంటే దాని అర్థం అందరి మంచి కోరి నాలుగు మంచి పనులు చేయాలి అని. తెలియని వారిని కూడా మనం మర్యాదగా భావించాలని అర్థం. అందుకే మన స్కూల్లో మనం చదువుకుని ఉంటాం, విద్యకై రమ్ము సేవకై పొమ్ము అంట. అంటే చదువు చక్కగా చదివి లోక జ్ఞానం సంపాదించి నలుగురికి హెల్ప్ చేయడానికి రెడీగా ఉండు అని ఒక ఇండికేషన్ని మనకి ఇస్తుందన్నమాట ఆ ఎడ్యుకేషన్ అనేది. ఇట్ ఈస్ అ ఇంటర్నల్ మోటివేషన్ ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అందుకే స్టూడెంట్స్లో సర్వీస్ మోటో డెవలప్ చేయాలి అని సర్వీస్ క్లబ్స్, NGO, NSS, NCC ఎలా వర్క్ చేస్తున్నాయి. గ్రేట్ కదా. ఇప్పటి నుండే ఆ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో మనం ట్రైన్ అవ్వాలి. అప్పుడే లైఫ్ ఈజీ అవుతుందన్నమాట. ఒక దేశం స్థాయిలో మనం ఆలోచించినా మనకు అదే కనిపిస్తుందన్నమాట. కోవిడ్ టైంలో 100+ కంట్రీస్కి మనం ఫ్రీగా వ్యాక్సిన్స్ ఇచ్చాం. డిఫరెంట్ కంట్రీస్లో డిజాస్టర్స్ కానీ మెడికల్ ఎమర్జెన్సీస్ టైంలో మనం హెల్ప్ అందించామన్నమాట, అందిస్తూనే ఉన్నాం. రీసెంట్గా వెనుజువేలాలో జరిగినటువంటి భూకంపం నష్టానికి సాయంగా ఆపరేషన్ అమిస్తాద్ చేశామన్నమాట.

0: మానవత సాయాన్ని మనం అందించాం. అందుకే ఇంతకుముందు చెప్పిన విధంగా సర్వీస్ అనేది మన ఇండియా డిఎన్ఏలో ఉంది. వన్ పాయింట్ ఐ విల్ టెల్ యూ వాట్ వి గివ్ ఈస్ వాట్ వి గెట్. మనం ఏది ఇస్తే అది మనకు వస్తుందన్నమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. సర్వీస్ టు నీడీ అండ్ హెల్ప్ టు ద విక్టిమ్. ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడిలా ఉండాలి మనం. నేను ఉన్నాను అనే భావన కల్పించాలన్నమాట. అప్పుడే అందరూ సుఖసంతోషాలతో చాలా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు. ఇండియా బిలీవ్స్ ఇన్ వసుదైవ కుటుంబకం. ప్రపంచం అనేది ఒక కుటుంబం, అందరూ ఒకటే. వీఆర్ హ్యూమన్స్. వివిధ రకాల మతాలు, కులాలు, ప్రాంతాలు, భాషలు ఇవన్నీ మనం అరేంజ్ చేసుకున్నవి, కానీ మన ఫౌండేషన్ బేసిక్ అంతా కూడా హ్యూమన్ అనే. అందుకే అంటారు మానవ సేవయే మాధవ సేవ అని. హ్యుమానిటేరియన్స్ గ్రౌండ్స్లో మనం ఒకరి హెల్ప్ చేస్తే అది మనకు భగవంతుడికి స్వయంగా చేసినట్లే అన్నమాట. చూడండి ఎంత మీనింగ్ ఉంది అలయన్స్లో. సర్వీస్ అనేది చాలా విధంగా ఉంటాయన్నమాట. రైతు దేశానికి అన్నం పెడుతున్నాడు, వారు చేసేది కూడా సేవే. మళ్ళీ రాత్రనక చలనక ఎండనక దేశ రక్షణలో ఉన్నటువంటి ఎందరో మంది సైనికులు, వారు చేసేది కూడా సేవే. ఉపాధ్యాయుడు ఒక గొప్ప సైంటిస్ట్నో డాక్టర్నో దేశానికి అందిస్తారు, అది కూడా సేవే అన్నమాట. ప్రజలకు కష్టాలను తెలుసుకొని నిస్వార్థంగా సహాయం చేసే రాజకీయవేత్త చేసేది కూడా సేవనే అన్నమాట. నలుగురికి మంచి జరగాలి అని ఆలోచించి ఎన్నో సంవత్సరాలుగా పిహెచ్డీగా స్కాలర్ లాగా సైంటిస్ట్ లాగా దేశాన్ని ముందుకు నడిపించాలనే వారు కూడా సేవకులే అన్నమాట. ప్రభుత్వంలో పాత్ర అయ్యి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కలిగినటువంటి యువకులు, సివిల్ సర్వెంట్లు, ప్రభుత్వ ఉద్యోగులు, కళాకారులు, కవులు, వ్యాపారవేత్తలు అందరూ చేసేది సేవ అన్నమాట. వైద్యో నారాయణోహరి అంటారు. డాక్టర్స్ని భగవంతుడితో పోలుస్తారు, నిజంగా ప్రాణం పోస్తారు. అటువంటి డాక్టర్స్ కూడా సేవకులే. నిస్వార్థంగా నిజాయితీగా వైద్యులుగా పేరు సంపాదించిన, పేరు తెచ్చుకోవాలి అనుకున్న ఎందరో డాక్టర్ మహానుభావులకు ఈరోజు జాతీయ డాక్టర్స్ డే శుభాకాంక్షలు అన్నమాట. పైన చెప్పిన డిఫరెంట్ సెక్టార్స్ ఆఫ్ ఆక్యుపేషన్స్ డ్యూటీస్ అన్నీ సేవగా ఎప్పుడు అవుతుంటాయన్నమాట. వారు వృత్తిని పట్ల ధర్మంగా, నిబద్ధతగా, ఒక డెడికేషన్తో వర్క్ చేసిన, వర్క్ని వర్షిప్ లాగా భావించి చేసినప్పుడు అవి ఒక సర్వీస్ లాగా మారిపోతాయి అన్నమాట. ఒక ఆక్యుపేషన్ నుండి సర్వీస్ ఓరియంటెడ్లోకి మారిపోతాయన్నమాట. సో ఎవ్రీ వర్క్ ఈజ్ యాన్ ఆర్ట్ అన్నమాట. సో ట్రై టు బి అన్ ఆర్టిస్ట్.
2: సమయానికి అలకడం నిండైన పంటకి గ్యారంటీ.
3: మాస్టర్ గారు, ఇది రైతు కంటే బాగా ఎవరికి తెలుస్తుంది? విత్తనమైతే ఎప్పుడో అలికేసాను.
2: నేను పంట గురించి కాదు, ఎన్పీఎస్ పెన్షన్ గురించి మాట్లాడుతున్నాను.
3: ఎన్పీఎస్ పెన్షనా?
2: అవును, ఈ రోజే ఎన్పీఎస్ లో డబ్బు జమ చేయడం మొదలు పెట్టండి. ఇంకా మీ వృద్ధాప్యాన్ని సురక్షితం చేసుకోండి.
3: వృద్ధాప్యం సురక్షితమా?
2: అవునండి, ఎన్పీఎస్ భారత ప్రభుత్వం వారి PFRDA చేత నిర్వహించబడుతున్న పెన్షన్ పథకం. ఇందులో ఈ రోజు నుండే డబ్బు జమ చేస్తూ పోవడం వల్ల వృద్ధాప్యంలో ప్రతి నెల పెన్షన్ దొరుకుతుంది. మరింత సమాచారం కోసం ఈ రోజు సంప్రదించండి కామన్ సర్వీస్ సెంటర్ లేదా మీ బ్యాంక్ ని. వృద్ధాప్యంలో పెన్షన్ పక్కా గ్యారంటీ కోసం ఎన్పీఎస్ తప్పనిసరి.
0: ఇతరులకు హెల్ప్ చేయడం ద్వారా మనం మన యొక్క హ్యాపీనెస్ నితుక్కోవాలన్నమాట. ఎందుకంటే మనం వాళ్ళ పొజిషన్ లో ఉన్నా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అని ఫీల్ అవుతాం. ఆ సిచ్యువేషన్ మనకి వస్తుంది. అందుకే వాట్ వి గివ్ ఇస్ వాట్ వి గెట్ అంటామన్నమాట. ఎక్కడెక్కడో సర్వీస్ అనుకుంటాం. మన సొసైటీలో మన చుట్టూ చాలా జరుగుతుంటాయి, కానీ వాటిని ఏమీ సరిగ్గా చూడం, పట్టించుకోం. కానీ వాటిలో చాలా మీనింగ్ ఉంది, లైఫ్కి చాలా బాగా వర్క్ అవుతాయి అన్నమాట. ఎలాంటి హార్డ్ సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేయడానికి రెడీగా ఉండొచ్చు, అటుగా మనం ట్రైన్ అవ్వచ్చు అన్నమాట. మనం సర్వీస్ ఓరియంటెడ్ లాగా మనం ట్రైన్ అయ్యి ఉంటే ఎటువంటి సర్వీస్కైనా మనం చేయడానికి ముందుకు వస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఓల్డ్ పర్సన్ తెలియక అడ్రస్ విషయంలో కన్ఫ్యూజ్ అయ్యి అడిగితేనో, లేకుంటే అడగబోతుంటేనో మనం గమనించి మనం స్వతహాగా అడిగైనా సరే వారికి సరైన వే అండ్ అడ్రస్ చూపించేలా ట్రై చేయాలన్నమాట. మనం ఆ ఏజ్కి వెళ్తాం, అప్పుడు మన పరిస్థితి ఏంటి? సో

0: బిలీవ్ ఇన్ కర్మ సిద్ధాంత. మనకి ఏది ఇస్తే మనకు అది వస్తుందండి తప్పకుండా. ఇంకొక ఎగ్జాంపుల్, మీరు బైక్ మీద ఒకరే వెళ్తున్నారనుకోండి, ఎందరో కొంతమంది లిఫ్ట్ అడుగుతూ ఉంటారు, వెంటనే ఆపిస్తే బాగుంటుంది. బట్ డిఫరెంట్ సిచ్యువేషన్, అందరికీ పరిస్థితులు ఒకలా ఉండవు. ఇంకా ఒక లేడీ, ఓల్డ్ పర్సన్, మన హెచ్ఓడి ట్రాఫిక్లో రోడ్ దాటడానికి కష్టపడుతున్నారనుకోండి, అప్పుడు మనం వారికి సహాయం చేసి రోడ్డు దాటించే పని చేయాలన్నమాట. ఎందుకంటే ఈరోజు యంగ్గా చాలా ఎనర్జెటిక్గా మనం దాటొచ్చు, దూకొచ్చు, పరిగెత్తవచ్చు, కానీ మనకి కూడా ఒక రోజు అనేది వస్తుందన్నమాట. సో అలా ఆ రోజు వచ్చిన రోజు మనం కూడా ఎవరైనా సహాయం చేస్తే బాగుండు అని ఆలోచిస్తాం. రేపు అనే రోజు ఉంది కనుక మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి. అందుకనే ఎవరికి కూడా సహాయం కంపల్సరీగా అడిగిన వారికి ఒక ఆపదలో ఆదుకునే ఆపద్ బాంధవుడిలా సహాయం చేయాలన్నమాట. ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్గా, మామూలుగా ఏదన్నా కష్టం వస్తే భగవంతుడిని మనం ప్రార్థిస్తూ ఉంటాం, మన రూపంలోనే భగవంతుడి రూపంలోనే మనం వెళ్ళి సాయం చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. మనం ఒక భగవంతుడిలాగా కనిపిస్తాం. అందుకే ముందన్నట్టుగా దైవం మనుష్య రూపేణ అంటారనమాట. దైవం మనుషుడు ఎప్పుడవుతాడో చెప్పండి, మనుషుడు దైవం ఎప్పుడవుతాడో చెప్పండి, మనం నిస్వార్థంగా పనిచేసినప్పుడు అవుతాడు అనమాట. సో అలా నేచర్ మీద మమకారం కావచ్చు, పెద్దవారి పట్ల, చిన్నపిల్లల పట్ల, ఉమెన్ పట్ల, సిచ్యువేషన్ని బేస్ చేసుకొని మనం సర్వీస్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళాలన్నమాట. ఈరోజు మనం ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు అనమాట, వనజీవి రామయ్య గారు పద్మశ్రీ అవార్డీ, వారు ఎంతో నిస్వార్థంగా పనిచేశారు, ప్రకృతి మీద మమకారంతో ఇష్టంతో కొన్ని లక్షల మొక్కలు నాటారనమాట. చూడండి, ప్రకృతి మనకి ఎంతో ఇచ్చింది, మనం కూడా ప్రకృతికి ఎంతో ఇవ్వాలి అనే ఉద్దేశంతో వారు ఎంతగానో ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలీకృతులయ్యారు. నిజంగా ఎన్నో లక్షల మొక్కలు ఈరోజు కూడా మనకు దర్శనమిస్తాయన్నమాట. అంటే అర్థం చేసుకోండి, ఆయన నిస్వార్థంగా సేవ చేశాడు మొక్కలకి. మనం ఈరోజు ఇస్తే కంపల్సరీగా రేపనే రోజుకి కంపల్సరీగా ఈ ప్రకృతికి అవసరము అని చెప్పేసి భావించి ఆయన యొక్క ఏ బాకీ లేకుండా ఇచ్చేసి వెళ్ళిపోయాడు అనమాట. అంటే అర్థం చేసుకోండి, ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా గౌరవించి బోటనీ తరగతి ఇంటర్మీడియట్ పాఠశాలలో పెట్టేసిందనమాట పాఠ్యాంశంగా ఆయన గురించి. ఆయన ఏం చదువుకోలేదు, కానీ నిస్వార్థ సేవ ఆయనకు అంత ముందుకు నడిపించిందనమాట. అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించిన వ్యక్తిగా పేరు, కానీ ఆయన వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోలేదని చెప్పడానికి రెండు చేతులు ఖాళీగా చూపిస్తారనమాట. దట్ మీన్ లైఫ్లో మనకు ఏది పర్మనెంట్ కాదు. మనం కూడా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలన్నమాట, మనం చేసిన పని మాత్రమే, ఏమీ అన్నీ కూడా పర్మనెంట్ అని అనుకోవద్దు. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ. ఒక మనం చేసిన వర్క్, ఆ వర్క్కి ఇంకా ప్రైస్ చేస్తారనమాట. మనం మంచి పని అయి చెప్పుకుంటారు, చెడ్డ పని అయితే కూడా చెప్పుకుంటారు, అంతేగాని నథింగ్ విల్ రిమైన్ పర్మనెంట్ అనమాట. సో పర్మనెంట్గా ఏది ఉండదు ఎక్సెప్ట్ మనం చేసిన మన వర్క్ మాత్రమే, అది కూడా మంచి పని మాత్రమే అని చెప్తున్నారనమాట. గాంధియన్ ప్రిన్సిపల్స్, ట్రస్టీషిప్ మోడల్ ఉంటుందన్నమాట. మనం మ్యూచువల్ ట్రస్ట్తో ఇతరులకు మన మీద నమ్మకం, కానీ మనం ఇతరులకు నమ్మకం కల్పించి సేవ చేయగలగాలి అనే ఆలోచనతో ఒక ట్రస్ట్గా ఉండి ఎవ్రీథింగ్ నాది కాదు మనది అనే యాటిట్యూడ్తో ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం నిజంగా నిస్వార్థంగా ఇతరులకు సహాయం చేయడానికి అవకాశం ఉంటుంది. అలా మనం ఎప్పుడు కూడా సర్వీస్ యాటిట్యూడ్తో ముందుకెళ్తేనే మనకు మంచిగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఇంకా మనం కార్పొరేట్ స్టైల్లో ఆలోచిస్తే కస్టమర్ సర్వీస్ అని, కస్టమర్ కేర్ అని చూస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ ఏంటి చెప్పండి, దే బిలీవ్ కస్టమర్ ఈజ్ ఎ గాడ్ అంటారు, అందుకే అంత డెవలప్మెంట్ చూస్తున్నారనమాట. ఇవి కూడా మనం యాన్షియంట్ ఫిలాసఫీతో లింక్ అయి ఉన్నవి అనమాట. మీరు చెప్పండి, ఒక సర్వేజన సుఖినో భవంతో అవ్వచ్చు, మానవ సేవే మాధవ సేవ అవ్వచ్చు, తర్వాత మన భారతదేశం వసుదైవ కుటుంబకంగా ఒక ప్రపంచాన్ని కుటుంబంగా భావించడం అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క యాన్షియంట్ ఫిలాసఫీలో, మన యొక్క సనాతన ధర్మంలో మనం తెలుసుకుంటూ ఉన్నాం అన్నమాట. అలాగే మనం చెప్పినటువంటి ఏ ధర్మం అయినా కూడా, ఏ యొక్క వృత్తి అయినా కూడా, ఏ యొక్క ఆక్యుపేషన్ అయినా కూడా, ఏ పని ఎవరు చేస్తున్నా కూడా గొప్పగా భావించి చేసినప్పుడైతే మనం అనుకున్నాము వర్క్ ఈజ్ వర్షిప్ లాగా అన్నమాట. ప్రతి పనిని కూడా అంత ధర్మంగా మనం నిబద్ధతతో ఒక డెడికేషన్తో చేయగలిగితే అది

కూడా ఒక సర్వీసే అవుతుందన్నమాట. మనం చాలా ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం, రైతు దగ్గర నుండి సైనికుడి వరకు, ఇవన్నీ కూడా చాలా నిస్వార్థంగా చేసేవి. ఇంగ్లీష్లో అయితే ఆల్ట్రూయిస్టిక్ మ్యాన్ అంటారనమాట. ఇలా మనం ఇతరులకు సర్వీస్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం నిస్వార్థంగా సేవ చేసే ఆలోచన మనకు కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన రావటం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. మనం చేస్తామా చేయమనేది తర్వాత పెడితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఆ ఆలోచన ఉండటం అనేది చాలా గొప్ప విషయం. పొట్టుడిని పొడుగుడు కొడితే పొడుగుడిని పోచమ్మ కొట్టింది అంటాడు. అంటే దానిలాగా నువ్వు కష్టం వచ్చిన వాడిని చూడు, నిన్ను నేను చూస్తాను అంటాడు భగవంతుడు. మనిషిని మనిషిగా ట్రీట్ చేద్దాం, నిస్వార్థంగా నిజాయితీగా జీవించి మనిషి సహజ లక్షణాలను ఎన్ని వచ్చినా మనం విలువలు మన మన ధర్మం మనదే అనమాట. హ్యుమానిటీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ స్టేటస్, సో ట్రై టు బి ఏ గుడ్ హ్యూమన్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్, యువర్స్ ఆదిత్య తేజ.

ఆకాశవాణి వార్తలు చదువుతుంది దుర్గా ఉషారమణి. దేశం నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. బీబీజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతనాల రేట్లు ఈరోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్ధిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ మాట్లాడుతూ, డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. ఎలాంటి అంతరాయాలు లేని డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష నగదు బదిలీలు పూర్తి పారదర్శకతతో లబ్ధిదారులకు చేరుతున్నాయని ఆయన చెప్పారు. జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి సాంకేతికత ఒక శక్తివంతమైన సాధనంగా మారిందని మోదీ అన్నారు. డిజిటల్ ఇండియా ఈ ఆవిష్కరణల విప్లవాన్ని భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు, ముఖ్యంగా గ్రామాలు, ద్వితీయ తృతీయ శ్రేణి నగరాలకు తీసుకువెళ్లిందని ఆయన అన్నారు. దేశంలో ప్రతి మూల నుంచి వస్తున్న యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, ఆవిష్కర్తలు మన భూగోళం ఎదుర్కొంటున్న తీవ్రమైన సవాళ్లకు పరిష్కారాలను కనుగొంటున్నారని, దేశం నలుమూలల నుంచి యువజనులు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని మోదీ అన్నారు. ఈ కార్యక్రమం విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, ప్రజాసేవల పంపిణీని బలోపేతం చేస్తుందని మోదీ చెప్పారు. డిజిటల్ ప్రపంచంలో ప్రభుత్వం సాధిస్తున్న పురోగతి కారణంగానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్లు, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల్లో భారతదేశం వేగంగా దూసుకుపోతుందని ప్రధానమంత్రి అన్నారు. గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే ఈ ఏడాది జూన్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ లావాదేవీల పరిమాణం 23% మేరకు పెరిగింది. 22 బిలియన్లకు పైగా నమోదైంది. అదే సమయంలో యూపీఐ లావాదేవీల విలువ కూడా 20% వృద్ధి చెంది గత నెలలో 28 లక్షల కోట్ల రూపాయల మేరకు చెల్లింపులు జరిగాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈవేళ విడుదల చేసిన గణాంకాల ప్రకారం జూన్ నెలలో యూపీఐ సగటున రోజుకు దాదాపు 757 మిలియన్ల లావాదేవీలను ప్రాసెస్ చేసింది. ప్రస్తుతం యూపీఐ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, ఫ్రాన్స్, మారిషస్, శ్రీలంకతో సహా 8 కంటే ఎక్కువ దేశాల్లో అందుబాటులోకి వచ్చింది. ఇది అంతర్జాతీయ ఫిన్టెక్ రంగంలో భారతదేశం ఉనికిని మరింత బలోపేతం చేసింది. గ్రీస్ నుంచి భారతదేశానికి సరిహద్దులు దాటి నిధులు బదిలీ చేయడం కోసం యూరోబ్యాంక్ యూపీఐ ఆధారిత రెమిటెన్స్ సేవను ప్రారంభించడంతో నిన్నటి నుంచి గ్రీస్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సుస్థిర నీటి యాజమాన్యం, సాగునీటి పరిధి విస్తరణ ద్వారా వ్యవసాయ రంగంలో సాగునీటి ఆధారిత విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన 10 ఏళ్లకు పైగా వ్యవధిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. 2015 జూలై 1వ తేదీన ప్రారంభమైన పీఎంకేఎస్వై దేశవ్యాప్తంగా సాగునీటి భరోసా కల్పించడంతో పాటుగా పొలాల్లో నీటి వినియోగం సామర్థ్యాన్ని మెరుగుపరిచింది.

0: సుస్థిర నీటి సంరక్షణను ప్రోత్సహించింది. గత దశాబ్ద కాలంలో ఈ పథకం జల సించాయి జల సించన్ కింద వర్షపు నీటి సేకరణ, పొలాల స్థాయిలో సమర్థవంతమైన నీటి పంపిణీ ద్వారా సాగునీటి వ్యవస్థను బలోపేతం చేసింది. 2016-17 నుంచి ఈ పథకం ద్వారా 27 మిలియన్లకు పైగా రైతులు ప్రయోజనం పొందారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌజ్ పెజెష్కియాన్తో టెలిఫోన్లో మాట్లాడారు. ఈ చర్చల సందర్భంగా పశ్చిమాసియాలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు, భవిష్య కార్యాచరణ గురించి ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరించారు. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహనను ప్రధానమంత్రి స్వాగతించారు. అన్ని సమస్యలను కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ స్థిరమైన వైఖరిని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. పశ్చిమాసియా ప్రాంతంలో శాశ్వత శాంతి స్థిరత్వం ఉండేలా చూసేందుకు, నౌకాయాన వాణిజ్య సేవను పరిరక్షించేందుకు నిరంతర ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని కూడా మన ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIRNews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ ప్రధానమంత్రి సనాయి తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీకి వస్తారు. భారత్లో ఆమెకి ఇది మొదటి అధికార పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అన్ని అంశాలను సమీక్షించేందుకు, బలోపేతం చేసేందుకు, అలాగే ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ శిఖరాగ్ర సమావేశం భారత జపాన్ దేశాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తుంది. శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు, ఆధ్యాత్మిక అనుబంధం, స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టబద్ధమైన పాలన పట్ల పరస్పర గౌరవం వంటి ఉమ్మడి విలువలతో భారత జపాన్ దీర్ఘకాలిక స్నేహం నాటుకుపోయిందని ఆకాశవాణి విలేకరి తెలియజేస్తున్నారు. భారత జపాన్ ద్వైపాక్షిక సంబంధాలు 2014లో ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం స్థాయికి పెరిగాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 2027 నాటికి 75 ఏళ్లు పూర్తి కానున్న తరుణంలో వివిధ రంగాల్లో పరస్పర సహకారం మరింతగా బలపడుతోంది. వీటిలో వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక భద్రత, రక్షణ భద్రత, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, ప్రజా సంబంధాలు ఉన్నాయి. ఈరోజు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా వైద్య సమాజానికి వారి అచంచలమైన అంకితభావానికి గాను శుభాకాంక్షలు తెలియజేశారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్యులు చూపుతున్న ఆదర్శవంతమైన వృత్తి నైపుణ్యాన్ని, మానవాళికి వారు అందిస్తున్న నిస్వార్థ సేవలను ఒక వీడియో సందేశంలో నడ్డా కొనియాడారు.
1: On the occasion of Doctors' Day, I extend my sincere appreciation and heartfelt gratitude to the medical fraternity for its unwavering dedication, exemplary professionalism and compassionate service to humanity. Doctors are the cornerstone of our healthcare system, tirelessly working to alleviate suffering, save lives and uphold the highest standards of patient care. Your selfless commitment and resilience continue to inspire the nation and strengthen our collective pursuit.
0: వైద్యులను దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మూల స్తంభాలుగా వివరించి, రోగుల బాధలు తగ్గించేందుకు, ప్రాణాలు కాపాడేందుకు, రోగుల సంరక్షణలో అత్యున్నత ప్రమాణాలు పాటించేందుకు వారు అలసిపోకుండా శ్రమిస్తున్న తీరును గుర్తు చేసుకున్నారు. రోగ నిర్ధారణ చికిత్సను మరింత మెరుగుపరిచేందుకు సాంకేతికతను అలవర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మంత్రి సందర్భంగా చెప్పారు. ఆపరేషన్ అమిస్తాద్లో భాగంగా వెనెజువలాలో సేవలందిస్తున్న వైద్యులు, ఆరోగ్య నిపుణుల ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ఇటువంటి సవాళ్లతో కూడిన సమయంలో అవసరంలో ఉన్న వారికి సేవ చేసేందుకు డాక్టర్లు చేస్తున్న ప్రయత్నాలు, సమాజం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నప్పుడైనా వైద్య నిపుణులు ఎలా స్పందిస్తారనే దానికి ఒక అద్భుతమైన ఉదాహరణ అని మోదీ సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. వెనెజువలాలో భారీ ప్రాణనష్టానికి కారణమైన వినాశకరమైన భూకంపాలకు స్పందనగా భారతదేశం ఆపరేషన్ అమిస్తాద్ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ విపిజీ రామ్జీ చట్టం 2025 కింద సవరించిన వేతన రేట్లను నోటిఫై చేసింది. ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వేతన రేట్లు పెంచారు. ఈ కార్యక్రమం కింద నోటిఫై చేసిన ఏ వేతనం కూడా ఈ స్థాయి కంటే తగ్గకుండా ఉండేలా చూసేందుకు మొదటిసారిగా రోజుకు 300 రూపాయల తాత్కాలిక కనీస బేస్ వేతన రేటును ప్రవేశపెట్టినట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రోజుకు 298 రూపాయల

40 పైసల నుంచి విపిజీ రామ్జీ కింద రోజుకు 327 రూపాయల 4.40 పైసలకు వేతనాన్ని పెంచారు. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల T20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్ సైడ్ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం 10:00 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. రెండో T20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, 3వ మ్యాచ్ జూలై 7వ తేదీన నాటింగ్హామ్లో జరుగుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో ఈ ఉదయం మెక్సికో సిటీ స్టేడియంలో జరిగిన రౌండ్ ఆఫ్ 32 పోరాటంలో మెక్సికో 2-0 ఎక్వడార్ను ఓడించి ఫీఫా ప్రపంచకప్ రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. ప్రపంచకప్ నాకౌట్ దశలో మెక్సికోకు 40 ఏళ్ల తర్వాత లభించిన తొలి విజయం అది. స్వీడన్పై అంతకుముందు ఫ్రాన్స్ ఘన విజయం సాధించింది. నార్వే 2-1 ఐవరీ కోస్ట్ ఓడించి రౌండ్ ఆఫ్ 16కు అర్హత సాధించింది. విశేషాలు మరొకసారి. దేశ నలుమూలల నుంచి యువజనులు ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లకు డిజిటల్ పరిష్కారాలు సూచిస్తున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జపాన్ ప్రధానమంత్రి సన్నాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. విపిజీ రామ్జీ చట్టం కింద సవరించిన వేతల రేట్లు ఈ రోజు అమల్లోకి వస్తాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో మెక్సికో, ఫ్రాన్స్, నార్వే రౌండ్ ఆఫ్ 16కి చేరుకున్నాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: बांगुई, अभी आपने सुना ये कार्यक्रम। अब इसी के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अब अपने मित्र अजीत
1: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ कल तक के लिए आज्ञा दीजिए।
0: नमस्कार।
2: उमंग उमंग उमंग उमंग।
3: ఈనాటి ఎన్సీఈఆర్టి వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: ఆకాశవాణి నిలయంలో సమయం 1:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవిలత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ VBG Ramji చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని, ఈ దశలో మరో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ 2025 చట్టం ఈరోజు నుండి భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకి వచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా ఈ కొత్త విధానాన్ని అమలు చేయడానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించినట్టు తెలియజేసింది. రైతు భరోసాను 10,000 నుండి 12,000 రూపాయలకు పెంచి ఇప్పటి వరకు 27,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాబోయే 9 రోజుల్లో రైతుల ఖాతాల్లో 9,000 కోట్ల రూపాయలు జమ చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ విడతతో కలిసి 36,000 కోట్ల రూపాయలవుతుందని నిన్న సాయంత్రం రైతు భరోసా నిధుల విడుదల సభలో అన్నారు. ఉచిత కరెంటు కాంగ్రెస్ పార్టీ పేటెంట్ అని, ఇప్పటి వరకు దీనికోసం 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తెలియజేశారు. రాష్ట్రంలోని మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం చేయూత ఇస్తుందని రాష్ట కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. జైపూర్ మండలం గంగిపల్లిలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళా శక్తి పథకం ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ది చెందేందుకు చేయూత అందించి ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఏపీ మాస్ సిల్వర్ జూబ్లీ వేడుకల సందర్భంగా హైదరాబాద్లోని డాక్టర్ ఎంసీఆర్ HRD ఇన్స్టిట్యూట్లో సమ్మిళిత వృద్ధికి సమాజ ఆధారిత మార్గాలపై 2 రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై ఈ సదస్సును ప్రారంభించారు. మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల భవనాలపై రూఫ్ టాప్ సౌర విద్యుత్ ఏర్పాటుకు సంబంధించి టెండర్ల నిబంధనల్లో తెలంగాణ రాష్ట పునరుద్దరణ ఇంధన వనరుల సంస్థ రెడ్కో మార్పులు చేసింది. గతంలో తొలిసారి ఈ పథకం కింద 1500 పాఠశాలలపై సోలార్ ఏర్పాటు పనులకు పిలిచిన టెండర్లలో చిన్న కంపెనీలకు అవకాశమివ్వగా జాప్యం జరిగిందని, దీనిని నివారించడానికి ఇప్పుడు పెద్దవాటికి ఇవ్వడానికి వీలుగా నిబంధనలు మార్చింది. ఈ మేరకు రాష్ట్రంలో కొత్తగా 9,937 పాఠశాలలపై 280 కోట్ల రూపాయలతో 46 మెగావాట్ల సామర్థ్యమున్న సౌర విద్యుత్ ఫలకాల బిగింపుకు రెడ్కో తాజాగా టెండర్లు పిలిచింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం ద్వారా విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే అర్హులైన ఎస్సీ విద్యార్థిని విద్యార్థుల నుండి ఉపకార వేతనాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈరోజు నుండి 31 ఆగస్టు తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని

0: సూచించింది. కేంద్ర ప్రభుత్వం సర్పంచ్ సంవద్ యాప్ ద్వారా గ్రామ సర్పంచ్లకు ప్రతిభ ఆధారంగా ప్రకటిస్తోన్న మెరుగైన ర్యాంకుల్లో మే నెలకుగాను కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని కోరటపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది. ఆత్మ నిర్భర్ మహిళా పంచాయతీ ఇతివృత్తంలో దేశంలోనే గ్రామ సర్పంచ్ మ్యాకల మహేశ్వరికి మొదటి ర్యాంకు దక్కింది. కోరటపల్లిలోని మహిళలు మహిళా సంఘాల ద్వారా రుణం పొంది కిరణం, కుట్టుమిషన్, జూట్ బ్యాగ్ తయారీ, ఐకేపీ కేంద్రాల నర్సరీ నిర్వహణ వంటి పనులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మహేశ్వరి ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: జాతీయ స్థాయిలో పోటీ పడడంలో మా గ్రామాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం మాకు అవార్డు ఇవ్వడం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే మాకు సహకారం అందించుకుంటూ మా గ్రామాన్ని నెంబర్ వన్ గ్రామంగా కృషి చేయడానికి మా మహిళలతో పాటు నేను కూడా కృషి చేస్తున్నాము. మహిళా సంఘాల ద్వారా లోన్లు తీసుకోవడం ద్వారా మా కాళ్ళ మీద మేము నిలబడి ఒక ఉపాధి పొందుకుంటూ మా కుటుంబాన్ని నడిపించుకుంటున్నాము. మా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నాము. మా గ్రామాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నాము.
0: ప్రాంతీయ వార్తలు వింటున్నారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకుని ఈరోజు నుంచి నెల రోజుల పాటు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 30-30A పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని పోలీస్ సూపరింటెండెంట్ రాజేష్ చంద్ర తెలిపారు. దీని ప్రకారం పోలీస్ అధికారుల అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగులు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజాధనానికి నష్టం కలిగించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం పాలక మండలి సభ్యుడిగా డాక్టర్ లకావత్ లక్ష్మీనారాయణ నాయక్ను నియమిస్తూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో నియమించిన ఈ కమిటీలో జనగామ నుండి డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ చోటు లభించింది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెదపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. సమాజంలో ప్రాణదాతలుగా నిలిచే వైద్యుల సేవలను గుర్తించి వారిని గౌరవించడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. భారతదేశంలో ఈ దినోత్సవాన్ని 1991 నుండి అధికారికంగా పాటిస్తున్నారు. ప్రముఖ వైద్యులు, స్వాతంత్ర సమరయోధులు, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయిన డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతి సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో ఆయన చేసిన విశేష సేవలకు గాను 1961 దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నతో సత్కరించారు. రోగుల ఆరోగ్యం కోసం నిరంతరం శ్రమించే వైద్యుల మానసిక, శారీరక శ్రేయస్సును కాపాడాల్సిన ఆవశ్యకతను ఈ ఇతివృత్తం నొక్కి చెబుతుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ వైద్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్యులను సన్మానించగా జిల్లా ఆసుపత్రిలో సూపరింటెండెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో, మెడికల్ కళాశాలలో ప్రిన్సిపల్ సునీత అధ్యక్షతన కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఆసిఫాబాద్ జిల్లాలో గత 2 సంవత్సరాల్లో వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న 296 కిలోలకు పైగా గంజాయిని దహనం చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నీతికా పంత్ మాట్లాడుతూ, జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్డీపీఎస్ చట్టంలోని నిబంధనలను అనుసరించి పర్యావరణ కాలుష్య నియంత్రణ ప్రమాణాలను పాటిస్తూ ఇన్స్పిరేషన్ ప్రక్రియ ద్వారా దహనం చేసినట్టు తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని ఉపేక్షించేది లేదని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నిరుద్యోగ ఎస్టీ యువతకు ఉచితంగా నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని జిల్లా గిరిజనాభివృద్ది అధికారి సంగీత ఒక ప్రకటనలో తెలిపారు. పారదర్శకంగా యూరియాను పొందేందుకు వ్యవసాయ శాఖ రూపొందించిన ప్రత్యేక యాప్ను సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ రైతులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అంది

0: ఉంచేందుకు టాస్క్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు టాస్క్ ప్రాంతీయ కార్యాలయ అధికారులు ప్రతిపాదిత భవనాలను పరిశీలించి సెంటర్ ఏర్పాటుకు అనువైన భవనాన్ని ఎంపిక చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రైతుల బ్యాంకు ఖాతాల్లో 149 కోట్ల పైచిలకు రైతు భరోసా డబ్బులు విడతల వారీగా జమ అవుతాయని జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈరోజు మహారాష్ట ప్రభుత్వం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి నీరు చేరనుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.

0: చెరుకు, చేను కబుర్లు, పంట సాగు, ఇంటి బాగు,
1: చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
2: చేను కబుర్లు మీ చింత
3: లేదిక మీ ఇంట చింత.
4: ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.

0: తడి పొడి విధానంలో వరి సాగు యాజమాన్యం. రైతు సోదర సోదరీమణులకు నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు నిర్వహిస్తున్న చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మేము వ్యవసాయ కళాశాల అశ్వారావుపేటలో 3వ సంవత్సరం చదువుతున్నాం. ఈరోజు మనం తడి పొడి విధానంలో వరి సాగు యాజమాన్యం గురించి తెలుసుకుందాం. ఇందులోని పాత్రలు: రైతు రాములుగా లోకేష్, రాములు భార్య శారదాగా జమీమ జాయిస్, పక్క పొలం రైతు కృష్ణయ్యగా రాహుల్, వ్యవసాయ అధికారి విమలగా కుసుమలత. మనందరికీ తెలిసినట్లుగా వరి పంటను ఎక్కువ మంది ప్రధాన ఆహారంగా సాగు చేస్తున్నారు. కానీ దీన్ని సాగు చేయడానికి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. నీటి కొరత పెరుగుతున్న ఈ కాలంలో తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి ఇచ్చే తడి పొడి సాగు విధానం చాలా ఉపయోగకరంగా మారింది. మరి ఈ పద్ధతిలో నీటిని ఎలా వాడాలి, దాని ప్రయోజనాలు ఏమిటి అనే వివరాలు తెలుసుకుందాం. ఈ సంభాషణలో భార్య శారద, భర్త రాములు ఇద్దరు కలిసి వరి పొలం గట్ల కాడ మాట్లాడుకుంటున్న సందర్భం.
1: ఏందయ్యా ఇంతసేపుగా పొలంలోనే ఉంటావు, వచ్చి కూడు తిని పోరాదు?
2: ఏందే నీళ్ళొల్లి, జరాగరాదు, వస్తున్నా, పని అయిపోవద్దు.
1: సమయానికి కూడు తింటేనే కదా నీకు కూడా ఆసరైతుంది.
2: అసలే మన వరి పొలంకు ఎక్కువ మోతాదులో నీరు అవసరం అవుతుంది కదా, గా పైపులు బిగించి వస్తా.
1: గట్లనే అయ్యా, బేగరా.
2: ఆ అయిపోయిందే, ఇక వడ్డించు.
1: అవునయ్యా, నీకో ముచ్చట చెప్పాలి.
2: అవునా, చెప్పుగా, ముచ్చటేందో జల్లి.
1: గదేనయ్యా, మన పక్క పొలం కృష్ణయ్య ఉన్నాడు గదా.
2: ఏందో జల్లి చెప్పరా, అదే గా నొసుగుడు ఎందుకు మళ్ళా?
1: గదేనయ్యా, గా కృష్ణయ్య పొలం ఎందుకు ఎండిపోయినట్లుంది? నీళ్లు అవపిస్తలేవు. మన పొలంలో ఎప్పుడు నీళ్లు చాలా ఉండాలంటావుగా నువ్వేమో.
2: నాకు తెలియదే, వాడేందో వాడి కొత్త గోలేందో. ఆ ఈనాటి ఇంగ్లీష్ ముచ్చట్లు పట్టుకుని పొలాన్ని పాడు చేసుకుంటుండు.
1: గదేంటి మరి, గాలెవలో చెప్పిన ముచ్చట్లు పట్టుకుని పొలాన్నంతా ఎందుకు పాడు చేసుకుంటుండు?
3: అరే రాములన్న, ఏంది మా పొలం చూసి ఏదో అనుకుంటున్నారుగా.
2: ఏముందిరా కృష్ణయ్య, నీ పొలం ఆరిపోయినట్లు కనిపిస్తుందిగా, ఇంత పరేషాన్ ఎందుకు చెప్పు? ఇంత కష్టం చేసి పొలం ఎందుకు ఎండబెట్టుకుంటున్నావు?
3: అరే అన్న, అదేరా తడిపొడి విధానం అంటే ఇప్పుడంతా గట్లనే చేస్తున్నారుగా, ఆఫీసర్లు కూడా వచ్చి సలహా ఇచ్చిండ్రు.
2: గట్లనా, ఆ ముచ్చటేందో చెప్పు సరా.
3: ఏం లేదన్నా, సాధారణ సంప్రదాయాల్లో వరికి నీటిని ఎక్కువగా పెడతారు కదా.
2: అవును, నేను కూడా గట్లనే ఎక్కువ మోతాదులో నీరు పెడుతున్నాగా.
3: గదే అన్న, పెడతావు గానీ గది సరైన పద్ధతి కాదు.
2: చూసావానే శారద, కృష్ణయ్య మనం పాటించే పద్ధతినే తప్పని చెప్తుండు. గుడ్డొచ్చి కోడిపిల్లని ఎక్కిరిచినట్టే ఉంది ముచ్చట.
1: అవునగా అయ్యా. సరే కృష్ణయ్య, ఆ పద్ధతులేంటో చెప్పు, మేము కూడా వింటాం.
3: నేనేం నాకు తోచిన పద్ధతులు చెప్పట్లేవమ్మా. మన వ్యవసాయ అధికారి ఇచ్చిన సలహా ప్రకారమే నేను తడిపొడి విధానాన్ని పాటిస్తున్నా. దానివల్లనే నేను తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి కూడా పొందుతున్నా. నువ్వు కూడా ఈ విధానాన్ని పాటించి దిగుబడి పెంచుకో రాములన్నా.
2: గవన్నీ నాకేం వద్దురా, నేను నాకు తెలిసిన పాత పద్ధతులతోనే సాగు చేసుకుంటా.
3: వదిన, నువ్వన్న చెప్పొచ్చుగా అన్నకి, ఆయన మొండిగా పాత పద్ధతులనే సాగు చేసుకుంటా అంటుండు.
1: అవునయ్యా, కృష్ణయ్య చెప్పినట్లుగానే పొలంలో ఆ పద్ధతులను పాటించి మనం కూడా దిగుబడిని పెంచుకుందాం గదా, ఎట్లనో మనకు సరైన దిగుబడి రావట్లే.
2: సరే శారదా, గా కృష్ణయ్య చెప్పినట్లు ప్రయత్నించి చూద్దాం. కానీ నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి కృష్ణయ్య.
3: గవన్నీ నేను చెప్తే నువ్వు విన్నావు గాని అన్న, రేపు పొద్దుగా అలా వ్యవసాయాధికారి కాడికి పోదాం, నీ సందేహాలను అక్కడ తెలుసుకుందు గాని.
1: అవునయ్యా, గా కృష్ణయ్య చెప్పినట్లుగానే మనం ఆమెను కలిసి వివరాలు తెలుసుకుందాం.
0: మరుసటి రోజు ముగ్గురు కలిసి వ్యవసాయ కార్యాలయానికి వెళ్లిన సందర్భం.
3: నమస్కారం మేడం గారు.
0: నమస్కారం కృష్ణయ్య గారు, ఏంది ఇట్లొచ్చారు, వీళ్ళిద్దరెవరు?
3: వీళ్ళు మా పక్క పొలం రైతులమ్మా.
0: అవునా, గట్లయితే వీళ్ళనెందుకు తీసుకొచ్చినట్లు? నీ పొలంలో ఏదైనా సమస్యనా, లేదా వాళ్ళ పొలంలో ఏదైనా సమస్యనా?
3: నా పొలంలో ఎలాంటి సమస్య లేదు గాని మేడం, మీరు చెప్పిన విధంగానే నేను సాగు చేస్తున్నా, మంచి దిగుబడి కూడా పొందుతున్నా మేడం.
0: మరి వాళ్ళ పొలానికి ఏమైనా సమస్యనా?
3: గదేం లేదు మేడం గారు, రాములన్న పాత విధానాలే పాటిస్తూ వరి పొలం పండిస్తున్నాడు.
0: అవునా రాములు గారు, ఇంకా మీరు ఆ పాత పద్ధతులనే పాటిస్తున్నారా?
2: అవును మేడం, నాకు ఈ కొత్త పద్ధతులపైన అవగాహన నమ్మకం లేవు, మా తాతల కాలం నుండి ఇలానే సాగు చేస్తున్నాం.
0: ఎట్ల కాదు రాములు, నువ్వుగా పాత పద్ధతులు పాటించడం తప్పు కాదు, కాకపోతే వాటి వల్ల కొన్ని నష్టాలుంటాయి.
1: అవునా మేడం, గట్లయితే మా పొలానికి కూడా నష్టాలుంటాయా?
0: అదైతే నేను సరిగ్గా చెప్పలేను గాని మీ పొలాన్ని నేను పరిశీలించి వివరాలు చెబుతాను. మరుసటి రోజు రాములు పొలాన్ని పరిశీలించడానికి వచ్చిన వ్యవసాయ అధికారి.
1: నమస్తే మేడం, ఇదే మా వరి పొలం.
0: రాములు గారు, మీ పొలం బాగానే ఉంది కానీ చూస్తుంటే నీటి వినియోగం కొంచెం ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంది.
2: అవును మేడం, మీరు అన్నది నిజమే, గాని వరంటైనా నీళ్లే కదా, నీళ్లు లేకుండా ఎట్లా బతుకుతుంది?
0: అవును గాని వరికి నిరంతరం నీరు అవసరం లేదు. పొలం నిండా ఎప్పుడూ నీళ్లు నిలబడి ఉంటే రెండు నష్టాలు.
1: అవునా, గవేంటో చెప్పండి మేడం.
0: మొదటిది కరెంటు ఖర్చు ఎక్కువ అవుతుంది, రెండవది నేలలో గాలి ఆడక వేర్లు లోపలికి పోవు, అందుకే వరి వేర్లు పైపైననే ఉండి బలం కోల్పోతాయి.
2: అట్లయితే ఆ కృష్ణయ్య పొలం ఎండిపోయినట్టుంది కదా మేడం?
0: కృష్ణయ్య గారు ఆయన పొలంలో AWD పైప్ పెట్టిండ్రు కదా.
3: అగో రాములన్న, నువ్వు చూడు, ఈ పైపు లోపల నీళ్లు కలబడతాయి, పొలంపై ఎండిపోయినట్టు ఉన్నా కింద వేర్లకు ఇంకా తడి ఉంటుంది.
2: కృష్ణయ్య, నాకొట అర్థమైతలేదు, ఈ AWD పైప్ అంటే ఏంది? ఈ చిన్న పైపులు ఏం చేస్తాయి, నీళ్లు తగ్గిస్తుందా?
3: అన్నా, అదేరా ముఖ్యం. దీని పేరు ఫీల్డ్ వాటర్ ట్యూబ్. గదే మనకు నీళ్లు ఎంత పెట్టాలో చెప్పేది.
0: రాములు గారు, AWD అంటే అల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. దీనిని తెలుగులో తడి పొడి విధానం లేదా మార్చి మార్చి తడిపే విధానం అని అంటారు. వరి సాగులో నీటిని ఆదా చేయడానికి ఉపయోగించే ఒక ఆధునిక పద్ధతి.
2: ఆలోచిస్తే ఇదేదో బాగుంది మేడం, మనం కండ్లారా చూసి అప్పుడు నీళ్లు పెడదాం అన్నమాట.
1: అయితే దీని గురించి కొంచెం పూర్తి వివరాలు చెప్పండి మేడం.
0: ముందుగా ఈ తడి పొడి విధానంలో వరి సాగు చేయడం కోసం నీటిని కట్టడానికి ఒక ప్లాస్టిక్ నీటి గొట్టాన్ని రూపొందించాలి. అది సుమారుగా 30 సెంటీమీటర్ల పొడవు, 12 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉండాలి. దానికి సగభాగం వరకు రంధ్రాలు చేయాలి. తరువాత రంధ్రాలు చేసిన భాగం వరకు భూమిలో పూడ్చిపెట్టాలి. తరువాత దాని లోపలి మట్టినంతా తీసివేస్తే అదొక బావిలాగా తయారవుతుంది.
2: గట్లయితే పంటకు నీరు ఎట్లా అందుతుంది మేడం?
0: పైపు లోపలి నీటి మట్టం మరియు పొలంలో నీటి మట్టం ఒకే ఎత్తులో ఉండేటట్లు జాగ్రత్త పడాలి.
1: గట్లయితే పొలానికి నీళ్ళెట్లా కట్టుకోవాలి మేడం?
0: మొదటిసారి మనం నీరు కట్టిన తర్వాత రెండవసారి మళ్ళీ నీరు కట్టడానికి పైపులో నీళ్లు నేల నుండి 15 సెంటీమీటర్ల కిందకి వెళ్ళినప్పుడు మోటార్ వేసుకోవాలి.
2: మరైతే ఈ గొట్టాన్ని పొలంలో ఎక్కడ పెట్టాలమ్మా?
0: నారు నాటిన 10 రోజుల తరువాత ఈ నీటి గొట్టాన్ని పొలం గట్టుకు 1-2 అడుగుల దూరంలో అమర్చుకోవాలి.
1: ఇందులో ఇంకేమైనా నియమాలున్నాయా మేడం?
0: అవును ఉన్నాయి. నారుమడి నుండి నారు తెచ్చి నాటు వేసేటప్పుడు 2 నుండి 3 సెంటీమీటర్ల లోతులో వేయాలి.
1: ఏంది మేడం, మరీ అంత లోతుగానా? ఎప్పుడు పైన్నే కదా పెట్టేది.
3: అట్లనే గాని కొంచెం లోతులో పెడితే దాని వేర్లు బలంగా ఉంటాయి.
0: అంతేకాదు, నారును ఎక్కువ దూరంలో నాటుకుంటే ప్రతి మొక్కకు గాలి సూర్యరశ్మి బాగా తగులుతుంది. అది మొక్కలు అధిక పిలకలు పెట్టడానికి ఉపయోగపడుతుంది.
3: నేను 25x25

0: సెంటీమీటర్ దూరంలో నాటించిన రాములన్న. ఎక్కువ దూరం ఉంటే మందు కొట్టుకోవడం కూడా సులభంగా ఉంటుంది.
1: గట్లయితే నాటు వేసేటోళ్లకు చెప్పి ఈసారి సరైన దూరంలో నాటు వేపిస్తా.
2: నాకైతే గ కలుపు ముచ్చటే భయమైతాంది. పొడి నేల మీద కలుపు ఎక్కువ వస్తుంది కదా మేడం, గప్పుడు మళ్ళీ ఆ కలుపు తీయడానికి కూలి ఖర్చు పెరగదా?
3: కలుపును రసాయనికంగానే నియంత్రించాలి. నాటు వేసిన 3 నుండి 4 రోజులలోపే కలుపు మందులు తప్పకుండా వాడాలి. అట్లనే కోనోవీడర్ వాడితే కూలి ఖర్చు కూడా తగ్గుతుంది. అవసరమైతే కలుపు పెరిగిన తొలి దశలో చేతితో లేదా యంత్రాలతో కలుపు తీయడం ద్వారా పూర్తి నియంత్రణ సాధించవచ్చు.
1: గట్లయితే మరి పూత దశలో కూడా నీళ్లు ఎంత ఉండేలా చూసుకోవాలి మేడం?
3: వరికి పూత వచ్చే దశ చాలా ముఖ్యం. ఆ దశలో పొలం ఎండిపోతే గింజలు సరిగ్గా నిండవు, దిగుబడి తగ్గుతుంది. కాబట్టి పూత దశ మొదలైనప్పుడు పొలంలో 3 నుండి 5 సెంటీమీటర్ల నీళ్లు ఉండేలా చూసుకోవాలి. పూత అయిపోయాక మళ్ళీ ఏడబ్ల్యూడి పైపు లెక్కనే నడుపుకోవచ్చు.
0: నేను కూడా గట్లే చేసిన మేడం. పూత దశలో రాత్రింబవళ్లు జాగ్రత్తగా చూసిన.
2: ఈ పద్ధతిలో ఏవైనా కొత్త తెగుళ్ళు వస్తాయా మేడం?
3: ఆరోగ్యకరమైన వేరు వ్యవస్థ వల్ల మొక్క తెగుళ్లను తట్టుకుంటుంది. అయినప్పటికీ సాధారణ వరి సాగు విధానంగానే తెగుళ్ల నివారణ చర్యలు తీసుకోవాలి.
1: మేడం గట్లయితే పొలం మారిపోయినప్పుడు ఎరువులు వేస్తే గాలికి పోయే అవకాశం ఉంటుంది కదా?
3: అక్కడే చిన్న మార్పు చేయాలి. పొలం మారిపోయినప్పుడు ఎరువు వేస్తే గాలికి పోయే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకే ఎరువులను చిన్న చిన్న దఫాలుగా ఎక్కువ సార్లు వేయాలి. ఈ పద్ధతిలో మొక్కలు పోషకాలను బాగా పీల్చుకుంటాయి.
2: పొలం ఎండిపోతే గిట్లా కరెంటు బిల్లు తగ్గుతుందేమో గానీ పంట పోతే మళ్ళా దేవుడే దిక్కుగా మేడం.
3: నువ్వేం పరేషాన్గా శారదా, ఈ పద్ధతిలో నీరు ఆదా అవుతుందనేది ఒక లాభం. మరో లాభం ఏమిటంటే నేల కొద్దిగా ఎండిపోయి మళ్ళీ తడిచినప్పుడు నేలలో గాలి ప్రసారం బాగా జరుగుతుంది. దీనివల్ల వరి వేర్లు ఆరోగ్యంగా బలంగా పెరుగుతాయి.
1: అంటే మేము వరికి అతిగా నీళ్లు పెడితే వేర్లు బాగా పెరగవంటారా?
3: అవును రాములు గారు, వరి పొలంలో ఎప్పుడు నీళ్లు నిలబడి ఉంటే వేర్లు సరిగ్గా గాలి పీల్చుకోలేవు. ఈ తడి పొడి సాగు పద్ధతిలో నత్రజని ఎరువును వరి మొక్క బాగా తీసుకుంటుంది.
0: నిజమే మేడం, నాకు ఈసారి కరెంటు బిల్లు చాలా తక్కువగా వచ్చింది. ఒకసారి నీళ్లు పెట్టినాక 10 రోజుల దాకా మళ్ళీ మోటార్ వేసే అవసరం రాలేదు. కలుపు కూడా తగ్గింది.
1: పంట కోత దశకు వచ్చాక నీటిని ఎట్లా కట్టుకోవాలి మేడం?
3: పంట కోతకు 10 నుండి 15 రోజుల ముందు నీటిని పూర్తిగా నిలిపివేయాలి. ఈ పద్ధతిని చౌడు నేలల్లో పాటించరాదు.
2: ఇదేదో ఆలోచిస్తే బాగుంది మేడం. ఈ నీళ్ళ ఆదా ముచ్చట నాకు బాగా నచ్చింది. నీళ్ళ బిల్లు కూడా తగ్గుతుంది.
3: అంతేకాదు, వేరు వ్యవస్థకు మంచి గాలి కూడా ఆడి దోమపోటు వంటి చీడపీడలు కూడా ఆశించవు. ఈ తడి పొడి పద్ధతిలో మనకు 30 నుండి 50% వరకు నీటి ఆదా అవుతుంది.
0: మరి మాకు ఈ ఏడబుల్డి పైపులు, కలుపు మందుల విషయంలో ప్రభుత్వం నుండి ఏమైనా సహాయం దొరుకుతుందా మేడం?
3: తప్పకుండా కృష్ణయ్య గారు, ఇటువంటి విధానాలను ప్రోత్సహించడానికి సబ్సిడీలు, శిక్షణ కార్యక్రమాలు ఉన్నాయి.
1: అవునా మేడం, గట్లయితే నేను కూడా పాత పద్ధతులను వదిలి కొత్త పద్ధతులను పాటిస్తాను.
3: మంచిది రాములు గారు, ఇట్లా కొత్త పద్ధతులను పాటించడానికి మీలాంటి రైతులు ఎప్పుడూ ముందుండాలి. రేపు రైతు వేదిక దగ్గర ఈ ఏడబ్ల్యూడి పైపుల అమరికపై చిన్న శిక్షణ పెట్టిస్తున్నాం. తప్పకుండా రావాలి మీరందరూ.
1: గట్లనే మేడం, మాకు ఈ తడిపొడి విధానం గూర్చి ఇన్ని ముచ్చట్లు చెప్పినందుకు ధన్యవాదాలు.
3: ముగింపు. ఇప్పటి వరకు జరిగిన సంభాషణలో తడి పొడి విధానంలో వరి సాగులో నీటి యాజమాన్యం గురించి తెలుసుకున్నారు. కావున రైతు సోదరులందరూ ఒక్క అడుగు ముందుకేసి ఈ విధానాన్ని చేపడతారని ఆశిస్తున్నాం. తడి పొడి విధానం అనేది కేవలం ఒక వ్యవసాయ పద్ధతి కాదు, ఇది నీటి సంరక్షణ కోసం ఒక పరిష్కారం.
4: అందరికీ నమస్కారం. చేను కబుర్లు శ్రోతలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం చేను కబుర్లలో వన మహోత్సవ వారోత్సవాల గురించి మాట్లాడుకుందాం. ప్రకృతి మనిషికి ప్రసాదించిన అమూల్యమైన వరాలలో చెట్లు అత్యంత విలువైనవి. మనిషి జన్మించిన నాటి నుంచి చివరి వరకు ప్రకృతిపైనే ఆధారపడి జీవిస్తాడు. మనం పీల్చే గాలి, తాగే నీరు, తినే ఆహారం, నివసించే పరిసరాలు అన్నీ ప్రకృతి ప్రసాదించినవే. అలాంటి ప్రకృతికి జీవం పోసేవి, భూమికి అందాన్ని తీసుకొచ్చేవి, సమస్త జీవరాశులకు ఆశ్రయం కల్పించేవి చెట్లు. చెట్లు లేకుండా జీవజాలం మనగడ సాధ్యం కాదు. అందుకే చెట్ల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయడానికి, పచ్చదనాన్ని పెంపొందించడానికి, ప్రకృతి పరిరక్షణపై బాధ్యతను గుర్తు చేయడానికి ప్రతి సంవత్సరం వన మహోత్సవ వారోత్సవం నిర్వహించబడుతుంది. వన మహోత్సవం అంటే కేవలం మొక్కలు నాటే కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించే ఉద్యమం. చెట్లు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనవి అని ఈ సందర్భం మనకు గుర్తు చేస్తుంది. నేటి కాలంలో పట్టణీకరణ, పారిశ్రామిక అభివృద్ధి, జనాభా పెరుగుదల వంటి

ప్రాణాలతో చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. ఒకప్పుడు పచ్చని అడవులతో కలకలలాడిన ప్రాంతాలు నేడు నిర్మాణాలలో నిండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రకృతిని కాపాడుకోవాలంటే చెట్ల పెంపకం తప్పనిసరిగా అవసరంగా మారింది. మన దేశంలో వనమహోత్సవం ప్రారంభానికి కూడా ఒక గొప్ప ఉద్దేశం ఉంది. స్వాతంత్ర్యం అనంతరం దేశాభివృద్ధికి అవసరమైన సహజ వనరులను సంరక్షించుకోవాల్సిన అవసరం ఎక్కువగా కనిపించింది. అడవుల విస్తీర్ణ తగ్గిపోవడం, వర్షపాతం తగ్గడం, నేల సారం క్షీణించడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున చెట్లను నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ఆ ఆలోచన నుంచే వనమహోత్సవం రూపుదిద్దుకుంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం వర్షకాలం ప్రారంభంలోనే దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుంది. జులై మొదటి వారాన్ని సాధారణంగా వనమహోత్సవ వారోత్సవంగా నిర్వహిస్తారు. వర్షాలు ప్రారంభమయ్యే ఈ కాలం మొక్కల పెరుగుదలకు అత్యంత అనుకూలమైన సమయం. తగినంత తేమ, అనుకూల వాతావరణం ఉండడంతో మొక్కలు సులభంగా పెరుగుతాయి. అందుకే ఈ కాలంలో ఎక్కువ సంఖ్యలో మొక్కలను నాటి వాటి మనుగడను నిర్ధారించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వనమహోత్సవ వారోత్సవం సందర్భంగా ప్రభుత్వ శాఖలు, విద్యా సంస్థలు, గ్రామ పంచాయతీలు, పట్టణ స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు కలిసి విస్తృతంగా మొక్కలు నాటే కార్యక్రమాలు నిర్వహిస్తాయి. రహదారుల వెంట, పాఠశాలల ఆవరణలో, కళాశాలల్లో, దేవాలయాల వద్ద, కార్యాలయ ప్రాంగణాల్లో, ఖాళీ స్థలాల్లో, చెరువుల గట్లపై, వ్యవసాయ క్షేత్రాల వద్ద మొక్కలు నాటుతారు. ప్రజలకు మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. చెట్లు మన జీవితంలో చేసే సేవలు ఎన్నో. మనం పీల్చే గాలిని స్వచ్ఛంగా ఉంచడంతో చెట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాతావరణంలో ఉండే హానికర పదార్థాలను గ్రహించి ప్రాణవాయువును విడుదల చేస్తాయి. అందువల్ల చెట్లు ప్రకృతికి ఊపిరితిత్తులుగా భావించబడతాయి. చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గాలి పరిశుభ్రంగా ఉండడమే కాకుండా ప్రజల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది. చెట్లు వాతావరణ సమతుల్యతను కాపాడటంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. నేటి కాలంలో పెరుగుతున్న వేడి తీవ్రత అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. ఎండలు మరింత ఎక్కువగా ఉండడం, వేసవికాలం పొడవుగా మారడం వంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెట్లు అధిక ఉష్ణోగ్రతలను తగ్గించి పరిసరాలను చల్లగా ఉంచుతాయి. ఒక పెద్ద చెట్టు అందించే నీడ అనేక మందికి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అందుకే చెట్లను ప్రకృతి ప్రసాదించిన వరంగా భావిస్తారు. వర్షపాతాన్ని పెంపొందించడంలో కూడా చెట్లు సహాయపడతాయి. చెట్లు గాలిలో తేమను నిలుపుతాయి, భూమిలో నీరు ఇంకేలా చేస్తాయి, భూగర్భ జలాలు పెరగడానికి దోహదపడతాయి. బావులు, చెరువులు, కుంటలు నీటితో నిండటానికి పరోక్షంగా తోడ్పడతాయి. అందువల్ల నీటి సంరక్షణలో చెట్ల పాత్ర ఎంతో గొప్పది. భూమి కోతను నివారించడంలో కూడా చెట్లు ఎంతో ఉపయోగపడతాయి. వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు నేల కొట్టుకుపోకుండా చెట్ల వేర్లు భూమిని గట్టిగా పట్టుకొని ఉంచుతాయి, నేల సారాన్ని కాపాడుతాయి. వ్యవసాయ భూముల ఉత్పత్తికను పెంచడంలో కూడా చెట్లు సహాయపడతాయి. అడవులు అనేక జీవులకు సహజమైన ఇల్లు లాంటివి. పక్షులు, జంతువులు, పురుగులు మాత్రమే కాదు, కనబడని చిన్న చిన్న సూక్ష్మజీవులు కూడా అడవుల మీద ఆధారపడి జీవిస్తాయి. ప్రతి జీవికి అడవిలో ఒక స్థానం ఉంటుంది. ఒక జీవి తగ్గిపోతే ఇంకొక జీవి మీద ప్రభావం పడుతుంది. ఇలా ప్రకృతి మొత్తం సమతుల్యత కోల్పోతుంది. అందుకే అడవులంటే కేవలం చెట్ల సమూహం మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ జీవ వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఏ భాగం తగ్గినా మొత్తం ప్రకృతి దెబ్బతింటుంది. ఈ రోజుల్లో చెట్లు తగ్గిపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఒకప్పుడు అడవుల్లో స్వేచ్ఛగా తిరిగే పక్షులు ఇప్పుడు నగరాల్లో తక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న జంతువులు కూడా తమ ఇళ్లను కోల్పోతున్నాయి. అడవులు తగ్గిపోవడంతో జీవ వైవిధ్యం కూడా తగ్గిపోతుంది. జీవ వైవిధ్యం అంటే అనేక రకాల జీవులు కలిసి ప్రకృతిని సమతుల్యంగా ఉంచడం. అది దెబ్బతింటే ప్రకృతి మొత్తం అస్థిరంగా మారుతుంది. అందుకే చెట్లను కాపాడటం అంటే కేవలం మనిషి కోసం మాత్రమే కాదు, ఈ భూమిపై ఉన్న ప్రతి జీవి కోసం అవసరం. వనమహోత్సవం మనకు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో పర్యావరణంపై అవగాహన పెరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ప్రకృతి పట్ల ప్రేమ పెరగడానికి ఇది మంచి అవకాశం. చిన్న వయసులోనే ఒక మొక్కను నాటించి దాన్ని పెంచే బాధ్యత ఇస్తే
వారికి ప్రకృతితో బలమైన

అనుబంధం ఏర్పడుతుంది. ఆ అనుబంధం జీవితాంతం ఉంటుంది. పిల్లలు ఒక మొక్కను తమ సొంత బిడ్డలా చూసుకుంటే వారు బాధ్యత గల మంచి పౌరులుగా ఎదగగలుగుతారు. అందుకే ప్రతి ఇంట్లో, ప్రతి పాఠశాలలో పిల్లలకు మొక్కల పెంపకం అలవాటు చేయాలి. మన భారతీయ సంస్కృతిలో కూడా చెట్లకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది. పూర్వకాలం నుంచి చెట్లను కేవలం ఉపయోగం కోసం కాకుండా జీవించే దేవతలుగా భావించే సంప్రదాయం ఉంది. కొన్ని చెట్లను పూజించడం, వాటి కింద కూర్చోవడం, నీడలో విశ్రాంతి తీసుకోవడం మన సాంప్రదాయంలో భాగం. గ్రామాల్లో పెద్ద చెట్ల కిందనే సమావేశాలు జరిగేవి. ప్రయాణికులు కూడా అక్కడ ఆగి విశ్రాంతి తీసుకునేవారు. ఇంకా చాలా చోట్ల చెట్లను ప్రకృతి తల్లిగా భావించి గౌరవించేవారు. అంటే చెట్లు మన జీవన విధానంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పెద్ద సమస్య వాతావరణ మార్పు. ఎప్పుడు వర్షాలు పడతాయో తెలియని పరిస్థితి, ఎక్కువ ఎండలు, ఆకస్మిక వరదలు, కరువులు, తుఫాన్లు, ఇలా చాలా సమస్యలు పెరుగుతున్నాయి. ఈ సమస్యలను పూర్తిగా ఆపడం కష్టమైనా వాటి ప్రభావాన్ని తగ్గించడంలో చెట్లు చాలా సహాయపడతాయి. చెట్లు ఉంటే గాలి చల్లగా ఉంటుంది, వర్షాలు సమతుల్యంగా పడతాయి, భూమి వేడి తగ్గుతుంది. చెట్లు లేకపోతే వేడి పెరుగుతుంది, నీటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే ఇప్పుడు ప్రపంచమంతా పచ్చదనం పెంచడానికి ప్రయత్నిస్తుంది. వన మహోత్సవం సమయంలో కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాదు, వాటిని కాపాడడం కూడా చాలా ముఖ్యమైన విషయం. చాలాసార్లు మొక్కలు నాటినా సరైన జాగ్రత్తలు లేకపోతే అవి ఎండిపోతాయి. ఇది చాలా బాధాకరం. అందుకే ప్రతి మొక్కకు నీరు పోయాలి, జంతువుల నుండి రక్షించాలి, చెట్టు చుట్టూ కంచె వేయాలి, అవసరమైనప్పుడు ఎరువులు వేయాలి, మొక్క చుట్టూ ఉన్న మట్టిని సడలించాలి. ఒక మొక్కను నాటిన తర్వాత అది పెద్ద చెట్టుగా ఎదిగే వరకు దాన్ని మన కుటుంబ సభ్యుడిలా చూసుకోవాలి. అప్పుడే నిజమైన వన మహోత్సవం పూర్తవుతుంది. ప్రతి కుటుంబం సంవత్సరానికి కనీసం ఒక్క మొక్కైనా నాటాలి. ఇంటి ముందు ఖాళీ స్థలం ఉంటే అక్కడ మొక్క నాటవచ్చు. ఇంటి వెనుక ప్రదేశంలో కూడా మొక్కలు పెంచవచ్చు. బాల్కనీ, టెర్రస్, పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు, దేవాలయాలు, గ్రామాల్లో ఖాళీ ప్రదేశాలు, ఇలా ఎక్కడైనా మొక్కలు నాటవచ్చు. కొంతమంది కలిసి చిన్న తోటలా కూడా తయారు చేయవచ్చు. ప్రతి ఒక్కరికి చిన్న ప్రయత్నం కలిసి వస్తే పెద్ద పచ్చదనం ఏర్పడుతుంది. ఇది సమాజానికి చాలా మంచిది. మన పూర్వీకులు మనకి ఇచ్చిన పచ్చని ప్రకృతిని మనం రాబోయే తరాలకు అలాగే అందించాలి. కానీ ఇప్పుడు చూస్తే ప్రకృతిని నాశనం చేయడం చాలా సులభంగా అయిపోయింది. చెట్లు నరికేయడం, పెద్ద పెద్ద అడవులను తగ్గించడం, ఖాళీ భూమిలను కాంక్రీట్తో నింపడం, ఇవన్నీ చాలా వేగంగా జరుగుతున్నాయి. కానీ ఒక చెట్టు పెరిగి పెద్దదిగా మారడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కూడా పడుతుంది. కానీ దాని నాశనం చేయడానికి కొన్ని నిమిషాలు చాలు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన పెద్ద విషయం. ఇలా చెట్లు తగ్గిపోతే మనకు చాలా సమస్యలు వస్తాయి. భూమి వేడెక్కిపోతుంది, ఎండలు ఎక్కువ అవుతాయి, వర్షాలు సరిగ్గా రావు, నీటి కొరత పెరుగుతుంది, గాలి కాలుష్యం ఎక్కువవుతుంది. ఇవన్నీ ఒకదానితో ఒకటి కలిపి మన జీవనాన్ని కష్టతరం చేస్తాయి. అందుకే ఇప్పుడే జాగ్రత్త పడకపోతే భవిష్యత్తులో మన పిల్లలు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వన మహోత్సవం మనకు ఈ ముఖ్యమైన సందేశాన్ని ఇస్తుంది. ఇది కేవలం ఒక వారం పండుగ మాత్రమే కాదు, ఇది మన జీవితంలో భాగం కావాలి. మన రోజువారీ జీవితంలో ప్రకృతిని కాపాడే అలవాటు ఉండాలి. ప్రతిరోజు చిన్న చిన్న పనులు చేస్తే పెద్ద మార్పులు వస్తాయి. ఇంకా ఇంటి స్థాయిలో కూడా చాలా మంచి పనులు చేయవచ్చు. నీటి వృధా తగ్గించడం చాలా ముఖ్యమైన విషయం. నీరు లేకపోతే జీవితం లేదు, కాబట్టి అవసరం లేని చోట నీరు వృధా చేయకూడదు. అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ భూమిలో కలిసిపోదు, అది ప్రకృతిని కూడా చెడగొడుతుంది. చిన్న చిన్న మార్పులు మన ఇంటి నుంచే మొదలవ్వాలి. ప్రతి పాఠశాలలో పిల్లలకు చెట్ల ప్రాముఖ్యత గురించి బాగా చెప్పాలి. పిల్లలకు పాఠాలుగా మాత్రమే కాకుండా ప్రాక్టికల్గా కూడా చూపించాలి. అంటే ప్రతి పిల్లవాడికి ఒక మొక్కను ఇవ్వాలి. ఆ మొక్కను వారు తామే నాటాలి, తామే నీరు పోయాలి, తామే పెంచాలి. అప్పుడు వారికి ఆ మొక్కపై ప్రేమ పెరుగుతుంది, ప్రకృతితో ఒక బంధం ఏర్పడుతుంది. చెట్టు పెరుగుతుంటే తమ కళ్ళ ముందు ఒక జీవం ఎదుగుతున్న అనుభూతి వారికి వస్తుంది. ఇది పిల్లల మనసులో మంచి మార్పును తీసుకొస్తుంది. చెట్లను కేవలం

0: మార్చడం మాత్రమే కాదు, వాటిని కాపాడడం ఇంకా ఎక్కువగా ముఖ్యమైన విషయం. చాలామంది ఉత్సాహంగా మొక్కలను నాటుతారు, కానీ తర్వాత వాటిని పట్టించుకోరు, నీరివ్వరు, రక్షణ చూడరు, ఎండలో వదిలేస్తారు. దాంతో చాలా మొక్కలు ఎండిపోతాయి. ఇది చాలా బాధాకరం. అందుకే ప్రతి మొక్కను మన ఇంటి సభ్యుడిగా భావించాలి. ప్రతిరోజు కొంచెం సమయం దానికి ఇవ్వాలి, అప్పుడే అది పెద్ద చెట్టుగా మారుతుంది. అందుకే వనమహోత్సవం మనకు ఒక సందేశం మాత్రమే కాదు, ఒక జీవన మార్గం. మొక్క నాటడం అంటే మంచి పని కాదు, అది ఒక బాధ్యత. చెట్టు కాపాడడం అంటే ఒక అలవాటు కాదు, అది ఒక ధర్మం. మనం ఈ ధర్మాన్ని ప్రతి ఇంట్లో పాటించాలి. మనం చిన్న చిన్న విషయాల్లోనే మార్పు తీసుకురావచ్చు. ఇంటి దగ్గర ఖాళీ స్థలం ఉంటే మొక్క నాటాలి. రోడ్డు పక్కన మొక్కలు కనిపిస్తే వాటిని రక్షించాలి. ఎవరైనా చెట్లు నరికే ప్రయత్నం చేస్తే ఆపేలా మాట్లాడాలి. పిల్లలకు చెట్ల గురించి చెప్పాలి. ఇవన్నీ పెద్ద పెద్ద పనులు కావు, కానీ పెద్ద మార్పులను తీసుకువస్తాయి. మనం ఇలా కలిసి ముందుకు వెళ్తేనే నిజమైన మార్పు వస్తుంది. మన గ్రామం మాత్రమే కాదు, మన రాష్ట్రం, మన దేశం మొత్తం పచ్చగా మారుతుంది. అప్పుడు గాలి శుభ్రంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, జీవితం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకే చివరిగా ఒక్క మాట మాత్రమే మనం గుర్తుంచుకుందాం. మన చేతిలో ఉన్న ఒక చిన్న మొక్క రేపటి పెద్ద జీవితం. ఆ జీవితం మన పిల్లలది, మన భవిష్యత్తుది, మన దేశానిది. కాబట్టి ఇప్పుడే మనం చెప్పుకుందాం, మనం చెట్లను కాపాడుతాం, మనం ప్రకృతిని ప్రేమిస్తాం, మనం పచ్చని భూమిని కాపాడుతాం. ఇదే నిజమైన వనమహోత్సవం. ధన్యవాదాలు.
1: గత వారం అడిగిన మొదటి ప్రశ్న,
2: డిజిటల్ వ్యవసాయం వలన ఏమి తగ్గుతుంది? ఆప్షన్ ఏ ఉత్పత్తి, ఆప్షన్ బి ఖర్చులు.
1: సరైన సమాధానం
2: ఆప్షన్ బి ఖర్చులు.
1: గత వారం అడిగిన రెండవ ప్రశ్న,
2: డిజిటల్ వ్యవసాయంలో డేటాను సేకరించడానికి ఉపయోగించే సాధనం ఏది? ఆప్షన్ ఏ సెన్సార్లు, ఆప్షన్ బి నీటి పంపు.
1: సరైన సమాధానం
2: ఆప్షన్ ఏ సెన్సార్లు.
3: గత వారం ప్రసారం కావన్న చెనుకబులు కార్యక్రమం విని అడిగిన రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపి ఈ వారం విజేతలుగా నిలిచిన వారి పేర్లు హైదరాబాద్ దోమలగూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం నుండి గంగు మహేందర్ నాగలక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు హనుమండ్లు లక్ష్మి, నిజామాబాద్ జిల్లా ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా గోదావరి గుప్తా, రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుండి గంగు దేవరాజు లక్ష్మి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కోనబోయినపల్లి నుండి టాంగ మల్లయ్య గౌరవ, హైదరాబాద్ మనుకొండ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ, హైదరాబాద్ మియాపూర్ నుండి ప్రసాదరావు.
1: రైతు సోదరులకు ఈ వారం ప్రశ్నలు. మొదటి ప్రశ్న,
4: ఏడబ్ల్యూడిలో నీటి నిర్వహణకు సంబంధించి ఏ దశలో 15 సెంటీమీటర్ల నియమాన్ని పక్కన పెట్టి నిరంతరం నీటిని ఉంచాలి?
1: ఆప్షన్ ఏ
4: కోతకు 10 రోజుల ముందు,
1: ఆప్షన్ బి
4: పూత దశ.
5: ప్రశ్న మరోసారి.
1: మొదటి ప్రశ్న,
4: ఏడబ్ల్యూడిలో నీటి నిర్వహణకు సంబంధించి ఏ దశలో 15 సెంటీమీటర్ల నియమాన్ని పక్కన పెట్టి నిరంతరం నీటిని ఉంచాలి?
1: ఆప్షన్ ఏ
4: కోతకు 10 రోజుల ముందు,
1: ఆప్షన్ బి
4: పూత దశ.
1: రెండవ ప్రశ్న,
4: ఏడబ్ల్యూడిలో ఎరువులను ఎలా వాడాలని అధికారి సూచించారు?
1: ఆప్షన్ ఏ
4: చిన్న చిన్న దఫాలుగా ఎక్కువసార్లు,
1: ఆప్షన్ బి
4: సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువ మొత్తంలో వేయాలి.
5: ప్రశ్న మరోసారి.
1: రెండవ ప్రశ్న,
4: ఏడబ్ల్యూడిలో ఎరువులను ఎలా వాడాలని అధికారి సూచించారు?
1: ఆప్షన్ ఏ
4: చిన్న చిన్న దఫాలుగా ఎక్కువసార్లు,
1: ఆప్షన్ బి
4: సాంప్రదాయ పద్ధతి కంటే ఎక్కువ మొత్తంలో వేయాలి.
3: గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి మీరు ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 8 1 8 2 3 8. మరొకసారి ఎస్ఎంఎస్ పంపించవలసిన ఫోన్ నెంబర్ 8333 8 1 8 2 3 8. వచ్చేవారం చేనికబుల క్విజ్లో పాల్గొని

0: మీరందరూ విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాము.
1: ఈనాటి చేను కబుర్లు గృహ విజ్ఞాన జ్యోతి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 1:50 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఉర్దూలోనూ ఆంగ్లంలోనూ హిందీలోనూ వార్తా ప్రసారం. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: కార్యక్రమం వినబోయే ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
1: మేరా జూతా హై జపానీ ఎప్పటిలోను ఇంగ్లీస్తానీ సర్ పే లాల్ టోపీ రూసీ ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: మీరు రిటైర్మెంట్ కి సిద్ధంగా ఉన్నారా? మీరు జీవితంలో ఏ దశలో ఉన్నప్పటికీ పదవి విరమణ అనివార్యం. ప్రణాళికతో మీ భవిష్యత్తుకు ధీమా. యూటీఐ పెన్షన్ ఫండ్ వారి NPS అనేది PFRDA నియంత్రించబడి పన్ను ఆదా చేసే మార్కెట్ తో అనుసంధానం కలిగిన ఉత్పత్తి. 400,00,000 కోట్లకు పైగా AUM నిర్వహణ, పాన్ ఇండియా ఉనికితో దీర్ఘకాలిక వృద్ధి. యూటీఐ పెన్షన్ ఫండ్ తో పదవి విరమణకు సిద్ధంగా ఉండండి. పెన్షన్ ఫండ్లు మరియు సెక్యూరిటీలోని అన్ని పెట్టుబడులు మార్కెట్ రిస్కులకు లోబడి ఉంటాయి.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి.
5: మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
4: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను NPS సంచయ్ గురించి చెప్తున్నాను.
5: ఈ NPS సంచయ్ అంటే ఏంటి?
4: NPS సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే NPS సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి NPS సంచయ్తో.
0: ఇప్పుడు మరాఠీ కార్యక్రమంలోకి వెళ్దాం.
6: హే ఆకాశవాణిచ హైదరాబాద్ కేంద్ర హే. మధ్యమ లహరీ 400.5 meters, सातशे 38 kHz वर आणि न्यूज ऑन AIR या मोबाईल ॲपवर प्रसारित करीत आहोत आजचा आपला मराठी कार्यक्रम निशिगंध. सर्व रसिक श्रोत्यांना मेघना ढवूचा सप्रेम नमस्कार. श्रोते हो, वनमहोत्सव हा भारताचा वार्षिक वृक्षारोपण उत्सव आहे. 1 जुलै ते 7 जुलै हा एक सप्ताह आपण वनमहोत्सव साजरा करीत असतो. उद्देश हाच की पर्यावरणाचं रक्षण आणि झाडांचं किती महत्व हे पटवून देणं. दरवर्षी वनमहोत्सवानिमित्त वृक्षारोपण करतो, ती रोपं कितपत जागविली जातात आणि आपली ही वसुंधरा हिरवा शालू लेवून कितपत सज्ज होते हे जाणून घेणं गरजेचं आहे. याच 1 जुलै ते 7 जुलै या वनमहोत्सवाच्या निमित्ताने आजच्या निशिगंध मराठी कार्यक्रमात प्रसारित करीत आहोत हरित वसुंधरा समृद्ध जीवन या विषयावर अक्षय देशपांडे यांची मेघना ढवू यांनी घेतलेली मुलाखत ऐकूयात. तर मग रसिक श्रोते हो नमस्कार. श्रोते हो, 1 जुलै ते 7 जुलै हा एक सप्ताह वनमहोत्सव साजरा करतो. मानवाला निसर्गाविषयी आदर निर्माण व्हावा, जंगलतोड थांबवून पर्यावरणातील संतुलन राखलं जावं आणि हवामान बदलाचा प्रभाव कमी करता यावा हाच या वनमहोत्सव सप्ताहाचा मुख्य हेतू. आणि होश्रते हो, याच वनमहोत्सवाचं औचित्य साधून आज आकाशवाणी हैदराबाद स्टुडिओत अक्षय देशपांडे यांना आमंत्रित केलंय. अक्षय देशपांडे नमस्कार, आकाशवाणी स्टुडिओत आपलं मनापासून स्वागत.
7: नमस्कार मॅडम.
6: अक्षय देशपांडे, आपली ओळख आपल्या शब्दात करून द्याल.
7: माझी कंपनी स्विचिको म्हणून आहे आणि आम्ही साधारण 4 वर्षांपासून पर्यावरण क्षेत्रामध्ये काम करतोय आणि मागच्या 11 वर्षांमध्ये आम्ही साधारणतः नाही म्हणता नाही आम्ही 1.5 ते 2 लाख झाडं आम्ही पूर्ण तेलंगणा भरात आणि महाराष्ट्रात आम्ही हे झाडं लावण्यात आलेले.
6: अक्षय देशपांडे, 1 जुलै ते 7 जुलै आपण वनमहोत्सव हा एक सप्ताह साजरा करीत असतो. वनमहोत्सवाच्या आपणास हार्दिक शुभेच्छा.
7: धन्यवाद.
6: दरवर्षी साजरा होणाऱ्या या वनमहोत्सवानिमित्त हरित वसुंधरा समृद्ध जीवन या विषयावर आपणाकडून जाणून घ्यायचंय. तर अक्षय देशपांडे, कार्यक्रमातला हा माझा पहिला प्रश्न, तुमच्या मते वनमहोत्सवाचं खरं महत्व काय आणि वनमहोत्सव केव्हा सुरू झाला?
7: 1950 साली वनमहोत्सव सुरू झालेलं. तर तेव्हाचे जे आपले मंत्री होते त्यांनी सुरू केलेला होता. साधारणतः आपल्या 70 वर्ष पक्ष जास्त झालेले आहे याच्यावरती. दरवर्षी तुम्ही मगाशी म्हणाला July 1 July 7 आम्ही वन महोत्सव म्हणून कार्यक्रम साजरा करत असतो. ह्याच्यामध्ये भारतातल्या प्रत्येक कोणांमधनं लोक वृक्षारोपण करणे आणि जे

ఇంతవరకు నిషిగంధ్ మరాఠీ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.
2: గుడ్ మార్నింగ్
3: మేడం. నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత BLOకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
8: రవి, అరే రవి, ఉన్నవారా ఇంట్లోనే?
9: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
8: అంతా మంచిగున్నాను రా.
9: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
8: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
9: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
8: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? బాగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
9: అవునరా, ఇప్పుడేంది, ఇది చెప్పడానికి వచ్చినావు నైట్కి?
8: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
10: ఆయనకేం చెప్పగలుగుతానా?
8: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనీకే వచ్చిన రా. ఖచ్చితంగా రావాలే, పోయేస్తా.
9: మాలతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
10: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతోని ఒళ్ళంతా కాలుతుంది. నువ్వేమో ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో, ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
9: నడువే మరి, దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్, డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
11: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
9: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
11: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లైనా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు, మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
10: ఏందయ్యా ఎడిపోతున్నావు?
9: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే, చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే.
12: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.
0: ఆకాశవాణి నిలయంలో సమయం 3 గంటలు. ఇప్పుడు వార్త.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పరిపాలనకు సరికొత్త అర్థాన్ని ఇచ్చిందని, పౌరులను శక్తివంతం చేసిందని, సర్వతోముఖాభివృద్దిని వేగవంతం చేసిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా జీవితంలోని ప్రతి రంగాన్ని స్పృశించిందని పేర్కొన్నారు. జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారతదేశంలో ఆమెకిది మొదటి అధికారిక పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కలిసి

జపాన్ ప్రధానమంత్రి సనాయ్ తకైచి 3 రోజుల పర్యటన నిమిత్తం ఈ సాయంత్రం న్యూఢిల్లీ చేరుకుంటారు. భారతదేశంలో ఆమెకిది మొదటి అధికారిక పర్యటన. రేపు ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ చట్టం 2025 ఈరోజు నుండి దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో అమల్లోకొచ్చింది. ప్రతి ఆర్థిక సంవత్సరం 125 రోజుల వేతన ఉపాధికి హామీనిచ్చే ఈ చట్టం గ్రామీణ భారతదేశాన్ని శక్తివంతం చేస్తుందని గ్రామీణాభివృద్ది శాఖ పేర్కొంది. తెలంగాణ రక్షణ సేన పేరు మార్పు ఉండదని ఆ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. పార్టీ పేరుపై కొందరు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్ పేరు అంశంలో ఈసీ ప్రక్రియ కొనసాగుతోందని కవిత వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు దేశంలోనే తొలిసారిగా ఒకే రోగికి ఒకేసారి 5 అవయవాలను మార్పిడి చేసి చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన ఒక యువకుడికి 36 గంటల పాటు నిరంతరాయంగా శస్త్రచికిత్స చేసి కడుపు, ప్యాంక్రియాస్, చిన్న పెద్ద పేగులను మార్చారు. ఈ అరుదైన విజయంపై ఆరోగ్యమంత్రి దామోదర రాజనరసింహ హర్షం వ్యక్తం చేశారు. మేజర్ జనరల్ జి శ్రీనివాస్ విఎస్ఎం 2026 జూలై 1న తెలంగాణ అండ్ ఆంధ్ర సబేరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన యుద్ద స్మారకం వద్ద వీరులకు నివాళులర్పించారు. సైనిక్ స్కూల్ కోరుకొండ పూర్వ విద్యార్థి అయిన శ్రీనివాస్ 1990లో రెజిమెంట్ ఆఫ్ ఆర్టిలరీలో చేరారు. పురుషుల క్రికెట్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 అంతర్జాతీయ సిరీస్లో భాగంగా ఈరోజు చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్స్లో మొదటి మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఈరోజు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, కామారెడ్డి, జయశంకర్ భూపాల్పల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:04 దాటి 31 సెకండ్లు. ఈ పూట ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, టీఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా సాయంకాలం ప్రసారాలు ప్రారంభం. సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఏఐ, డేటా సైన్స్ వంటి సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ వర్సిటీ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. సింగరేణి భవిష్యత్తు కోసం తాడిచెర్ల బొగ్గు బ్లాక్ 2, మణుగూరు పీకేఓసీ 2 డ్రిప్ సైడ్ ఎక్స్టెన్షన్ ప్రాజెక్టులను సంస్థకే కేటాయించాలని ఏబీకేఎంఎస్, బీఎంఎస్ నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ఢిల్లీలో కోరారు. గనుల మూతతో కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా 492 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నటువంటి ఈ ప్రాజెక్టులను సింగరేణి అపార అనుభవానికి అప్పగించాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట బడ్జెట్ లక్ష్యాల సాధనకు ఆదాయ సమీకరణపై సీరియస్గా దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హెచ్ఎండిఏ, టీజీఐఐసి సంస్థలు ఆదాయ మార్గాలను పెంచుకోవాలన్నారు. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి కీలక శాఖల్లో లీకేజీలు లేకుండా కఠిన జాగ్రత్తలు వహించాలని స్పష్టం చేశారు. అధికారం చేపట్టి

పట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తాము రాష్ట్రానికి ఏం చేశామో ప్రజలకు చెప్పుకోలేని స్థితిలో ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు అన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వెనక్కు నెట్టేసిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం.

ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా 20 ఏళ్లైనా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని టీఆర్ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంకా పాత నేతలను, గత ప్రభుత్వాన్ని తిట్టడమే కాకుండా కీలక సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 14,115 కోట్ల రూపాయల విలువైన రోడ్డు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ఢిల్లీ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు, ఉత్తరప్రదేశ్లో కనెక్టివిటీ పెంపుకు ఈ నిధులతో కీలక ప్రాజెక్టులు చేపట్టనున్నట్టు మీడియా సమావేశంలో మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. తెలంగాణ జైళ్ల శాఖ మహిళా జైల్లో ఖైదీల పునరావాసం కోసం రేహాయ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా నేతృత్వంలో హెర్ రైట్స్ ఫౌండేషన్ సహకారంతో ఇది మొదలైంది. మహిళలకు ఆధునిక ఫ్యాషన్ డిజైనింగ్ నైపుణ్య శిక్షణ ఇచ్చి అంతర్జాతీయ ఉపాధి కల్పించడం, గౌరవప్రదమైన భవిష్యత్తును అందించడం ఈ వినూత్న ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:03. ఇప్పుడు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, గుణాచారి కథ 1వ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ వారి బృందం వినిపిస్తారు.

గంగా ప్రార్థన. గంగను ఎందుకు ప్రార్థించాలి? గంగను ప్రార్థించే అవసరం ఏమిటంటే, దేవదానవ మానవ యోధాన యోధ సమస్త చరాచర ప్రాణి కొడికి నీరే ప్రాణాధారమమ్మా. గంగ తలకోసుకునేది గంగ, అంటేది గంగ, అరవోసేది గంగ, పరగచండ పాపం ఎడవే సత్యవీర గంగా భవాని. గంగ లేని చేతి గడి ఆగలేరు, నీళ్ళు లేని చేతి నిమిషం ఉండలేరు. ఎంతటి ఘనులకైనా గంగ ప్రార్థన చాలా ముఖ్యమైన అవసరం. కాబట్టి ఎంతటి పామరుడైనా, ఎంతటి పండితుడైనా గంగను ప్రార్థించవలసిందే. దీకొండ మనోజ్ కుమార్ బృందంచే గుణాచారి ఒగ్గు కథ.

రాజు ఒక్క దానం చేస్తుంటే అమ్మవారుగా తల్లుకున్న చారిదేవి మరి భర్త అంటే ఒక్క భక్తి గల్లది. ఏనాడు ఒక యుడు పత్తిని మించిన ఒక్క భాగ్యం లేదని భర్త ఒక్క పాదాల సేవ చేసి ఆ తల్లి ఒక్క గుణచారి. తల్లికి ఒక్క కొడుకులు బిడ్డలు లేక బాయిరి. అయ్యో భగవంతా, ఎండి ఉన్నది, బంగారం ఉన్నది, సంపతి సౌభాగ్యం ఇష్టార్య భాగ్యం ఉంది, నాకో కొడుకు నాకో బిడ్డ లేకపోయా అమ్మాని పిలిపించుకున్న అదృష్టం ఉన్నదా లేదా అని. ఎప్పుడైతే ఆ తల్లిలో ఇళ్ళల్లో చిన్నవాయి ఉన్నదో మరి కచ్చిరి కలలు చేసిండు, ఎవరి మాట వాళ్ళకు చెప్పిండు, పంచాలు పడవులు ఒప్పించి మెప్పించి ఒక్క చూడు రాజు భార్య ఉండే భవనానికి దారి పట్టుకుని అన్న.

నాకు వాళ్ళని ఆడికాలం లోపల నా తల్లి అని అడుగునచారు. భర్తరా అక్కడ చూస్తుంది, భర్తను పెంచిన భాగ్యం లేదు, పురుషుని పెంచిన పుణ్యం లేదు, అనే సంపదను ఉత్కాలు సేతుండి వాళ్ళు సుగంధ పరిమళాలు పట్టుకోని పన్నెండు గుందల భార పందుల లోపల భర్త గడ్డం ఏరవచ్చు, భర్త రెండు పాదాలు గడిగి పైన ఎల్లుకోని లోగిలు నింపుకోని కౌలవన్నవ తయారు చేస్తుంది. ఏనాడు భర్తను కూర్చుండబెట్టి కౌలవన్నం పెట్టి అన్నవ తిన్న ఆరాజు హరంస కురుసుపీటలో ఏనాడు కూసున్నాడు. మరి భగవంతా ఎండి ఉన్నది బంగారం ఉన్నది ఎండినా ఎంబడొస్తుంది బంగారం ఎంబడొస్తుంది. కావాలి వయ్య కొడుకులు కావాలి, కన్నీరు తీసడానికి గర్భాన బిడ్డలు కావాలి. భర్తతో చెప్తున్నాను సిన్నబోయ్య.

బాలరాని కొంత బాధపడుతున్నావు, బాలరాని బాధపడుతున్నవే. రేపటికల్లా సాత కాకుండా ఎన్నాడు సాధి పారేసడానికి? అయ్యో నాదా, మనకు ఒక్క పిల్లలు లేరని బాధపడుతున్నావా? నీ అంతే పాపం ఉందో, నా అంతే పాపం ఉందో, పూర్వ జన్మ లోపల ఏ పాపం చేసిన పాపం చేత మనకు ఫలమైతే లేదు కావచ్చు బామా. ఎట్ల మీద ఎండు పోసుకుని, పండ్ల మీద బంగారం పోసుకుని, ఓ అనంది మానంది పృథుల గల్ల పుణ్యక్షేత్రాలు తిరిగి పుణ్య నదులల్లా తానం చేసి దైవ దర్శనం చేసుకుందామని భార్య భర్తలు ఓనగూడి.

గారి బండ్లు కట్టి కోటి దేవుళ్ళ పూజలు చేస్తున్నాయి. గంగ నది శివగుళ్ళు కనబడ్డాయి. భార్య భర్తలు ఏమన్నారు బామ, దొరుకుతున్న సంతాన బలం ఇక్కడ దొరకాల బామ, లేదంటే గుళ్ళల్లో మన ప్రాణం జాలిస్తామే. మరి పట్టి విడిసే కంటే పాన విడిసింది మేలు. లోకులు కాకులై కూస్తారు ఆ రాజు సత్యవంతురే తల్లి, ఆ తల్లి పుణ్యాస్త్రాలు అయితే ఏ దేవుడన్న సంతాన ఫలం ఇయ్యపోవు అంటే మన ఒక్క పట్నం బేనంక బామ గుణచారి పదలనే మాటకు మన

కన్ను నేవుతోను సుందాన గుళ్ళు శుద్ధి పెట్టిన గుళ్ళల్లో ముక్కు ముఖం లేని ముద్దరాగలింగ శివలింగం దొరికింది. శివలింగానికి పాలాభిషేకం చేసిండ్రు, పసుపు బండారు గుప్పిండ్రు. అటువంటి ఒక యుడవుతుంటే మరి ఏనాడు ఒక మేషాక్షి సాంబ్రాయి లేపిన్లు పబ్బతి పట్టుకొని.

అప్పిల అటువంటి పూజలు చేస్తూ ఉంటారు, రుద్రాభిషేకం జరుగుతున్న కైలాసం లోపల ఇంటికొండ కైలాసం కదలు వంట కదులుతున్నది. ఏనాడు ఏగని గంటలు ఏగంగా మోగని గంటలు మోగంగా ఎత్తి మీద కూర్చున్న భగవంతుడు

బిడ్డ గోకుండా నానామూర్తి గుళ్ళల్లో దిగిండు. దిగిన ఒక్క భగవంతుడు భక్తులు చూసిండు బిడ్డ గుణచారి కొడక తులసంగ మహారాజా. మీకు సంతానం కావాలంటే బిడ్డ రెండు ఒక్క దేవత గండవేరి పక్షుల జాదుకో, అప్పుడే నీ పాపము తీరుద్ది బిడ్డ.

తోని బిడ్డ నీకు ఒక ప్రాణగండ ఉన్నదే. మరి ఈ వంట నేను ఇత్త బిడ్డ, మరి కట్టం ఎల్లవోసేది నువ్వు, నీ కట్టం నేను ఎల్లవయ్యా లేను బిడ్డ, నేను జరిగింది జరగదు చెప్పే ఒక దేవ బ్రాహ్మణయ్యనన్నాడు. మరి పానం పీన మంచిదే తండ్రి, నాకు ఫలము కావాలని ఆ తల్లి ఏనాడు కోరుకున్నదో. చెయ్యా పిండి ఒక్క దేవదారి గట్లకెళ్ళిన ఆయన అయ్యా సంతాన ఫలం దేవుని చేతికచ్చింది దేవుడో. సంఖ జోళ్ళ చేయబట్టి సంతాన ఫలం తీసింది.

భగవంతురంతరత హనుమయ్య వెళ్ళిపోయిండు. భార్య ముఖం భర్త చూసింది, భర్త ముఖం భార్య చూసిండు. బామా ఈడికైతే నరుడో పురవరుడో భగవంతుడు ఏర వచ్చి ఫలమిస్తానన్నాడు. బామా మనం వచ్చిన పని అయిపోయింది, బండ్లు కట్టుకుని మన ఇంటికి మనం వెళ్ళిపోదామని చెప్పి భార్య భర్తలు బండ్లల్లో కూర్చుండి ఎప్పటో అలవక్క దేవగిరి పట్నం దారి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నాడు.

తల్లిని ఎదుర్కొన్నారు. రోగిళ్ళు నింపుకున్నప్పుడు నాతికి 9 మాసాలు నిండంగా ఆ తల్లి ఒక్క బాధపడుతుంటే 7 దాశోళ్ళు ఎంబడున్నారు. భగవంతుడిచ్చిన సంతాన ఫలము కాబట్టి ఆ తల్లి గర్భము లోపల ఉన్న పిలగాన్లు తల్లికి కొండలు లాపుతులచ్చి తెప్పలోల తేలిపోతుంటే

వాళ్ళు చూసిండ్రు, తల్లికి తానం పోసిండ్రు, పిల్లగాళ్ళకు తానం పోసిండ్రు. సంబర పడుతున్నారు, వాళ్ళ సంబరానికి అంత లేదు, వాళ్ళ సంబరానికి అత్త లేదు, ఒక్క చూడు లాలి జోగాల పాటలు పాడుతున్నారాట. ఇంత 21 రోజు గడిచిన్నాడు. రామన్లో పిలిచిండ్రు, బలం చూసిండ్రు, పెద్ద కొడుకు పేరు పగడంపరాజు, చిన్న కొడుకు పేరు గొలుసురాజు అని పేరు పెట్టిండ్రు. పురుడు వసి పుణ్యం చేసి ఆనందమైన సమయం లోపల రాజ్యం ఏలుతుంటే ఆ తల్లి ఒక్క చూడు, రెండు ఒక్క గండవేరి పక్షుల విలిసింది. ఆ పక్షులకు ఒక్క బంగారు తీగలతోని, నిలువు ఒక్క బంగారు తీగలు, అడ్డం ఒక్క వెండి తీగలతోని ఒక రెండు

గుళ్ళల్లి ఆ గుళ్ళల్లో పక్షుల చదువుకున్నప్పుడు రెండు పక్షులు ఒక్క చూడవుతుంటే రెండు గుడ్లు పెట్టి రెండు పిల్లలు వేసుకున్నారు. ఆనందంగా ఆ పక్షులు ఒక్క చూసుకుంటా ఆ తల్లి ఒక్క బంగారు తులవర మీద కూర్చుంటూ మూతిన బంగారు పరిటి గొంగు పెట్టుకోరి కొడుకులు చూసుకుంటాము.

పక్షి కట్టి వారం ఆడపక్షి ప్రాణం బాయే గుణచారి చూసింది కాల్ చేత కట్టలేరు అగ్నిదానం చేసింది అట్లా వారం రోజులు గడవంగా పక్షి పిల్లలు చదువుకునేది ఒకనాడు మేతలకు వెళ్ళిపోయిన కాడ మరో పక్షితోని మాట కలిసింది ఆగో నువ్వు నేను కలిసి ఒక్క గూట్లో ఏనాడు ఉందామనుకున్నాయో మరో పక్షి ఆడపక్షి గూటి కాడికచ్చే వరకు రెండు పిల్లలు కనబడ్డాయి రెండు పిల్లలు కనబడే వరకల్లా మొగ పక్షి తెలియకుండా ఆడపక్షి మనసు లోపలేమనుకున్నది అబ్బాబ్బా మేమిద్దరం భార్య భర్తలం ఒక్క చోట మేతలు మేసి ఒక్క గూటి లోపల నిద్ర ఎత్తామనుకున్నాం ఈ రెండు పిల్లలు నేను కన్న పిల్లలు కాదు నేను పెంచిన పిల్లలు కాదు ఈ రెండు పిల్లలు నా సంసారానికి అడ్డము కాదని మొగ పక్షికి తెలియకుండా ఆడపక్షి ఒక రెండు ఏనుగ పల్లెరిగాలు తీసుకొచ్చి ఆ పిల్లలు ఒక్క గొంతులు వేసేవరగల్ ఆ పిల్లలు ఒక్క చూడు మింగలేక నాకు ఆ ఏనుగ పల్లెరిగాలు గొంతుల చారలేక నా ఎన్నో విల విల విల విల విల

ఇంటి కాడ జరిగిన సంగతి రాజుకు తెలియదు. ఆ రాజ్యం వెళ్ళి తులి సంగమహారాజు ఆటలేసుకొని ఆ గో రాజుగారి భవనానికి దారి పట్టుకొని ఎట్లా వెళ్ళిపోతున్నాడు.

ఉండంగ. తల్లికి దుర్బుద్ధి పుట్టినట్టు ఎప్పుడు నోట మాట వచ్చిందో అప్పుడే యవలోళ్ళు యవదూతల మీద కూసున్నారు. పాసం కొట్టి రమ్మని బాధ పెట్టంగ భర్త పాదాల మీద పడ్డది నాయన్న గుణచారి. అయ్యా అన్నంత లోపల నా ప్రాణం పోతుంది నాదా, ఇక నా పిల్లల పైలో మరో లగ్గం చేసుకోకు నాదా, పిల్లల పేరు నిలబెట్టు నా పేరు నిలబెట్టు, ఒక్క చూడు పిల్లలు బతుకుంటే నా పేరు వస్తుంది, ఎవరి పిల్లగానంటే గుణచారి కొడుకులు అంటారు. అనవారకల్లా తల్లి పానం బాయే, ఒద్దిగడ్డ మద్దిగడ్డ చింతగడ్డ జిల్లడి కట్టగొట్టి

వారు దానం చేసిన తర్వాత తానం చేసి లోకిళ్ళ కచ్చ వరకల్లా చిన్నారి పిలగన్లా చూసుకుంటా రాజు ఒక్క బాధపడుతున్నాడు. భగవంత చూడచ్చు నొల్లు ఎప్పటికుండరు ఎక్కడొల్లక్కడ వెళ్ళిపోతారు. అయ్యా ఒక్కటో భాగం సమాప్తం.

ఇంతవరకు జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, గుణాచారి కథ ఒకటవ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ వారి బృందంచే విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం చిత్రసీమ సినీ గీతాలు వింటారు. ముందుగా వినండి సరిగమలు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన వేటూరి, సంగీతం బాంబే రవి.

ఇప్పుడు వినండి అతనొక్కడే చిత్రం నుండి రంజిత్ సునీత పాడిన పాట, రచన బండారు దానయ్య, కవి సంగీతం మణిశర్మ.

ఇప్పుడు వినండి, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా. ఈ చిత్రం నుండి సిద్ధ శ్రీరామ్, సునీత పాడిన పాట, రచన చంద్రబోస్, సంగీతం అనూప్ రూబెన్స్.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 5:45 కావస్తుంది. ఈ పూట రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలో అంశం వరి సాగు విధానం. ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ గారి వివరాలు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు పోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం. అనంతరం పాడి పశువుల మురుపాలు ఆవశ్యకత. ఈ అంశం గురించి రాజేందర్ నగర్ కాలేజీ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం. 7:45 వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం. ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర సమర్పణ. 8:03 అతనికి అటు ఇటు నాటిక రచన శ్రీనాథ్, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండరాతి. 9:15 స్పాట్ లైట్. 9:30 చర్చాక విషయ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కచేరీ కార్యక్రమంలో రాగం తానం పల్లవి సంగీత కచేరీ కార్యక్రమంలో కుమారి గాయత్రి విభావరి వ్యాకరణం గారిచే వైలిన్ వాద్యం. మృదంగ సహకారం మావుదూరు సూర్యప్రసాదరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి రిలే. 10:45 మధుర గీతాలు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు 6:10 వేదపఠనం నిర్వహణ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు, 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అష్టపదులు సాంప్రదాయ కీర్తనలు, 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో జూన్ జులై మాసంలో మొక్కజొన్న నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు వివరాలు, 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ అందిస్తారు వై సంతోష్ కుమార్, 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో సిమ్లా

0: ఒప్పందం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు. ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండ్రాతి గారు. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రవికాంత్ గారిచే గాత్రం. 9:30 ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం 9:30 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి కౌశిక్ గారిచే తబలా వాద్యం. 11:30 సుగమ్ సంగీత్ కార్యక్రమంలో శ్రీమతి అనురాధ పౌడ్వాల్ గారిచే భజన్స్. 12:10 యువవాణి ఆంగ్లంలో, 12:40 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమం, 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ గుణాచారి కథ 2వ భాగం శ్రీ దీకొండ మనోజ్ కుమార్ వారి బృందం వినిపిస్తారు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వ్యవసాయ సూచనలు అంశం. జూన్ జూలై మాసంలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూముల యాజమాన్యం. ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 9:15 స్పాట్లైట్. 9:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ICC మహిళల T20 క్రికెట్ ప్రపంచకప్ 2026లో భాగంగా హిందీలో ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: యే ఆకాశవాణి హై, అబ్ ఆప్ అఖ్తర్ హుసైన్ తిర్మిజీ సే ఇలాకాయి ఖబరే సునియే. మర్కజీ హుకుమత్ నే దిల్లీ ఔర్ ఉత్తర్ ప్రదేశ్ మే దో బడే హైవే ప్రాజెక్ట్స్ కో మంజూరి ది హై. CM రేవంత్ రెడ్డి నే బజట్ నిశానో కో పూరా కర్నే కే లియే ఆమదనీ మే ఇజాఫే కే లియే సఖ్తీ సే ముహిమ్ చలానే పర్ జోర్ దియా హై. KTR నే CM కో ఖులే ముబాహిస్ కా చాలెంజ్ కర్తే హువే తెలంగాణా కీ మాలీ సూరత్హాల్ గలత్ సాబిత్ హోనే పర్ సియాసీ మైదాన్ సే సుబుక్దోష్ హోనే కా ఇరాదా జాహిర్ కియా. మర్కజీ వజీర్ బండి సంజయ్ ఔర్ రామచందర్ రావ్ నే నితిన్ నబీన్ కే తాల్లుక్ సే రిమార్క్స్ పర్ రేవంత్ రెడ్డి కో తన్ఖీద్ కా నిశానా బనాయా ఔర్ ఇల్జామ్ ఆయిద్ కియా కీ మూసా నదీ ప్రాజెక్ట్ ఫండ్ కీ మంతకీలీ కే ఇల్జామాత్ పర్ CM నే యే బాత్ కహీ హై. ఔర్ సాబిక్ వజీర్ హరీష్ రావ్ నే కరీంనగర్ మే పానీ కీ గలత్ పానీ కీ కిల్లత్ కే తనాజుర్ మే మేదీ గడ్డా పానీ కీ మంతకీలీ మే నాకామీ పర్ కాంగ్రెస్ హుకుమత్ కో తన్ఖీద్ కా నిశానా బనాయా హై. ఖబరే తఫసీల్ సే. మర్కజీ హుకుమత్ నే దిల్లీ ఔర్ ఉత్తర్ ప్రదేశ్ మే షాహరాహోం కే దో బడే బునియాదీ ఢాంచోం కే మన్సూబోం కీ మంజూరీ దీ హై. నయీ దిల్లీ మే మీడియా కో బ్రీఫింగ్ దేతే హువే మర్కజీ తలాత్ ఉ నశ్రియాత్ అశ్వినీ వైష్ణవ్ నే బతాయా కే దిల్లీ మే 8.1 కిలోమీటర్ తవీల్ మన్సూబా తకరీబన్ 6,969 కరోడ్ రూపే కీ లాగత సే తామీర్ కియా జాయేగా. యే మన్సూబా ద్వారకా ఎక్స్ప్రెస్ వే కో వసంత్ గంజ్ సే జోడేగా జిస్సే మగరబీ ఔర్ జునూబీ దిల్లీ కే దరమియాన్ రాబ్తే మే నుమాయా బెహతరీ ఆయేగీ. మన్సూబె కే తహత్ నెల్సన్ మండేలా మార్గ్ పర్ 1.8 కిలోమీటర్ తవీల్ ఎలివేటెడ్ రోడ్ భీ తామీర్ కీ జాయేగీ తాకి ట్రాఫిక్ కా దబావ్ కమ్ హో, జబ్కి ఇస్సే తకరీబన్ 17,34,000 రోజగార్ కే మవాకే పైదా హోనే కీ తవక్కో హై.
2: पहला प्रोजेक्ट 6-लेन द्वारका टनल दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर्स की ये टनल एक तरीके से कंप्लीट ये एक नया

0: Pakistan has shared lists of 52 civil prisoners and 198 fishermen in its custody who are Indian or believed to be Indian. India has consistently called for early release and repatriation of civil prisoners, fishermen, along with their boats, and missing Indian defense personnel from Pakistan's custody. The first batch of pilgrims for the Sri Amarnath Ji Yatra has reached the Bhagwati Nagar base camp in Jammu and is all set to begin the annual pilgrimage tomorrow. All necessary arrangements, including enhanced security and accommodation for pilgrims, have been put in place for the 57-day Yatra scheduled to take place through the Nunwan, Pahalgam and Baltal routes under tight security. Akashvani today unveiled its broadcasting house photo gallery Swar Prerna Vithika at Rang Bhavan Auditorium in Akashvani Bhavan, New Delhi. The photo gallery was inaugurated by Padma Vibhushan flautist Pandit Hariprasad Chaurasia. The gallery features portraits of Bharat Ratna awardees including Vidushi M.S. Subbulakshmi, Ustad Bismillah Khan, Pandit Bhimsen Joshi, Pandit Ravi Shankar, Lata Mangeshkar and Dr. Bhupen Hazarika. During the event, a musical concert was organized in which a flute recital was performed by Pandit Rupak Kulkarni, Chief Executive Officer of Prasar Bharati Gaurav Dwivedi, and Director General of Akashvani and DD News, Rajiv Kumar Jain, were also present at the event. In men's cricket, India will take on England in the first T20 international of the five-match series in Chesterler Street tonight. The match is scheduled to begin at 10 p.m. Indian time. The Shreyas Iyer-led Indian side will look to bounce back from their shocking 2-0 defeat to Ireland in the last series. In FIFA World Cup, England will face Democratic Republic of Congo, Belgium will meet Senegal, and USA will clash with Bosnia and Herzegovina in round of 32 matches tonight. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. వినే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
2: अपनी परिवार को दीजिए सुरक्षित जीवन रूरल पोस्ट लाइफ इंश्योरेंस RPLI की लाइफ इंश्योरेंस पॉलिसीज के साथ अपने नजदीकी डाकघर से आज ही संपर्क करें या indiapost.gov.in पर लॉग ऑन करें.
3: आकाशवाणी प्रांतीय वार्तलु చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావులు తీవ్రంగా ఖండించారు. కరీంనగర్లో స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృష్టి సారించాలన్నారు. ఆదాయ వృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని హెచ్ఎండిఏ, టీజీఐఐసీలను ముఖ్యమంత్రి ఆదేశించారు. వాణిజ్య పనులు, ఎక్సైజ్, మైనింగ్ వంటి శాఖల్లో లీకేజీలను పూర్తిగా అరికట్టాలని సూచించారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక చేజింగ్ సెల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యకలాపాల నిర్వహణను మెరుగుపరిచేందుకు ఆయా శాఖల సామర్థ్యాలను పెంచాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. లబ్దిదారుల జాబితాలను ఏఐ సాంకేతికతతో అనుసంధానం చేయాలని సూచించారు. రాబోయే బడ్జెట్ ఊహాజనితంగా కాకుండా వాస్తవికంగా ఉండాలని, భూసేకరణ, పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కేటాయింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. అన్ని రంగాలకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తూనే ఆదాయ వృద్ధి, నిధుల సమీకరణలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలు, అవినీతి, రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభంపై తెలంగాణలో ఎక్కడైనా బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. తెలంగాణను దివాలా తీసిన రాష్ట్రంగా ముఖ్యమంత్రి పదే పదే అభివర్ణించడాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్, తాను వాస్తవాలతో ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక

0: ఇబ్బందులకు కాంగ్రెస్ నాయకత్వం సాగిస్తున్న దోపిడీయే ప్రధాన కారణమని ఆరోపించారు. రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓటర్లను కోరారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఓట్ల అక్రమ తొలగింపులను నిరోధించడానికి బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ అసిస్టెంట్లను నియమించిందని తెలిపారు. బీజేపీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని దుర్వినియోగం చేస్తోందని, గత 12 ఏళ్లుగా తెలంగాణ విభజన హామీలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును చూస్తే బీజేపీ తెలంగాణలో చాలా వేగంగా పుంజుకుంటుందని అన్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ నాయకుడు నితిన్ నబీన్ తెలంగాణ పర్యటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు తీవ్రంగా ఖండించారు. బీజేపీ రాష్ట అధ్యకుడిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అధికారాన్ని కోల్పోతామనే భయమే ప్రధాన కారణమని విమర్శించారు. నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్ట్ నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లే ముఖ్యమంత్రి తీవ్ర అసహనానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా తిరస్కరిస్తారని హెచ్చరించారు. స్థానికంగా నీటి కొరత ఉన్నప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజ్ నుంచి నీటిని మళ్లించడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. కరీంనగర్లో ఈ రోజు జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ చారిత్రక పాత్రను, అక్కడ చంద్రశేఖరరావు సాధించిన విజయాలను గుర్తుచేశారు. ప్రాజెక్టును ఉపయోగించుకోవడానికి బదులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. నిర్మల్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో మహారాష్ట తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు బబ్లీ ప్రాజెక్టు నుంచి నిల్వ ఉన్న నీటిని విడుదల చేసేందుకు గోదావరి నదిపై ఉన్న 14 గేట్లను ఎత్తివేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు దిగువ ప్రాంతాలకు నీటిని అందించేందుకు ఈ గేట్లు ఈ రోజు నుంచి అక్టోబర్ 28 వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,
1: వేములవాడ డిపో నుంచి ఈ ప్రాంతంలో బాంబాయిలో ఎక్కువగా ఉపాధి నిమిత్తం వెళ్లి వచ్చేవారు ఉంటారని చెప్పిన ఆలోచనతోటి బాంబాయి బస్సును కూడా చాలా రోజులుగా మనం నడుపుకుంటా ఉన్నాం. పుణ్యక్షేత్రాల నుంచి పుణ్యక్షేత్రాలు కూడా బస్సు సౌకర్యం ఉండాలని తిరుపతి, కాళేశ్వరము, భద్రాచలము, యాదగిరి ఈ ప్రాంతాలకు కూడా వేముల నుంచి బస్సు సౌకర్యం, త్వరలోనే బాసర కూడా ఒక బస్సు సౌకర్యం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది.
0: బెంగళూరు హైదరాబాద్ మధ్య నడిచే ఏసీ స్లీపర్, నాన్ ఏసీ బస్సుల బోర్డింగ్, ఎక్కే దిగే పాయింట్లను తెలంగాణ రాష్ట రోడ్డు రవాణా సంస్థ పెంచింది. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రధాన కేంద్రాల మీదుగా వెళ్లేలా ఈ మార్గాలను క్రమబద్దీకరించారు. బెంగళూరులో ఎలక్ట్రానిక్ సిటీ, మెజెస్టిక్ ప్రాంతాలతో సహా పిన్యా, చందాపుర, మరాఠహళ్లి మార్గాలలో స్టాప్లను అదనంగా చేర్చారు. ఆపరేషన్ అమానత్లో భాగంగా 2026 జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో ప్రయాణికులు పోగొట్టుకున్న 2.24 కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను సికింద్రాబాద్ రైల్వే భద్రతాదళం ఆర్పీఎఫ్ బాధితులకు అందజేసింది. జనవరి 2024 నుంచి ఈ డివిజన్ 2747 కేసులను పరిష్కరించి 7.28 కోట్ల విలువైన ఆస్తులను తిరిగి అప్పగించింది. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒకేసారి 5 అవయవాల మార్పిడి సర్జరీని నిర్వహించి ఉస్మానియా జనరల్ హాస్పిటల్ వైద్యులు చరిత్ర సృష్టించారు. సిరిసిల్లకు చెందిన 30 ఏళ్ల వ్యక్తికి 36 గంటల పాటు శ్రమించి జీర్ణాశయం, డ్యూడెనమ్, ప్యాంక్రియాస్, చిన్నపేగు, కుడివైపు పెద్దపేగులను విజయవంతంగా మార్పిడి చేశారు. ఈ విజయాన్ని సాధించిన వైద్య బృందాన్ని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అభినందించారు. వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న సుమారు 950 కిలోల గంజాయిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఈరోజు దహనం చేశారు. దహనం చేసిన గంజాయి విలువ సుమారు 4.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఎస్పీ రోహిత్ రాజ్ తెలిపారు. పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ దేశంలో ఎక్కడా

ఇన్నటువంటి సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. ఈరోజు స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి కడియం శ్రీహరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా ఈరోజు నుంచి 31 వరకు ఆపరేషన్ ముస్తాన్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో 14వ ఆపరేషన్ ముస్తాన్ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఆయిల్ పామ్ సాగు ద్వారా రైతులు స్థిరమైన ఆదాయం పొందే అవకాశం ఉందని, ప్రతి రైతు ఆయిల్ పామ్ సాగు వైపు అడుగులు వేయాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఈరోజు ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలో కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఆయిల్ పామ్ మెగా ప్లాంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో పండే పంటల సాగుపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈరోజు హనుమకొండ జిల్లా రెడ్క్రాస్ భవన్లో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ముఖ్య అతిథిగా హాజరై భారతరత్న డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జయంతి వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు రావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు తారక రామారావు సవాల్ చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: दिल्ल्यां वसन्तकुञ्जक्षेत्रस्य नेल्सन् मण्डेला मार्गेण सह द्वारिकादूतमार्गं संयोजयन् दिल्लीनगरे अष्टचत्वारिंशदधिकैकशत ए राष्ट्रियराजमार्गस्य कृते षड्मार्गीयसुरङ्गस्य निर्माणाय अद्य सर्वकारेण अनुमतिः प्रदत्ता। अद्य राष्ट्रियराजधान्यां वार्ताहरान् सम्बोधयन् सूचनाप्रसारणमन्त्री अश्विनीवैष्णवः अवदत् यत् उत्तरप्रदेशे राष्ट्रियराजमार्गस्य चतुस्त्रिंशत् इत्यस्य 17.7 किलोमीटर सुदीर्घस्य कानपुर कवराईखण्डस्य चतुर्मार्गीय अभिगमनियन्त्रितमार्गस्य निर्माणमपि सर्वकारेण अनुमोदितमस्ति, यत्र संरचनाः षड्मार्गाणि यावत् सुलभतया विस्तारयितुं परिकल्पनाः सन्ति।
1: कई सारे पीछे प्रयास किए गए थे, फाइनली आज जो प्रयास अप्रूव हुआ है वो है 6 लेन द्वारका टनल, ये 6,970 करोड़ रुपीस की है। और दूसरा उत्तर प्रदेश में कानपुर को भोपाल से जोड़ने वाला लाइन, उसमें कानपुर से काबराई के बीच में 4 लेन एक्सेस कंट्रोल्ड हाईवे 7,145 करोड़, और उसके आगे वाले सेक्शन का भी उसमें बहुत सारा इम्प्रूवमेंट है, एक्सेस कंट्रोल करना, उसकी वाइडनिंग इम्प्रूवमेंट, वो सब भी उसमें इंक्लूडेड है।
0: भारतीय ऋतुविभागः अवदत् यत् आगामि दिनेषु दिल्ली हरियाणा चण्डीगढ़ पंजाब इत्येतेषु प्रदेशेषु दक्षिणपश्चिम प्रावृट्कालः अग्रे गमिष्यति। आगामि दिनद्वयोः उत्तरप्रदेशे बिहारे उत्तराखण्डे ओडिशाप्रदेशे विदर्भक्षेत्रे च प्रचण्डतः अतिवृष्टेः ऋतुविभागेन नारंगवर्णीया पूर्वसंचेतना प्रसारिता। फीफा विश्वकप क्रीडायां मेक्सिको देशः अद्य प्रातः मेक्सिको सिटी क्रीडांगणे राउंड ऑफ 32 क्रीडायां एक्वाडोर देशं 2-0 पराजित्य राउंड ऑफ 16 इत्यस्मिन् प्रविष्टवान्। नॉर्वे देशः अपि टेक्सास नगरे आइवरी कोस्ट देशं 2-1 पराजित्य 16वें चरणे प्रविष्टवान्। इति वार्ताः।
2: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 6:30. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ప్రెజెంట్స్ ఎడ్యుకేషన్ ఎట్ యువర్ డోర్ స్టెప్, ఏ ప్రోగ్రామ్ ఆఫ్ లెర్నింగ్ ఫర్ ఎవ్రీవన్.
4: ఇప్పుడు మీరు ఆర్థిక శాస్త్రం నుండి యూజీ 2వ సంవత్సరం మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం అంతర్జాతీయ వ్యాపారాల ప్రత్యేక సిద్ధాంతం ఆవశ్యకత అనే పాఠం వింటారు. ఈ పాఠ్యాంశాన్ని శ్రీమతి ఏ సంధ్యారాణి వివరిస్తారు.
5: ఈరోజు అంతర్జాతీయ వ్యాపారం, దాని ఆవశ్యకత గురించి తెలుసుకుందాం. వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తే ఆర్థికంగానూ సాంకేతికంగానూ మరెన్నో ఇతర అంశాల దృష్ట్యా ఒక దేశం మరో దేశంపై ఆధారపడి పరస్పర సహాయాన్ని చేసుకోవలసిన అవసరం ఉంది. ఈనాడు ప్రపంచంలోని ఏ దేశం కూడా నియమిత ఆర్థిక వ్యవస్థగా లేదు. ప్రపంచీకరణ నేపథ్యంలో అన్ని దేశాలు ఒకదానితో ఒకటి వర్తక వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకుని ఆర్థికాభివృద్ధి సాధన దిశలో పయనిస్తున్నాయి. ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి అంతర్గత వైవిధ్యాల కారణంగా విషవలయాలలో చిక్కుకుని విదేశీ ఆర్థిక సహాయాలు లేకుండా ఆర్థిక వృద్ధిని త్వరితగతిన సాధించలేని స్థితిలో ఉన్నాయి. వ్యక్తిగతంగా దేశాల శ్రేయస్సు కోసం కాకుండా ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా కూడా వివిధ ప్రపంచ దేశాల మధ్య వ్యాపార సంబంధాలు పెంపొందడం అత్యంత ఆవశ్యకమని తెలుస్తుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంభవించిన వివిధ పరిణామాలను పరిశీలిస్తే ప్రపంచ యుద్ధాలకు పూర్వం అన్ని ప్రపంచ దేశాలు స్వేచ్ఛ విదేశీ వ్యాపారాలు అవలంబించి ఎగుమతులకు ప్రాధాన్యతనిచ్చి ఇప్పటి అభివృద్ధి చెందిన దేశాలు వాటి దేశీయ అభివృద్ధిని సాధించగలిగాయి. ప్రపంచ యుద్ధాల తర్వాత కాలంలో స్వేచ్ఛ వ్యాపారానికి కొన్ని అవాంతరాలు ఎదురయ్యాయి. ఏ దేశానికి ఆ దేశం తమ శ్రేయస్సు దృష్ట్యా స్వావలంబన కోసం రక్షణాత్మక వ్యాపార ధోరణులను అవలంబిస్తూ ఆర్థిక వృద్ధిని సాధించే మార్గాన్ని ఏర్పరచుకున్నాయి. అదేవిధంగా ఉత్పత్తిదారుల శ్రేయస్సు దృష్ట్యా అభివృద్ధి చెందిన దేశాలు కూడా వ్యవసాయ వస్తువుల వాణిజ్యంలో రక్షణ విధానాలను పెంచాయి. ఏమైనప్పటికీ అంతర్జాతీయ ఆర్థిక

వ్యవస్థలో ఇటీవల చోటు చేసుకున్న ప్రపంచీకరణ ధోరణుల వల్ల తిరిగి స్వేచ్ఛా వాణిజ్య విధానాన్నే అవలంబిస్తున్నాయి. సాధారణంగా వర్తకం అంటే ప్రజల మధ్య వస్తువుల మార్పిడి అని అర్థంలో ఉపయోగిస్తాం. వ్యాపారమనేది దేశీయ వ్యాపారం, అంతర్దేశీయ వ్యాపారమని రెండు విధాలుగా సాగుతుంది. దేశీయ వ్యాపారం అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల్లోని ప్రజల మధ్య జరిగే వ్యాపారం. అంతర్జాతీయ వ్యాపారం అంటే ఇది వివిధ దేశాల మధ్య జరుగుతుంది. ఈ వ్యాపారం వివిధ దేశాల మధ్య ఉత్పత్తిలో ప్రత్యేకీకరణకున్న అవకాశాన్ని బట్టి జరుగుతుంది. అనగా అంతర్జాతీయ వ్యాపారం వల్ల ఒక దేశం తాను ఉత్పత్తి చేయలేని వస్తువులను, కొరతగా ఉన్న వస్తువులను విదేశాల నుండి దిగుమతి చేసుకోగలుగుతుంది. అంతేకాకుండా ఆ వస్తువులను తాను ఉత్పత్తి చేయగలిగిన అంతకన్నే తక్కువ వ్యయంతో ఇతర దేశాలు ఉత్పత్తి చేయగలిగితే వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవడానికి ఆ దేశానికి లాభమవుతుంది. ఆధునిక ఆర్థిక కార్యకలాపాలకు విదేశీ వ్యాపారం పునాది వంటిది. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, జపాన్, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాల ఆర్థికాభివృద్ధిలో విదేశీ వ్యాపారం చాలా కీలక పాత్రను పోషించింది. అనేక రకాల వస్తువులను పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయుటకు ఉత్పత్తిని, ఉత్పాదకతను పెంచి శ్రమ విభజనతో కూడిన సమాజాన్ని నిర్మించి అభివృద్ధి చేయుటకు ఈ విదేశీ వ్యాపారం ఒక విడదీయరాని పనిముట్టు వంటిది. మన దేశానికి విదేశీ వ్యాపారం ఆవశ్యకత తెలుసుకుందాం. ఆర్థికాభివృద్ధికి అవసరమైన మూలధన వస్తువులు, యంత్రాలు, ముడిసరుకుల వంటివి పొందవచ్చును. రెండవది సాంకేతిక పరిజ్ఞానం, నిర్వహణ సామర్థ్యం, వ్యవస్థాపకత్వం విదేశీ వ్యాపారం వల్లనే సంక్రమిస్తాయి. మూడు, ఏకస్వామ్యాలు మరియు నిర్బంధ వ్యాపార విధానాలను నియంత్రించి ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని విదేశీ వ్యాపారం సృష్టిస్తుంది. సాధారణంగా దేశీయ వ్యాపారానికైనా అంతర్జాతీయ వ్యాపారానికైనా ప్రధాన మూల కారణం దేశంలోని అన్ని ప్రాంతాల మధ్య విభిన్న ఆర్థిక పరిస్థితులు నెలకొని ఉండడం. అంతేకాకుండా అంతర్జాతీయంగా అన్ని దేశాలు అన్ని వస్తువుల విషయంలో సమానమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండవు. కొన్ని కొన్ని దేశాలకు కొన్ని వస్తువుల ఉత్పత్తిలో సహజమైన అనుకూలతలు ఉంటాయి. ఉదాహరణకి దక్షిణాఫ్రికా వజ్రాలు, గల్ఫ్ దేశాలు ఆయిల్ను ఉత్పత్తి చేయడంలో తక్కువ వ్యయాన్ని కలిగి ఉంటాయి. అటువంటి వస్తువుల ఉత్పత్తుల్లో ఆయా దేశాలు ప్రత్యేకమైన పరిస్థితులను కలిగి ఉంటాయి. భౌగోళిక పరిస్థితులు చూసినట్లయితే శీతోష్ణస్థితి, వాతావరణ పరిస్థితులు ఉత్పత్తి విషయంలో అనుకూలిస్తాయి. అంతేకాకుండా ఉత్పత్తి వనరుల లభ్యత, వివిధ దేశాలలో ఉండే ఆర్థిక వనరుల స్వరూప స్వభావాలలోని వ్యత్యాసాల మూలంగా ఆ దేశాలకు కొన్ని వస్తువుల ఉత్పత్తి విషయంలో అనుకూలత ఉంటుంది. ముఖ్యంగా నైపుణ్యం, ఉత్పత్తి పద్ధతులు, శ్రామిక శక్తి మొదలైన అంశాల మధ్య వివిధ దేశాలలో వ్యత్యాసాలుంటాయి. దీనివల్ల కొన్ని వస్తువుల ఉత్పత్తిలో ఆ దేశాలకు అనుకూలంగానూ, మరికొన్ని ఉత్పత్తులలో ప్రతికూలంగానూ ఉంటాయి. కాబట్టి దేశాల నుండి ఇతర దేశాలు తక్కువ వ్యయంతో వస్తువులను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇది కేవలం అంతర్జాతీయ వ్యాపార విస్తృతిపైనే ఆధారపడి ఉంటుంది. అభివృద్ధి స్థాయిల్లో కూడా తేడాలుంటాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రాథమిక దశలో దిగుమతుల అవసరం అధికంగా కాగా, అభివృద్ధి చెందిన దేశాలలో ఎగుమతులు చేయగల సామర్థ్యం అధికంగా ఉండడం వలన ఈ రెండు రకాల దేశాలకు విదేశీ వ్యాపారం ఏదో విధంగా అవసరమవుతుంది. దేశాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొనడానికి అంతర్జాతీయ వ్యాపారం చాలా మేరకు దోహదపడుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ వ్యాపారం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. వివిధ దేశాలలోనున్న అంతర్జాతీయ సంబంధాలు విదేశీ వ్యాపారం పెంపొందడానికి తోడ్పడుతుంది. అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొంటున్న అన్ని దేశాలు ఏదో రకంగా ప్రయోజనాలను పొందగలుగుతున్నాయని చెప్పవచ్చు. ఏ దేశం కూడా తనకు అవసరమైన అన్ని వస్తువులను ఉత్పత్తి చేసుకోలేదు. ఏ వస్తువుల ఉత్పత్తికైనా తులనాత్మక ప్రయోజనం ఉంటుందో ఆ వస్తువులనే ఉత్పత్తి చేసి లాభసాటి కాని వస్తువులను దిగుమతి చేసుకోవడం ద్వారా ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ విధమైన ప్రత్యేకీకరణ వలన ఎగుమతి చేసే వస్తువు తక్కువ ధరకు ఉత్పత్తి చేయబడుతుంది. అంతర్జాతీయ వస్తు ధరలలోని తగ్గుదల అన్ని దేశాల ప్రజల జీవన స్థాయిలను పెంచి వారి అభివృద్ధికి, శ్రేయస్సును పెంపొందించడానికి దారితీస్తుంది. అంతేకాకుండా ఆయా దేశాలలో ఉండే వనరులను అభిలషణీయంగా ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనడం వలన వివిధ దేశాలు వాటి మార్కెట్ల పరిధిని

ఎక్కువగా విస్తృతం చేసుకోవచ్చు. శ్రమ విభజనకి, సాంకేతిక ప్రగతికి, ఉత్పత్తి సామర్థ్యానికి పెరుగుదలకు దారితీస్తుంది. అదేవిధంగా ఉత్పత్తి వ్యయాలు కూడా తగ్గించుకోవచ్చు. ఏకస్వామ్య పోటీ పరిస్థితులు లేకుండా స్వేచ్ఛా పోటీ విధానాన్ని అవలంబించవచ్చు. దీనితో ఉత్పత్తి, వినియోగం, ఆదాయాలను పెంచుకోవచ్చు. అంతర్జాతీయ వ్యాపారంలో పాల్గొనే అన్ని దేశాల ప్రయోజనాలను పరిరక్షించగలుగుతుంది. అంతర్జాతీయ వ్యాపారం వల్ల నూతన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చి అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసుకోవడానికి వర్ధమాన దేశాలకు మంచి అవకాశంగా చెప్పవచ్చు. అయితే అంతర్జాతీయ వ్యాపారంతో ప్రయోజనాలున్నప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. ఒక్కొక్కసారి అంతర్జాతీయ వ్యవస్థల్లో ఏర్పడే విష పరిణామాలు, ఆర్థిక సంక్షోభాలు, మాంద్య పరిస్థితులు ఇతర దేశాలను ప్రభావితం చేస్తాయి. అంతర్జాతీయ వ్యాపారం మూలంగా శైశవ దశలో ఉన్న దేశీయ పరిశ్రమలు దెబ్బతినే అవకాశముంది. దీర్ఘకాలంలో అంతర్జాతీయ వ్యాపారం వల్ల లాభానికి బదులు దోపిడీకి గురయ్యే అవకాశం కూడా, ప్రమాదం కూడా ఉంటుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రదర్శనా ప్రభావం వల్ల విదేశీ వినియోగపు అలవాట్లు వలన మన దేశ ఉత్పత్తులకు నష్టాలు వాటిల్లే అవకాశముంటుంది. వివిధ దేశాల మధ్య సంభవించే యుద్ధకాలంలో దేశాల మధ్య జరిగే విదేశీ వ్యాపారం ఒడుదొడుకులు లోనయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా వ్యాపార చక్రాలు, ఆర్థిక మాంద్య పరిస్థితులు, పరాధీనత అధికమై దేశ ఆర్థిక సార్వభౌమత్వానికి భంగం వాటిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి విదేశీ వ్యాపారంలో సంభవించే ప్రయోజనాలను పెంపొందించుకుంటూ ప్రతికూల ప్రభావాలను తగ్గించే రీతిలో మన విదేశీ వ్యాపార విధాన రూపకల్పనను తయారు చేసుకుని అంతర్జాతీయ వ్యాపారం ద్వారా త్వరితగతిన ఆర్థిక అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసుకోవలసి ఉంటుంది. అప్పుడే దేశ ఆర్థికాభివృద్ధికి, ప్రజాశ్రేయస్సుకు విదేశీ వ్యాపారం ఆవశ్యకతమవుతుంది. లేనిచో విష పరిణామాలకు గురవుతుంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థలో విదేశీ వ్యాపారం పాత్ర. సాంప్రదాయవాదుల ప్రకారం విదేశీ వ్యాపారం ఆర్థికాభివృద్ధికి ఒక ఇంజన్ లాంటిది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో విదేశీ వ్యాపారం చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. సాంకేతిక ప్రగతి మరియు ఆర్థికాభివృద్ధి వేగవంతమవడానికి అంతర్జాతీయ వ్యాపారం ఎంతగానో తోడ్పడుతుంది. అయితే దీనికి వ్యతిరేకంగా అంతర్జాతీయ వ్యాపారం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల మధ్య ఆర్థిక అసమానతలను పెంచుతుందనే వాదనలు కూడా ఉన్నాయి. విదేశీ వ్యాపారం వల్ల దేశంలో తక్కువ వ్యయంతో వస్తువుల ఉత్పత్తిలో ప్రత్యేకీకరణ సాధించి మిగిలిన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడం ద్వారా ఆర్థికాభివృద్ధిని సాధించవచ్చు. మన దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిది. విదేశీ వ్యాపారం మన వ్యవసాయ రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. ప్రతి సంవత్సరం మన దేశం బియ్యం, ప్రత్తి, పండ్లు, కూరగాయలు విదేశాలకు ఎగుమతి చేస్తూ విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్నాయి. దాంతోపాటుగా మన రైతుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తుంది. విదేశీ వ్యాపారం పోటీతత్వాన్ని పెంచడం ద్వారా ఏకస్వామ్యాలను నిరోధించి వినియోగదారులకు నాణ్యమైన వస్తువులను పొందడానికి అవకాశాలున్నాయి. వర్తక వాణిజ్య రంగాల అభివృద్ధికి విదేశీ వ్యాపారం ఎంతగానో సహకరిస్తుంది. పూర్వకాలం నుండి మన దేశం నుండి ఇతర దేశాలకు వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలను మనం ఎగుమతి చేస్తున్నాం. అయితే 1950 నుండి 1980 వరకు మధ్యకాలంలో రక్షణాత్మక ఆర్థిక విధానాలను అవలంబిస్తూ దిగుమతులపై అధిక స్థాయి సుంకాలను విధించడం ద్వారా విదేశీ పెట్టుబడులపై నియంత్రణలు అమలు చేయడమైంది. 1990 దశకంలో దేశ ఆర్థిక వ్యవస్థ విదేశీ ద్రవ్య నిల్వల సంక్షోభాన్ని ఎదుర్కోవడం కోసం ఆర్థిక సంస్కరణలను చేపట్టింది. అప్పటి కేంద్ర ప్రభుత్వం సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ అనే ఆర్థిక విధానాలను అమలు చేయడం ద్వారా స్వేచ్ఛా వ్యాపారాన్ని స్వాగతించడం వలన మన ఆర్థిక వ్యవస్థ సంక్షోభం నుండి బయటపడగలిగింది. విదేశీ వ్యాపారం మన ఆర్థిక వ్యవస్థకి అభివృద్ధికి దోహదపడింది. విదేశీ పెట్టుబడులు, విదేశీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాయి. విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి కనబర్చాయి. గ్యాక్ మరియు WTO లాంటి సంస్థలు ఏర్పాటు వలన విదేశీ వ్యాపారం ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య ఆర్థిక లావాదేవీల అభివృద్ధికి తోడ్పడ్డాయి. తద్వారా మన దేశీయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతులు చేయడానికి, అదేవిధంగా దిగుమతుల ద్వారా కొరతగా ఉన్న వస్తువులను మరియు సాంకేతిక నైపుణ్యాలను పొందడం ద్వారా ఆర్థిక వ్యవస్థను ఆధునికీకరించుకోవడానికి విదేశీ

0: వ్యాపారం ఎంతగానో తోడ్పడింది. ప్రపంచీకరణ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ ప్రక్రియల్లో ఎన్నో పెను మార్పులు సంభవిస్తున్నాయి. కావున మార్పుకు అనుగుణంగా మన ఆర్థిక వ్యవస్థ విదేశీ ఆర్థిక వ్యవస్థలతో అనుసంధానం చేసుకోవడం ఎంతైనా అవసరం. లేని ఎడల మన దేశ ప్రగతి కుంటుపడి అభివృద్ధి ఫలాలు అందుకోలేక దేశ ఆర్థిక వృద్ధి మందగించి ప్రజల సాంఘిక శ్రేయస్సుకు ఆటంకాలు ఏర్పడతాయి. ఇంతవరకు మనం తెలుసుకున్న అంశాలను బట్టి ఒక దేశ ఆర్థిక వృద్ధిలో అంతర్జాతీయ వ్యాపారం అత్యంత ఆవశ్యకమని తెలుస్తుంది. అయితే విదేశీ వ్యాపారం వల్ల మన దేశంలోని పరిశ్రమల అభివృద్ధికి ఆటంకాలు లేకుండా ఉత్పత్తులు, ఉపాధి అవకాశాలను ఒక పక్క పెంచుకుంటూ మరోపక్క కొరతగానున్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని, పెట్టుబడులను విదేశాల నుండి దిగుమతి చేసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయవచ్చు. చివరిగా అంతర్జాతీయ వ్యాపారం ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు అనుకూలించినప్పటికీ కొన్ని అనర్థాలు చోటు చేసుకుంటాయి. అవేంటంటే వినియోగం పెరగడం ద్వారా మరి సామాన్య జనానికి కావలసినటువంటి వస్తువుల ఉత్పత్తి జరగడం లేదు. ఆర్థిక అసమానతలు కూడా అధికమయ్యే విధంగా ఆర్థిక సరళీకరణ విధానాలున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. కాబట్టి ప్రపంచీకరణ, విదేశీ వ్యాపారాల వ్యాప్తి దేశ ఆర్థిక పునాదులను దెబ్బతీసే విధంగా కాకుండా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి బాటలు వేసే రీతిలో మన నిర్ణయాలుండాలని భావిద్దాం.
1: ఇంతవరకు మీరు అంతర్జాతీయ వ్యాపారాల ప్రత్యేక సిద్ధాంతం, ఆవశ్యకత అనే పాఠం ఆర్థిక శాస్త్రం నుండి యూజీ 2వ సంవత్సరం మరియు పీజీ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం శ్రీమతి ఏ సంధ్యారాణి వివరించారు.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: ఇంతవరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజ్యత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: సకాలంలో విత్తనాలు వేయండి, సమృద్ధిగా దిగుబడి పొందండి. మాస్టర్ గారు, వ్యవసాయం గురించి రైతు కంటే బాగా తెలిసిన వారు ఎవరుంటారు? విత్తనాలను సరైన సమయంలోనే వేస్తారుగా.
5: నేను పంటల విత్తనాల గురించి మాట్లాడడం లేదు, నేను ఎన్పీఎస్ సంచయ్ గురించి చెప్తున్నాను.
4: ఈ ఎన్పీఎస్ సంచయ్ అంటే ఏంటి?
5: ఎన్పీఎస్ సంచయ్ భారత ప్రభుత్వ సంస్థ అయిన PFRDA నడిపే ఒక పెన్షన్ పథకం. మీ ఖాతాను కేవలం 250 రూపాయలతో తెరవండి మరియు పెట్టుబడిని కొనసాగించండి. మీ వృద్ధాప్యంలో మీకు నెలవారీ పెన్షన్ వస్తుంది. ఈ రోజే ఎన్పీఎస్ సంచయ్ లో పొదుపు చేయడం ప్రారంభించండి మరియు మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లేదా బ్యాంకును సంప్రదించండి. భవిష్యత్తు కోసం సిద్ధంగా ఉండండి ఎన్పీఎస్ సంచయ్తో.
3: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ఉదయం 9:30 ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం ECI నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమ పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:30. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. స్వయంవరం చిత్రం నుండి SP బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట. రచన భువనచంద్ర, సంగీతం వందేమాతరం శ్రీనివాస్.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: మన తెలంగాణ రాష్ట్రంలో గమనించుకున్నట్లయితే వరి అనేది ప్రధానమైన పంట. కొన్ని సంవత్సరాల నుండి పరిశీలించుకున్నట్లయితే వరి సాగు విషయంలో మన తెలంగాణలో ఖరీఫ్ మరియు రబీ రెండు కాలాల్లో మనం గమనించుకున్నట్లయితే, అంటే వానాకాలము మరియు యాసంగి గమనించుకున్నట్లయితే, వరి సాగు అనేది పెరుగుతూ వస్తుంది. అంటే వరి సాగు చేయడంలో నీటి లభ్యత కావచ్చు, తర్వాత మనకి అన్ని లభ్యమయ్యే వనరుల వల్ల కావచ్చు. అదేవిధంగా మనకి వరి సాగు చేసే విధానం చాలా సులభవంతమైనది కాబట్టి వరి సాగు విస్తీర్ణం అనేది పెరుగుతూ వస్తుంది. అదేవిధంగా దిగుబడులు కూడా, మంచి దిగుబడులు అనేది మనం పొందుతున్నాము. అయితే వానాకాలంతో పోలిస్తే మనకి యాసంగిలో కొంతవరకు మనకి దిగుబడి ఎక్కువ వస్తుంది, సాగు విస్తీర్ణం అనేది తక్కువగా ఉండేది ముందు సంవత్సరాలలో. అయితే ఇప్పుడు గనక చూసుకున్నట్లయితే దాదాపుగా తెలంగాణలో పోయిన వానాకాలం మనకి దాదాపు 67 లక్షల ఎకరాల విస్తీర్ణంలో మనకి వరి సాగు జరిగింది. ఈ యాసంగిలో కూడా అదేవిధంగా సాగు జరుగుతుంది, దాదాపుగా అదే విస్తీర్ణం. అయితే మన రైతు సోదరులందరూ కూడా ఒకటి ముఖ్యమైన పాటించవలసిన విషయాన్ని ఈరోజు మనం గమనించుకున్నట్లయితే, వరిలో కొన్ని మనం మెలకువలు పాటించాల్సిన అవసరం ఉంది. అవి ఏమేమి మెలకువలు పాటించాలి అని అంటే, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మనం గమనించుకున్నట్లయితే యూరియా అనేది మనకి లభ్యత అనేది ఎంతవరకు ఉన్నది అనేది గమనించుకుంటే

యూరియా లభ్యత అనేది కొద్దిగా తగ్గుతున్న ఈ క్రమంలో మన రైతు సోదరులు అంటే సిఫారసు చేసిన మేరకు ఎరువులు అంటే ఎరువులు యూరియా ఎరువులు ఎక్కువగా వేస్తున్నారు. ఆ విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే యూరియా ఎరువులు ఎక్కువ వేయడం వల్ల మొక్క అనేది బాగా పెరుగుతుంది, ఎదుగుదల బాగా ఉంటుంది, ఏపుగా ఉంటుంది, పిలకలు ఎక్కువగా వస్తాయి, ఎత్తు బాగా పెరుగుతుంది. కానీ అలా పెరిగినప్పటికీ రైతులు అనుకుంటారు ఏమని అంటే దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది అని అనుకుంటారు. కానీ మనం గమనించినట్లయితే దిగుబడి అనేది ఎక్కువ రాకపోగా దిగుబడి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే మొక్క ఏపుగా పెరుగుతుంది, ఎత్తుగా పెరుగుతుంది, పంట బాగా కనిపిస్తుంది, కానీ మనకి ఆ పిలకల నుంచి ఆ కంకి వేసే స్వభావం అనేది తగ్గిపోతుంది. ఇది మన రైతు సోదరులు గమనించుకోవాలి. అదేవిధంగా యూరియా ఎక్కువ వాడకం వల్ల ఏం జరుగుతుందంటే అగ్గి తెగులు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అంటే తెగుళ్ళు కానీ వ్యాధులు కానీ మనకి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మనం యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే వాడుకోవాలి. అంటే మనకి 40 కిలోల నత్రజని ఇచ్చే ఎరువులు అనేవి మనకి వరిలో అవసరమవుతాయన్నమాట. అంటే 1.5 బస్తా యూరియా అనేది మనకి సరిపోతుంది ఒక ఎకరానికి. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రైతు సోదరులు ఏంటంటే 2 బస్తాలు 3 బస్తాలు 4 బస్తాలు ఇలా యూరియా ఎకరానికి వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మన మట్టిలో గనక నత్రజని పోషకం లభ్యత కనుక మనం గమనించుకున్నట్లయితే మధ్యస్థ స్థాయి వరకు లభ్యత అనేది ఉంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మనము సిఫారసు చేసిన మేరకు మనము నత్రజని ఎరువులు వాడాలి. ఇది మన రైతు సోదరులందరూ గమనించుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలంటే భూసార పరీక్షలు చేసుకోవాలి. భూసార పరీక్షలు మనకి ఇప్పుడు సాయిల్ హెల్త్ యూనిట్స్, సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనకి. అవి మనకి తెలంగాణ ప్రభుత్వంలో కావచ్చు, తర్వాత మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కావచ్చు. సాయిల్ హెల్త్ కార్డ్స్ అంటే మీరు మట్టి పరీక్ష కనుక చేయించుకున్నట్లయితే దానిలో మనకి పోషకాల లభ్యత అనేది తెలుస్తుంది. నత్రజని ఎంత ఉన్నది, భాస్వరం ఎంత ఉన్నది, పొటాష్ ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు ఉన్నది అనేది లభ్యత తెలుస్తుంది. దాన్ని బట్టి మనం ఏంటంటే నత్రజని ఎరువులు అంటే యూరియా ఎంత వేసుకోవాలి పొలంలో, భాస్వరం ఎంత వేసుకోవాలి, పొటాష్ ఎంత వేసుకోవాలి, ఇవన్నీ కూడా గమనించి మనం చేసుకోవాలి. అంటే ఇదంతా ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని మనము యూరియా ఎరువుల వాడకం గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి మనము యూరియాని సిఫారసు చేసిన మేరకు మాత్రమే మనం వాడుకోవాలి. ఇంకొకటి ఏంటంటే రైతు సోదరులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఏంటంటే సాగు ఖర్చు అంటే వ్యయం అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉంది. మనకి ఎరువులకి అధికంగా ఎరువులు వాడుతున్నాం, చీడపీడల నివారణకి మరి కెమికల్స్ వాడుతున్నాము. సో వీటన్నిటి వల్ల మనకి సాగు ఖర్చు అనేది పెరుగుతుంది. మరి సాగు ఖర్చును మనం తగ్గించుకునే కొన్ని ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే స్వయంగా వరిని మనం ఉత్పత్తి చేసుకోవడం. వరి విత్తనోత్పత్తి అంటారు. ఈ స్వయంగా మనం విత్తనాన్ని ఉత్పత్తి చేసుకోవడం వల్ల సాగుకయ్యే ఖర్చుని మనం తగ్గించుకోవచ్చు. అది ఎలాగా అంటే ఇప్పుడు మన రైతు సోదరులు 1 ఎకరానికి సరిపోయే విత్తనం ఏదైతే ఉందో అది విత్తనాభివృద్ధి సంస్థల నుంచి, తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి, ప్రైవేటు కంపెనీల నుంచి తీసుకుంటూ ఉన్నారన్నమాట. అంటే మరి మనం గమనించుకున్నట్లయితే మొదటి దశ విత్తనం ఉంటుంది, రెండో దశ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం ఉంటుంది, ఫౌండేషన్ విత్తనం ఉంటుందన్నమాట. అయితే మనకి ఇప్పుడు చూసినట్లయితే మనకు ఉదాహరణకి ఫౌండేషన్ విత్తనం 10 కిలోల విత్తనం 1 ఎకరానికి ఖర్చు అయ్యే విత్తనం 770 రూపాయల వరకు మనకు ఉన్నది సన్నగింజ తీసుకుంటే. మరి దొడ్డు గింజ 20 కిలోల విత్తనం అయితే 1750 రూపాయలు ఉన్నది. అదేవిధంగా బ్రీడర్ విత్తనం తీసుకున్నట్లయితే 2300 వరకు ఉన్నది. అంటే 1 ఎకరానికి మనం విత్తనానికి అంత ఖర్చు పెడుతున్నాము. ఇలా చూసుకుంటే చిన్న కమతాలు పెద్ద కమతాలు ఉన్న రైతులు ఉన్నారు. 10 ఎకరాలు 5 ఎకరాలు 7 ఎకరాలు 15 ఎకరాలు ఇలా అన్ని ఎకరాలకి సరిపోయేంత విత్తనాన్ని కొనాలి అని అంటే

0: ఖర్చు భారీగా అవుతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని మన రైతు సోదరులు వారికి కావలసిన విత్తనాన్ని స్వయంగా వారి పొలంలో చేసుకున్నట్లయితే విత్తనానికి అయ్యే ఖర్చుని వాళ్ళు తగ్గించుకో మంచి దిగుబడులు కూడా సాధించుకోవచ్చు.
1: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. జీన్స్ చిత్రం నుండి ఉన్నికృష్ణ సుజాత పాడిన పాట, రచన ఏఎం రత్నం శివగణేష్, సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ఆప్టికల్ ఫైబర్ విస్తరణ, డిజిటల్ లావాదేవీల వృద్ధి భారతదేశం వైపు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయన్నారు. పారదర్శకమైన డిజిటల్ చెల్లింపులు, ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు నేరుగా లబ్ధిదారులకు చేరుతున్నాయని పేర్కొన్నారు. ఈ విప్లవం గ్రామాలు, చిన్న నగరాలకు విస్తరించిందని, యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు కొత్త ఆవిష్కరణలతో ముందుకొస్తున్నారని ప్రశంసించారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలు బలోపేతమయ్యాయని, ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతిక రంగాల్లో భారత్ వేగంగా దూసుకుపోతోందని ప్రధానమంత్రి తెలిపారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ న్యూఢిల్లీలో సమావేశమై తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. అక్రమ వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులను అధ్యయనం చేసే ఈ కమిటీకి రిటైర్డ్ జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నౌలేకర్ చైర్మన్గా ఉన్నారు. క్షేత్రస్థాయి పరిశీలన కోసం వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి అధికారులతో సంప్రదింపులు జరుపుతామని కమిటీ హోంమంత్రికి వివరించింది. ఇందుకోసం ముందస్తుగా ఒక ప్రత్యేక ప్రశ్నావళిని కూడా సిద్ధం చేసింది. ఈ వ్యూహాన్ని అభినందించిన అమిత్ షా, కమిటీ పర్యటనలకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాల్సిందిగా కేంద్ర హోంశాఖ కార్యదర్శిని ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఐకార్, రిపబ్లిక్ ఆఫ్ సీషెల్స్ వ్యవసాయ శాఖల మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందాన్ని అమలు చేయడానికి ఇరు దేశాలు 2026 నుండి 2031 వరకు 5 ఏళ్ల కార్యాచరణ ప్రణాళికపై సంతకాలు చేశాయి. దీని ద్వారా వాతావరణ అనుకూల వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక రంగం, పంటకోత అనంతర చర్యలు, ఆహార భద్రతపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. ఇరు దేశాల మధ్య వ్యవసాయ పరిశోధనలు, విద్య, సాంకేతిక బదిలీ, పరస్పర సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. క్షయముక్త్ భారత్ అభియాన్, డెంగ్యూ నివారణపై ఢిల్లీ ప్రభుత్వం

0: తో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సమీక్ష నిర్వహించారు. ప్రచార సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో ఉండాలని, ఇందులో ప్రజాప్రతినిధులను, మైభారత్ వాలంటీర్లను భాగస్వాములను చేయాలని సూచించారు. సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం ప్రతి వార్డును ఉన్నతాధికారులు పర్యవేక్షించాలన్నారు. టీబీని ముందుగా గుర్తించేందుకు ఏఐ ఆధారిత హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే మిషన్లను పెంచుతామని తెలియజేశారు. డెంగ్యూ నివారణకు సమన్వయ చర్యలు, ప్రజల్లో అవగాహన పెంపొందించడంపై ఢిల్లీ ప్రభుత్వ సన్నద్ధతను కూడా సమీక్షించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో మొదటిది ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గుతో అనుసంధానించే 6 లేన్ల రోడ్డు టెన్నల్ నిర్మాణం. 8.1 కిలోమీటర్ల పొడవుతో నిర్మించబోయే ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 6,969 కోట్ల రూపాయలకు పైగా ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల పశ్చిమ, దక్షిణ ఢిల్లీ మధ్య ప్రయాణం మరింత వేగవంతం అవుతుంది. దీంతోపాటు ఎయిమ్స్, మహిపాల్పూర్ మధ్య ఎలివేటెడ్ కారిడార్ను కూడా ఎన్హెచ్ఏఐ ప్రతిపాదిస్తోంది. ఈ ఢిల్లీ ప్రాజెక్టు ద్వారా సుమారు 7.54 లక్షల మందికి ప్రత్యక్షంగానూ, 9,80,000 మందికి పరోక్షంగానూ ఉపాధి లభిస్తుంది.
1: दिल्ली के लिए एक बहुत बड़ा वरदान साबित होगी. 8 किलोमीटर की ये टनल एक तरीके से कम्प्लीट ये एक नया कॉरिडोर बन जाएगा. ये रिज है, इस रिज को बिना डिस्टर्ब किए सारा काम करना है. इस रिज को, रिज हमारे दिल्ली की एक तरीके से लंग्स ऑफ दिल्ली है, इसलिए उसको बिल्कुल भी डिस्टर्ब किए बिना इसके नीचे से ही टनल लेके जाने का है.
0: अलागे ఉత్తర్ ప్రదేశ్ లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ను నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 7,145 కోట్ల రూపాయలు. ఇది కాన్పూర్ కబ్రాయ్ల మధ్య హైస్పీడ్ రవాణాను అందించడమే కాకుండా మధ్యప్రదేశ్ లోని సాగర్, భోపాల్ వంటి నగరాలకు కనెక్టివిటీని పెంచుతుంది.
1: बुंदेलखंड क्षेत्र को जोड़ने वाला है उत्तर प्रदेश में. कानपुर से भोपाल का सेक्शन है, बीच में आज जो अप्रूव हुआ है 242 किलोमीटर का, ये कानपुर से कबराई, कानपुर से भोपाल की तरफ जो नेचुरल ट्रैफिक का फ्लो है उस सबको ये कैटर करेगा. 242 किलोमीटर का है ये, एक्सेस कंट्रोल रहेगा, कम्प्लीट एक्सप्रेस वे की तरह का है. 2.5 ईयर्स में कंस्ट्रक्शन करेंगे इसको. कानपुर, हमीरपुर, महोबा 3 जिले इमीडिएटली इससे कवर होंगे.
0: విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి డాక్టర్ అబ్దుల్ నాసర్ అల్ షాలీతో సమావేశమయ్యారు. భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి రాయబారి చేసిన కృషికి ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు. అలాగే యుఏఈ రాయబారి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. భారత్, పాకిస్తాన్ దేశాలు తమ తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్స్యకారుల జాబితాలను న్యూఢిల్లీ, ఇస్లామాబాద్లోని దౌత్య మార్గాల ద్వారా పరస్పరం మార్చుకున్నాయి. 2008లో కుదిరిన కాన్సులర్ యాక్సెస్ ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జనవరి 1, జూలై 1 ఈ జాబితాలను మార్పిడి చేసుకుంటారు. భారత్ కస్టడీలో ఉన్న 386 మంది ఖైదీలు, 53 మంది పాకిస్తానీ మత్స్యకారుల జాబితాను భారత్ పంచుకుంది. అలాగే పాకిస్తాన్ తన కస్టడీలో ఉన్న 52 మంది ఖైదీలు, 198 మంది భారతీయ మత్స్యకారుల వివరాలను భారత్కు అందజేసింది. శిక్షాకాలం పూర్తయిన 188 మంది భారతీయ మత్స్యకారులు, పౌర ఖైదీలను తక్షణమే విడుదల చేసి స్వదేశానికి పంపాలని భారత్ పాకిస్తాన్ను కోరింది. ఇంకా కాన్సులర్ యాక్సెస్ లభించని 13 మంది ఖైదీలకు తక్షణమే ఆ సదుపాయం కల్పించాలని, ఖైదీలందరి భద్రత, సంక్షేమాన్ని తెలియజేయాలని పాక్ ప్రభుత్వాన్ని భారత్ కోరింది. భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా ఈరోజు మొదటి టీ20 మ్యాచ్ చెస్టర్లీ స్ట్రీట్లోని రివర్సైడ్ గ్రౌండ్లో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఐర్లాండ్తో జరిగిన గత సిరీస్లో 2-0 తేడాతో ఓటమి

0: లైన భారత జట్టు ఈ మ్యాచ్ ద్వారా మళ్లీ ఫామ్లోకి రావాలని గట్టి పట్టుదలతో ఉంది. ఈ సిరీస్లోని రెండవ టీ20 మ్యాచ్ శనివారం మాంచెస్టర్లో, మూడవ మ్యాచ్ ఈ నెల 7న నాటింగ్హామ్లో జరుగుతాయి. ఆ తర్వాత చివరి రెండు టీ20 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ నగరాలు ఆతిథ్యం ఇస్తాయి. ఈ మొత్తం టీ20 సిరీస్ జూలై 11తో ముగియనుండగా ఆ వెంటనే ఇరు జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్ ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే రానున్న 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, బీహార్, ఉత్తరాఖండ్, ఒడిశా, విదర్భ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. డిజిటల్ ఇండియా పరిపాలనా విధానాన్ని మార్చడమే కాకుండా పౌరుల జీవన సౌలభ్యాన్ని పెంచిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జనాభా మార్పులపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ తమ సిఫారసులను వీలైనంత త్వరగా సమర్పించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశించారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం కోసం 2 భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15.

0: ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశుపోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం.
1: నమస్కారము, నా పేరు డాక్టర్ ఏ సుధీర్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్, పశు పోషణ విభాగము, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, హైదరాబాద్. నేను ఈరోజు శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువులకు ఏ విధంగా మనము ఆహారము ఇవ్వాలో వివరంగా తెలుపుతానండి. మనకి పలు దినుసులు లేదంటే గడ్డి, తర్వాత సమీకృత ఆహారము, ఇవన్నీ కూడా మనము ఇండివిజువల్గా అంటే ఒక్కొక్కటిగా ఇస్తాము, లేదంటే కలిపి కూడా మనము దానా చేసి కూడా ఇస్తాము. అయితే దీంట్లో మనకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనకి పశువుకి మనం ఇవ్వాల్సిన ఆహారంలో మనకి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటేమో ఎండుగడ్డి, రెండవది పచ్చిగడ్డి, తర్వాత మూడవది దానా. ఇప్పుడు ఎండుగడ్డి పచ్చిగడ్డితో మనము పశువుని మెయింటైన్ చేయవచ్చు. అంటే దాన్ని ఏమంటారంటే, ఈ నిర్వహణ మేపు ఎప్పుడైతే మనము అదైతే మనము తప్పించుకోలేము, నిర్వహణ మేపు అయితే తప్పనిసరిగా పశువుకి ఇవ్వాల్సిందే. దీనిపైన ఏదైతే ఉత్పత్తి జరుగుతుందో, పాల ఉత్పత్తి జరుగుతుందో, అంటే 6 నుంచి 7 లీటర్ల పాల ఉత్పత్తి దాటి 12-15 లీటర్ వరకు పాలిస్తుందో, అప్పుడు పశువు తను తనకి రిక్వైర్మెంట్ ఉన్నా సరే తన శరీర బరువుని, తర్వాత ఖనిజాలని, తర్వాత ఏదైతే ఎనర్జీ అంటారు అది నెగిటివ్ అయ్యి తన శరీర బరువును కోల్పోతూ పాల ఉత్పత్తి ద్వారా తన యొక్క ఎనర్జీ, ఖనిజాలను, విటమిన్స్ ని కోల్పోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనము దానా ద్వారా ఈ కోల్పోతున్న ఎనర్జీని, ఖనిజాలని, విటమిన్స్ ని మనము పూరించాలి. కాబట్టి ఈ దానా యొక్క ఇంపార్టెన్స్, ఏవైతే ప్రొడక్టివ్ అంటే ఎక్కువ పాలిచ్చి ఇస్తున్నాయో పశువులు, వాటికి మనం ఖచ్చితంగా ఈ దానాని మనము అందజేయాలి. ముందుగా మనము ఈ దానాని ఏ విధంగా మనం చేసుకోవచ్చు, లేదంటే దానాతో పాటు పచ్చిగడ్డి, ఎండుగడ్డిని కలిపి ఏ విధంగా సమీకృత ఆహారాన్ని తయారు చేసుకోవచ్చో నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. దానికంటే ముందు పశువులకు ఇచ్చే ఆహారము ఎలా ఉండాలి ఇది మనము తెలుసుకుందాము. పాడి పశువులకు ఇచ్చే మేతలో పశుపోషణకు, పాల ఉత్పత్తికి కావలసిన పోషక పదార్థాలు తగు పాళ్లలో ఉండాలి. తర్వాత పశువుకి ఏదైతే బల్క్ అంటాము, అంటే కడుపు నిండుగా ఉండాలి, అంటే తనకి సంతృప్తిగా ఇచ్చే విధంగా మన యొక్క ఆహారం ఉండాలి. తర్వాత ఏదైతే మనం ఇస్తున్నామో ఎండుగడ్డి, పచ్చిగడ్డితో దానా, ఈ మూడు భాగాలు సమీకృతంగా ఉండి, రుచికరంగా ఉండి, మరియు జీర్ణమయ్యే విధంగా ఉండాలి. తర్వాత మంచి పోషణ విలువలు, తర్వాత చౌకగా ఉండాలి, తర్వాత ఆహారంలో వివిధ పదార్థం యొక్క మిశ్రమము వెరైటీ వెరైటీగా ఉండాలి, అంటే ఒకే రకమైన పదార్థాలని అదే పనిగా ఇవ్వద్దు. తర్వాత తగినంత మోతాదులో ఉండాలి, తర్వాత ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోవాలి. ఇది కాకుండా పశువుకి ఇచ్చే మేత లేదా దానాన్ని మనము ఉన్నట్టుండి మార్చకూడదు, అంటే క్రమంగా నిదా

ప్రధానంగా మార్చాలి. అంటే అకస్మాత్తుగా మేపులో తేడాలు ఉండకూడదు. తర్వాత పశువులచ్చే ఆహారంలో, తర్వాత పాలలో వాసనలు అంటించే విధంగా ఉండకూడదు. అంటే కొన్ని రకాల పదార్థాలు, దానా గాని, కొన్ని రకాల పచ్చిగడ్డి గాని మనకి పాలలో వాసన వచ్చే విధంగా ఉంటాయి. కాబట్టి వీటన్నిటి చూసుకుని మనము జాగ్రత్త పడాలి. తర్వాత ఏదైతే పశువు ఉత్పత్తి చాలా ఎక్కువ ఉంటుందో వాటిలో ఖచ్చితంగా పచ్చి మెతని ఇంక్లూడ్ చేసి ఉండాలి. తర్వాత ఎప్పుడైతే మనం సమీకృత ఆహారము ఇస్తామో శరీరం యొక్క పోషణ ఉత్పత్తి, వాటికి కావాల్సిన పోషణ పదార్థాలు తగిన పాల్లో ఉండి సమతుల్యమైన ఆహారము జరిగి ఆరోగ్య స్థితి గాని ఉత్పత్తి గాని సక్రమంగా జరుగుతుంది. ఇది కాకుండా ఇప్పుడు మనము సమీకృత ఆహారం గురించి తెలుసుకుందాము. పశువు యొక్క బరువు మరియు ఉత్పత్తి సామర్థ్యమును బట్టి కావాల్సిన ఆహార పదార్థాలను, పొడి పదార్థాలను మరియు పోషక ఏ పర్సెంట్ లో ఉండాలో మనము నిర్ణయించుకోవడం పడుతుంది. ఇప్పుడు ముందుగా పొడి పదార్థాలు వాటి యొక్క వివరణ తెలుపుతాను. మేతలో ఉండే తడిని తీసివేగా మిగిలిన పదార్థాలను పొడి పదార్థము లేదా డ్రై మ్యాటర్ అంటారు. ఈ పొడి పదార్థము ఎండు మేతల్లో 90% వరకు ఉంటుంది. అదే పచ్చి మేతలు అయితే 20% వరకు ఉంటుంది. ఈ పొడి పదార్థం యొక్క అవసరత అన్ని పశువులకు ఒకే మాదిరి కాకుండా వాటి జాతిని బట్టి, వాటి శరీర బరువును బట్టి ఉంటుంది. అదే ముందుగా గోజాతి పశువులు అయితే ప్రతి 100 కిలోల బరువుకి మనకి 2 నుంచి 2.5 కిలోల పోషక పదార్థాలు పొడి పదార్థంగా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా గేదె జాతి అయితే లేదా సంకర జాతి పశువులకైతే ప్రతి 100 కిలోల శరీర బరువుకి మనము 3 కిలోల పొడి పదార్థము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పశువులకి కావాల్సిన పోషక పదార్థాలు ఏవైతే పొడి పదార్థం ద్వారా మనం ఇస్తామో అది ఎండుగడ్డి. ఇందుకు చెప్పాం కదా, ఎండుగడ్డిలో 90% వరకు పొడి పదార్థం ఉంటుంది. అదే తర్వాత పచ్చిమేత, ఈ పచ్చిమేతలో 20% వరకు పొడి పదార్థం ఉంటుంది. అదే దానాలో కూడా మనకి ఆల్మోస్ట్ 90% వరకు పొడి పదార్థం ఉంటుంది. అంటే మన పశువుకి కావాల్సిన పొడి పదార్థాన్ని మనము ఎండుగడ్డి, పచ్చిమేత మరియు దానా రూపంలో ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కావలసిన పొడి పదార్థము 3/2 పశుగ్రాసములతో మరియు 3/1 దానా ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. అంటే కావలసిన మొత్తం పొడి పదార్థంలో 2/3 గడ్డి ద్వారా, 1/3 దానా ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఈ 3/2 ఏదైతే గడ్డి ఉన్నదో దాంట్లో కూడా 3/4 ఎండుగడ్డి ద్వారా, 1/4 అంటే 1/4 పచ్చిగడ్డి ద్వారా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఈ పోషక పదార్థాలు పశువులకి ప్రతి 100 కిలోల శరీర బరువుకి నువ్వు చెప్పినట్టు 2 నుంచి 2.5 కిలోల పోషక పదార్థాల గల పొడి పదార్థం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. తర్వాత ఇది కాకుండా ఉత్పత్తి అంటే ప్రతి కిలో లేదా ప్రతి లీటర్ పాల ఉత్పత్తికి 50 నుంచి 60 గ్రాముల వరకు జీర్ణమయ్యే మాంసకృత్తులు ఇవ్వాలి. అదే రోజుకి 5 లీటర్లు ఇచ్చే పాడి పశువులకు 5.5 కిలోలు జీర్ణమయ్యే పోషక పదార్థాలు గల పొడి పదార్థము మరియు ఇందులో 1/2 కేజీ జీర్ణమయ్యే మాంసకృతులు మనము ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదే విధంగా ఒకవేళ రోజుకి పశువు 7 నుంచి 9 లీటర్ల పాలు ఇస్తుంది అనుకోండి, ప్రతి పశువుకి 7.5 కిలోలు జీర్ణమయ్యే పోషక పదార్థాలు మరియు ఇందులోనే 3/4 అంటే 4 భాగాలలో 3 భాగాలలో జీర్ణమయ్యే మాంసకృతులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అంటే ప్రతి పాడి పశువుకి ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలోగ్రాము ఎండుగడ్డి, 2 కిలోల పచ్చిగడ్డి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఒక పశువు సాధారణంగా 250 నుంచి 300 కిలోల బరువు అయి ఉంటుంది. కాబట్టి మనకి రోజుకి 35 నుంచి 45 కిలోల పచ్చి మేత ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అది తినగలుగుతుంది కూడా. ఇప్పుడు అవసరాన్ని బట్టి మన మేపు ఉండాలి. తర్వాత ఇప్పుడు మనం చెప్పిన విధంగా ఈ అవసరం ఎక్కడ మనకి నిర్దేశించబడుతుంది అంటే అది ఎన్ని లీటర్ల పాలిస్తుంది, ఎంత శరీర బరువు ఉంది, ఈ రెండు కూడా వాటి యొక్క మేపు అవసరాన్ని తెలుపుతాయండి. ఇప్పుడు దీంట్లో మనకి నిర్వహణ మేపు అంటారు. ఏంటంటే మనకి మెయింటెనెన్స్ అంటే పాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అది ఒక ఇప్పుడు లేచి నుంచోడానికి తిరగడానికి వీటన్నిటి కూడా నిర్వహణ మేపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ నిర్వహణ మేపు పశువులు తమ ఏదైతే జీవన బేసిక్ ప్రక్రియ ఉంటుందో వాటికి అది ఉపయోగించుకుంటుంది. ఇది పశువులు తమ శరీర బరువు ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అవసరాలను మనకి దానా అవసరం లేదండి. దీంట్లో నిర్వహణ మేపుకి దానా అవసరం లేదు. ఒక ఎండుగడ్డి, పచ్చిగడ్డి ద్వారా మనము దాన్ని తీర్చవచ్చు.
తర్వాత ఉత్పత్తి మేతు, అంటే ఉత్పత్తి మేత అంటే ఇది వచ్చేసి మనకి ఏదైతే పాల ఉత్పత్తి ఉంటుందో దానికి తగు విధంగా మనము కొలతలు వేసుకుని ఇవ్వాలి. తర్వాత ఇది పశువు యొక్క ప్రత్యేక ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. చూడి పశువులకు గాని లేదంటే గర్భంలోని పిండము వాటి యొక్క పెరుగుదల గురించి కానీ, లేదా పాలిచ్చే పశువులకు పాల ఉత్పత్తికి గాని, లేదా

అంటే దూడలు తమ పెరుగుదలకి పనికొచ్చే విధంగా గాని, తర్వాత కండరాల పెరుగుదలకి, వీటన్నిటి కూడా ఉత్పత్తి మేత అవసరం ఉంటుందండి. ఇప్పుడు ఇది కాకుండా దీంట్లో ఇంకొక కాంపోనెంట్ దాణా. ఇంతకుముందు చెప్పినట్టు దాణా ఏదైతే ఉత్పత్తి అంటే పాల దిగుబడి ఎక్కువగా ఉండే పశువులకి ఏ విధంగా ఇవ్వాలి, పశువులకు ఇచ్చే దాణా మిశ్రమము పశు యొక్క ఉత్పత్తి అవసరాలు తీర్చడానికి ముఖ్యంగా ఉపయోగపడుతుందండి. పశువులకు ఇచ్చే దాణా మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతో తగిన పాలు కలిపి తయారు చేసుకోవచ్చు. ఈ దాణాలో పోషక విలువలు తగ్గకుండా సాధ్యమైనంత వరకు తక్కువ ధరలో మనము మార్కెట్ కు వెళ్లి చూసుకుని కొనుక్కోవాలండి. ఏ పదార్థాలు కలిపినా సరే దాణాలో 100కి 70% తక్కువ కాకుండా టీడీఎన్ జీర్ణమయ్యే పదార్థాలు ఉండాలి. తర్వాత 16% 16 పాళ్లలో తక్కువ కాకుండా జీర్ణమయ్యే మాంసకృతులు ఉండాలి. తర్వాత ఇప్పుడు మనకి చూద్దామండి, ఇప్పుడు ఎన్ని దాణా యొక్క ఎంత శరీర బరువు, తర్వాత పాలిచ్చే దాన్ని బట్టి ఎట్లా మనం డిసైడ్ చేసుకోవాలంటే, ఇప్పుడు ఆవు లేదా గేదె 300 కిలోల బరువు ఉండి 3 లీటర్లు పాలిచ్చేవి ఒక రకంగా చూసుకోవాలి, తర్వాత ఆవు లేదా గేదె 300 కిలోల బరువు ఉండి 5 లీటర్లు పాలిచ్చేవి ఒక రకంగా చూసుకోవాలి, అదే ఆవు గేదె 350 కిలోల బరువు ఉండి 10 లీటర్లు పాలిచ్చేవి అయి ఉంటే ఒక విధంగా చూసుకోవాలి. అంటే కేటగిరీస్ మనకి 3 లీటర్లు ఇచ్చే పశువులు, 5 లీటర్లు ఇచ్చే పశువులు, తర్వాత 10 లీటర్లు ఇచ్చే పశువులు, ఈ విధంగా మనం క్లాసిఫై చేసుకుంటే వాటిని పోషణ ఏ విధంగా ఇవ్వాలో మనము చూసుకోవచ్చు. ఇప్పుడు సాధారణంగా వర్షాకాలంలో పశువులకు పచ్చిగడ్డి, తర్వాత ఇతర గడ్డి మనకి అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనము ఈ కొంత తౌడు గాని, వేరుశెనగ చెక్క గాని, తర్వాత ఇట్లాంటి వాటితో మనము వాటికి కావలసిన రిక్వైర్మెంట్ మనము పూరించవచ్చు. కానీ మనకి కావాల్సింది ఏంటంటే, ఏదైతే 5 లీటర్లు గానీ లేకపోతే 3 లీటర్లు గానీ ఇచ్చే పశువు కాకుండా కొంచెం ఎక్కువ ఇస్తుంటే గనక మనం ఖచ్చితంగా మనము కొద్దిగా ఎక్కువగా అంటే మనం యొక్క దాణా కూడా ఇవ్వాలి. దీంట్లో ఏ విధంగా మనము దాణా తయారు చేసుకోవచ్చో మీకు నేను చెప్తాను. ఎందుకంటే ఈ 10 లీటర్లు పాలిచ్చే పశువులకు మనకి ఒట్టి మేపు గాని, లేకపోతే ఎండుగడ్డి గాని, లేకపోతే ఈ పచ్చిగడ్డి గాని, వీటితో మనము దాని యొక్క పోషణ రిక్వైర్మెంట్ మనం పూరించలేము. కాబట్టి వాటికి మనం ఖచ్చితంగా మనము కొంచెం దాణా కూడా కలిపి ఇవ్వాలి. ఈ దాణా ఇచ్చే ఫార్ములా నేను చెప్తానండి. మనం ఏంటంటే మన దగ్గర మిక్సర్ గానీ గ్రైండర్ గానీ ఉంటే మనం దగ్గరలో ఉన్న మార్కెట్ కు వెళ్లి మనకు కావాల్సిన దాణా ఇంట్లోనే చేసుకోవడానికి కోసం అని మనం దాణా రెడీ చేసుకోవచ్చు. ఈ దాణాకి కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ముఖ్యంగా జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు, ఇట్లాంటి గింజలు, ఇవి 30% అంటే ప్రతి 100 కేజీల దాణా తయారీలో 30% ఈ జొన్నలు, మొక్కజొన్నలు, గోధుమలు, సజ్జలు వంటి గింజలు, రాగులు, ఇట్లాంటి గింజలు మనము మార్కెట్ లో ఏదైతే రేట్ తక్కువ ఉంటుందో ఒకటి గానీ, లేకపోతే ఈ పై తెలిపిన ఏమైనా సరే కాంబినేషన్ మీరు తెచ్చుకోవచ్చు. తర్వాత 32 పాళ్ళు అయితే 32% 32 కేజీస్ గోధుమ పొట్టు, తవుడు, చున్ని అంటారు, ఇట్లాంటివి ఏదైనా సరే మీరు 32 కేజీస్ ప్రతి 100 కేజీలకు యాడ్ చేయాలి. తర్వాత 25% వచ్చేసి వేరుశెనగ పిండి గాని, తర్వాత నువ్వుల పిండి గాని, లేదంటే కుసుమ పిండి గాని, ఎనీ ఏదైనా సరే పిండి పదార్థము, ఇది వచ్చేసి మనకి 25% యాడ్ చేయాలి. తర్వాత బెల్లపు మడ్డి మొలాసిస్, ఒకవేళ ఇది దొరకనట్లయితే, బెల్లపు మడ్డి మామూలు దొరకదు మొలాసిస్, దానికి కొంచెం పర్మిషన్ కావాలి. ఒకవేళ మీ దగ్గర బెల్లం మడ్డి లేకపోతే, ఇప్పుడు నేను చెప్పిన పైన గింజలు ఉన్నాయి కదా, వాటికి ఇంకొక 10% ఇంకొక 10 కేజీలు జొన్నలు గాని, మొక్కజొన్నలు గాని, ఇవి యాడ్ చేసుకుని ఈ బెల్లపు మడ్డిని పక్కన పెట్టచ్చు. తర్వాత ఇది కాకుండా ఇంకొక 2 కేజీల ఖనిజ లవణ మిశ్రమము, తర్వాత 1 కేజీ ఉప్పు, ఇది కలుపుకుని మనం కావాల్సిన దాన్ని తయారు చేసుకుంటే దీంట్లో 70%కి తగ్గకుండా జీర్ణమయ్యే పిండి పదార్థాలు, తర్వాత అంటే 16% మాంసకృతులు ఉండే విధంగా మనము దాణా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ దాణా ఏదైతే ఉన్నదో మనము ఏ నిష్పత్తిలో ఇవ్వాలి అనేది, అంటే ప్రతి 4 కేజీల పాల ఉత్పత్తికి కనీసం 2 కిలో దాణా ఇచ్చుకుంటే పశువు తన ఉత్పత్తిని తగ్గకుండా, తన శరీర బరువు తగ్గకుండా, తర్వాత కరెక్ట్ టైంకి ఎదగి రావడము, కరెక్ట్ గా ఈదడం, తర్వాత మాయ పడిపోవడం కూడా సరిగ్గా జరుగుతుంది, సక్రమంగా ఉంటుంది. తర్వాత కొన్ని సూత్రాలు చెప్తాను. దీంట్లో మనము మేపు పదార్థాల్లో ఉన్న పోషక విలువలను బట్టి పశువుకి కావాల్సిన పోషక పదార్థాలను బట్టి, పశువు అవసరతలను బట్టి మనము పశువు మేతను ఎంత ఇవ్వాలో శాస్త్రీయంగా లెక్క కడతాము. అయితే మామూలుగా ఈ రైతులు ఇది సాధ్యం కావచ్చు కాబట్టి కాకపోవచ్చు కాబట్టి ఏ విధంగా చేయాలంటే, పాడి పశువు ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలో, ఇది ఒక సూత్రం అంతే, అంటే గ్రామంలో చేసుకోదగ్గ సూత్రం ఇది. పాడి పశువు ప్రతి 50 కిలోల శరీర బరువుకి 1 కిలో ఎండుమేత, 2 కిలోల పచ్చి మేత తింటుంది. ఇది దృష్టిలో ఉంచుకుని ఎండుగడ్డి, పచ్చిగడ్డి కలిపి రోజు కనీసం 15 కిలోల పచ్చి
పచ్చి మేత మరియు 5 కిలోల ఎండుగడ్డి మేపాలి. ఒకవేళ పచ్చిగడ్డి పుష్కలంగా లభిస్తే రోజుకి 5 నుంచి 6 లీటర్లు ఇచ్చే పాలిచ్చే పాడి పశువులకి 1:1

0: మూడు నిష్పత్తిలో కాయజాతి, ధాన్యపు జాతి, పచ్చి మేతను కలిపి మేపితే ఎలాంటి దానా ఖర్చులు లేకుండా మనము పోషించవచ్చు. అదే 4 లీటర్ల లోపు పాలిచ్చే పశువులకైతే సాధారణంగా 5 కిలోల ఎండుగడ్డి, 1 నుంచి 1.5 కిలోల దానా మిశ్రమం సరిపోతుంది. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఒకవేళ 300 కిలోల బరువు గల సంకరజాతి ఆవు ఉందనుకోండి, పాలలు లేకున్నా కేవలం పశు గ్రాసాలతో ఉంచుకుని మనము అదనంగా దానా ఏమి అవసరం లేకుండా మనము వాటి యొక్క ఉత్పత్తి మనం తీసుకోవచ్చు. సో ఈ విధంగా మనము దానా మోతాదులో పశువులకు ఉత్పత్తిని బట్టి ఇవ్వాలి. ఎక్కువ తక్కువ కాకుండా తగిన మోతాదులు ఇస్తే మనకి వృధా ఖర్చు, తర్వాత పశువుకి అవసరం ఉన్నా అవసరం లేకున్నా మనము దానాని తగు విధంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవు ఇచ్చే పాలలో 2 కిలోల పాల తర్వాత అదనంగా ఇచ్చే ప్రతి 3 లీటర్ పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. అదే విధంగా గేదె పాలకు ప్రతి 2.5 లీటర్ల పాలకు 1 కిలో చొప్పున దానా ఇవ్వాలి. సో ఈ విధంగా మనం లెక్క కట్టుకుని పశువులకు కావాల్సిన దానాని 2 సమాన భాగాలుగా ఉదయము మరియు సాయంత్రము పాలు పితికే ముందు మేపాలి.
1: ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో శాస్త్రీయ పద్ధతిలో పాడి పశువుల పోషణ, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ పశు పోషణ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధీర్ బాబు గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి పాడి పశువుల ముర్రుపాలు ఆవశ్యకత, ఈ అంశం గురించి రాజేందర్ నగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయశ్రీ గారి ప్రసంగం.
2: రైతు సోదరులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ సి వినయశ్రీ, అసోసియేట్ ప్రొఫెసర్, శరీర ధర్మశాస్త్ర విభాగం, కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్, రాజేంద్రనగర్, పివి నరసింహారావు, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం. ఇవాళ మనం తెలుసుకోబోయే టాపిక్ కొలెస్ట్రమ్, అంటే మొదటి పాలు మొదటి 6 గంటల్లోనే ఎందుకు ఇవ్వాలి. ముందుగా కొలెస్ట్రమ్ అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఆవు లేదా గేదె ప్రసవించిన వెంటనే వచ్చే మొదటి పాలని మనం కొలెస్ట్రమ్ అంటాము. దీన్నే మనము ముర్రుపాలు అని కూడా అంటాము. ఇది మొదటి కొన్ని గంటల నుండి 3 రోజుల వరకు ఉత్పత్తి అయ్యే ప్రత్యేకమైన పాలు అన్నమాట. ఇవి సాధారణమైన పాల కన్నా చాలా చిక్కగా ఉంటాయి మరియు పసుపు రంగులో ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి ఇచ్చే ఔషధం లాంటిదన్నమాట. ముఖ్యంగా రక్షణ పదార్థాలు అంటే ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి ఇందులో చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ కొలెస్ట్రమ్ అసలు ఎందుకు అవసరం? దూడ పుట్టినప్పుడు శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి బ్యాక్టీరియా, వైరస్ లాంటి వ్యాధులు తట్టుకోవడానికి అవసరమైన రక్షణ పదార్థాలు అంటే ఇందాక చెప్పుకున్నట్టు ఇమ్యునోగ్లోబులిన్స్ ఈ మొదటి పాలల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ దూడ యొక్క రక్షణ కవచం ఏర్పాటు చేయడానికి చాలా ముఖ్యమన్నమాట. ఈ పాలు సహజమైన రోగ నిరోధక పదార్థాలు, యాంటీబాడీస్, పోషకాలు మరియు వృద్ధి కారకాలతో నిండి ఉంటాయి. ఇవి శిశువు ఆరోగ్యానికి అత్యంతమైన అవసరం అన్నమాట. ఈ కొలెస్ట్రమ్ యొక్క ప్రత్యేకతలు మన ప్రాముఖ్యాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాము. మొదటిగా చెప్పుకున్నట్టు ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులో ఉండే ఇమ్యునోగ్లోబులిన్స్ IgG, IgA, IgM అనేవి చాలా అధికంగా ఉంటాయి. ఇవి శిశువుల రక్త ప్రవాహంలోకి చేరి వ్యాధికారకమైన బ్యాక్టీరియా మరియు వైరస్లతో పోరాడుతూ ఉంటాయన్నమాట. ఇవి పుట్టిన వెంటనే తాగిన శిశువుకి జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాదిని వేస్తుంది మరియు ఈ కొలెస్ట్రమ్ ఇవ్వడం వలన జీర్ణశక్తి కూడా మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రమ్ లో ఉండే బయో యాక్టివ్ పదార్థాలు పేగుల యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. ఈ శిశువుల్లో పేగుల్లోని లాక్టోబాసిల్లస్ వంటి బ్యాక్టీరియా పెరుగుదలకి ఎంతైనా సహాయపడతాయి. దీని వల్ల డైజెస్టివ్ ఎబిలిటీని కూడా పెంచుతుంది, అంటే జీర్ణాశయాన్ని కూడా దాని ఫంక్షనాలిటీని పెంచుతూ ఉంటుంది అన్నమాట. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కణజాల మరమ్మతుకి ఎంతైనా సహాయపడతాయన్నమాట. ఇందులో ఉండే గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేవి కణాల పురోగతికి సహాయపడుతూ ఉంటాయి. శిశువు శరీరంలోని చర్మం, మాంసపేశులు మరియు అంతర్గత అవయవాల అభివృద్ధిలో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ అభివృద్ధికి ఎంతో సహాయపడతాయి. ఇవి నూతన కణాల జననాన్ని ప్రోత్సహిస్తూ ఎలాంటి జబ్బులనైనా త్వరగా మాన్పిచ్చేస్తూ ఉంటాయన్నమాట. పోషక విలువలు, ఇందులో ఈ కొలెస్ట్రమ్ లో విటమిన్లు అంటే విటమిన్ ఏ, డి, ఈ, B12, K వంటి కీలకమైన విటమిన్లు అధికంగా ఉంటాయి. మరియు ఖనిజాల గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో కాల్షియం, మెగ్నీషియం, జింక్ మరియు తదితర ఖనిజాలు శిశువు ఎముకల పెరుగుదల కోసం అవసరం. మరీ ముఖ్యంగా ఇందులో చాలా రకాల ప్రోటీన్లు కూడా ఉంటాయి. మనకు తెలిసినట్టే ప్రోటీన్లు అనేవి బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది బాడీ అన్నమాట. సో ఈ ప్రోటీన్లు శరీర నిర్మాణంలో కూడా కీలక పాత్రను పోషిస్తాయి. మరి శరీరంలో నీటి సమతుల్యతను కూడా ఈ కొలెస్ట్రమ్ కాపాడుతుంది. పుట్టిన వెంటనే శిశువులో నీటి కొరత ఉండే అవకాశం ఉంటుంది. ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడం వల్ల శిశువు శరీరంలో ఈ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అనేది మెరుగుపడుతుంది అన్నమాట. ఇది శిశువు శ్వాసకోశ ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరం. మరియు ఇతర ప్రయోజనాల గురించి తెలుసుకున్నట్టయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్ శరీర కణాలను

ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి అన్నమాట. లాక్టోఫెరిన్ అనే పదార్థం శరీరంలోని ఈ ఆక్సిడేటివ్ మేనేజ్మెంట్ చేయడం మరియు మైక్రోబియల్ ఇన్ఫెక్షన్ ని తట్టుకోవడంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఎనర్జీ సప్లై పుట్టిన శిశువుకి తక్షణ శక్తిని అనేది అందిస్తుంది. మరీ ముఖ్యంగా శరీర ఉష్ణోగ్రతని కూడా స్థిరంగా ఉంచుతుంది. అందుకోసమే ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఈ కొలెస్ట్రాల్ ని ఎప్పుడు ఇవ్వాలి, మరీ ముఖ్యంగా 6 గంటల్లోపే ఎందుకు ఇవ్వాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ దూడ పేగుల్లో మొదట ఇమ్యునోగ్లోబులిన్స్ అనేవి చాలా పెద్ద మాలిక్యూల్స్ అనమాట. ఈ ఇమ్యునో మాలిక్యూల్స్ ఈ దూడ పెరుగుదల అవుతున్నా కొద్ది ఈ ఇంటెస్టైన్ బ్యారియర్ అనేది ఏర్పడి అవి అబ్జార్బెన్స్ కి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఈ ఇంటెస్టైనల్ ఎబిలిటీ అబ్జార్ప్షన్ ఎబిలిటీని తెలుసుకున్నట్టయితే ఇది ఏ టైంలో ఇవ్వాలో అనేది మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. మొదటి 6 గంటల్లో గనక చూసుకున్నట్టయితే ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ అబ్జార్ప్షన్ రేట్ అనేది 100% ఉంటుంది. అదే 6 నుంచి 12 గంటల్లో అయితే ఈ అబ్జార్ప్షన్ రేట్ అనేది 50% కి తగ్గిపోతుంది. 12 నుంచి 24 గంటల్లో ఇది 10 నుంచి 20% మాత్రమే ఉంటుంది. మరియు 24 అవర్స్ తర్వాత ఈ అబ్జార్ప్షన్ రేట్ అనేది ఆల్మోస్ట్ 0కి పడిపోతుంది అనమాట. కాబట్టి ముందుగా చెప్పుకున్నట్టు ఈ 6 గంటల గడువు సమయం అనేది చాలా ముఖ్యం. ఎందుకు అంటే జననాంతరం మొదటి కొన్ని గంటలు మాత్రమే ఈ దూడ శిశువు జీవితం కోసం అత్యంత కీలకమైనవి. ఈ సమయంలో పేగుల పొర అంటే ఇంటెస్టైనల్ లైనింగ్ పెద్ద అణువులను అంటే మాక్రోమాలిక్యూల్స్ ఇమ్యునోగ్లోబులిన్స్ లాంటివి శోషించగల అంటే అబ్జార్ప్షన్ చేసుకోగల ప్రత్యేక లక్షణం కలిగి ఉంటుంది. ఈ శోషణ సామర్థ్యాన్ని మనం సైన్స్ లో ఓపెన్ గట్ ఫేజ్ అని అంటాం, ఓపెన్ గట్ దశ. ఈ దశలో పేగుల గోడలు పూర్తిగా పరిణితి చెందకపోవడం వలన శిశువు కొలెస్ట్రాల్ లోని ఇమ్యునోగ్లోబులిన్స్ ని సరిగ్గా గ్రహించగలదు. ఈ అబ్జార్ప్షన్ శోషణ ప్రక్రియని పీనోసైటోసిస్ అని సెల్యులార్ మెకానిజం ద్వారా జరుగుతుంది. ఈ శోషణ సమయం మొదటి 6 గంటల్లో ఇందాక మనం చెప్పుకున్నట్టు అత్యధికంగా ఉంటుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ ని మొదటి 6 గంటల్లో ఇవ్వడం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు ఈ కొలెస్ట్రాల్ ఇచ్చే సమయం ఆలస్యం అయితే లేదా నాణ్యత తక్కువగా ఉంటే ప్యాసివ్ ఇమ్యూనిటీ ట్రాన్స్ఫర్ అనేది జరగదన్నమాట. దీని వలన ఫెయిల్యూర్ ఆఫ్ ప్యాసివ్ ట్రాన్స్ఫర్ అనే పరిస్థితి వస్తుంది. ఇది శిశువులకు కింద జబ్బులను గురి చేస్తుంది. ముఖ్యంగా ఈ కొలెస్ట్రాల్ అందని దూడలలో డయేరియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, సెప్టిసీమియా మరియు ఇంకా కొన్ని కండిషన్స్ లో మరణాల ప్రమాదం కూడా జరుగుతుంది. కాబట్టి మొదటి 6 గంటల్లో కొలెస్ట్రాల్ ఇవ్వడం ఎంతైనా ముఖ్యం. ఇప్పుడు మనం రైతు సోదరులు ఏవే సూచనలు జాగ్రత్తగా పాటించాలో ఒక్కసారి చూసుకుందాం. మొదటిది, దూడ పుట్టిన వెంటనే 1 లేదా 2 గంటల సమయంలో తప్పనిసరిగా కొలెస్ట్రాల్ ని తాగించాలి. చాలా మందికి అపోహలు ఉంటాయి, ఈ కొలెస్ట్రాల్ అనేది చాలా చిక్కగా ఉంది, ఇది దూడలకి అరుగుతుందో లేదో, ఈ చిక్కగా ఉన్నవి మరియు చాలా పసుపుపచ్చ కలర్ లో ఉన్న ఈ కొలెస్ట్రాల్ మిల్క్ ని దూడలకి పట్టించవచ్చో లేదో అని చెప్పేసి చాలా అపోహలు పడుతూ ఉంటారు. రైతు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ అనేది సైన్స్ లో గోల్డెన్ మిల్క్ అని అంటాం, అంటే బంగారమైన పాలన్నమాట. దాని ద్వారా అర్థమైతుంది ఏంటంటే ఈ మొదటి 1-2 గంటలో ఈ కొలెస్ట్రాల్ ని తప్పనిసరిగా మనం మన దూడలకి పట్టించాల్సి ఉంటుంది. కనీస శరీర బరువు 10%, అంటే ఉదాహరణకు 40 కేజీస్ కనుక దూడ ఉంటే 4 లీటర్స్ వరకు ఈ కొలెస్ట్రాల్ ని తాగించాల్సి ఉంటుంది. ఒకవేళ తల్లిపాలు అందుబాటులో లేకపోయినట్టయితే ఈ స్టోర్ చేసిన కొలెస్ట్రాల్ ని కూడా మనం ఉపయోగించవచ్చు. ఏదైనా పరిస్థితిలో దూడ అడ్డర్ నుంచి గనక ఈ మిల్క్ తాగలేకపోతుంది అనుకున్నప్పుడు ఈ కొలెస్ట్రాల్ ని పిండి వాటిని గ్లాస్ బాటిల్ లో కానీ ఫీడర్ లో కానీ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ గ్లాస్ బాటిల్, ఫీడర్ ఇవి వాడుతున్నప్పుడు ఏంటంటే అవి శుభ్రంగా ఉన్నాయా లేదా 1-2 సార్లు చెక్ చేసుకొని మాత్రమే ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఒక దూడకి ఇచ్చే మొదటి 6 గంటల్లో కొలెస్ట్రాల్ అది మందు కంటే చాలా గొప్పదైన ఔషధం. కాబట్టి దూడ పుట్టిన వెంటనే ఆరోగ్యానికి బలమైన పునాది వేయాలంటే మీరు చేయాల్సింది చాలా తక్కువ చిన్న పని, అంటే ఏంటంటే కొలెస్ట్రాల్ ని పట్టించడం. కానీ దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మాటలను మర్చిపోకండి, కొలెస్ట్రాల్ ఆలస్యం అయితే కనుక రోగాలు దగ్గరైనట్టే. ధన్యవాదాలు.

ఇంతవరకు ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో పాడి పశువుల మురుపాలు ఆవశ్యకత ఈ అంశం గురించి రాజేందర్ నగర్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సి వినయ శ్రీ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి .gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక ఈరోజు రాత్రి 8:30. శ్రోతలకు మరొక ముఖ్య గమనిక. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రేపు ఉదయం 9:30 ఓటర్ల జాబితాను పారదర్శకంగా, ఖచ్చితంగా, సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం ఈసీఐ నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండ్రాతి గారు. ఈ కార్యక్రమం రేపు ఉదయం 9:30.
2: సుప్రభాత వేళ భక్తిభావం.
3: కర్షక జనావళికి తారక మంత్రం.
2: మహిళా లోకానికి ప్రియనేస్తం.
3: యువజనులకై ఉత్తుంగ తరంగం.
2: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
3: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
2: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
3: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
2: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం. వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
3: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
2: ఆకాశవాణి
3: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
1: ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. తోడికోడళ్ళు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన కొసరాజు, సంగీతం మాస్టర్ వేణు.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ఇప్పుడు వికసిత్ భారత్ శీర్షికన ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయం. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు.
1: రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బీఎస్కే మెడికల్ ఆఫీసర్ డాక్టర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ సలువోజి కృష్ణ శరద్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
2: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మనకి మరిన్ని వివరాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ అరవింద్ గారు. వీరు ఆర్బీఎస్కేలో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నారు. వారిని అడిగి ఈ ఆర్బీఎస్కే గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ అరవింద్ గారు.
3: నమస్కారం సార్.
2: సార్, ఈ రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి మాకు కొంత వివరిస్తారా?
3: మంచి సార్. ఆర్బీఎస్కే ప్రోగ్రాము, రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమము, కేంద్ర ప్రభుత్వము మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వారు ఎన్హెచ్ఎంలో వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఈ ఆర్బీఎస్కేను 2013 ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో 0-18 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి మనము గణాంకాలు చూసినట్లయితే పుట్టినటువంటి పిల్లల్లో 7% పిల్లలు జన్మసిద్ధ లోపాలు అంటే డిఫెక్ట్స్ ఎట్ బర్త్, పుట్టగానే లోపాలతో పుడుతున్నారు. అలాగే నియోనాటల్ డెత్స్, నవజాత మరణాలు 10% ఉన్నాయి. అలాగే ఇన్ఫాంట్ డెత్స్ బిలో 5 ఇయర్స్, 5 సంవత్సరాల లోపు చనిపోయే శిశు మరణాలు 4% ఉంది. అలాగే డెవలప్మెంటల్ డిలేస్, అభివృద్ధిలో ఆలస్యం అయ్యేటువంటి పిల్లల శాతము 10% ఉంది. ఈ గణాంకాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము పిల్లల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ ఆర్బీఎస్కే అనేటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
2: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం, అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏంటి?
3: సార్, ఆర్బీఎస్కే ప్రధానంగా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ అండ్ ఎర్లీ ఇంటర్వెన్షన్, అంటే తొందరగా గుర్తించడము మరియు తొందరగా చికిత్సా పద్ధతులు ప్రారంభించడం. అంటే పిల్లల లోపల ఏదైనా లోపాలు ఉన్నట్లయితే అటువంటి పిల్లలను తొందరగా గుర్తించాలి. ఆ పిల్లలకు తొందరగా చికిత్సా పద్ధతులు మనం ప్రారంభించినట్లయితే శాశ్వత అంగవైకల్యము లేకపోతే శాశ్వత వైకల్యం నుంచి ఆ పిల్లవాడిని మనము దూరం చేసినట్టు అవుతాము. అంతేకాకుండా మనుగడ నుంచి నాణ్యత మనుగడ, అంటే లివింగ్ టు క్వాలిటీ లివింగ్, పిల్లల యొక్క లివింగ్ క్వాలిటీని పెంపొందించడము, అట్లాగే శిశు మరణాల రేట్లు తగ్గించడము ఈ ఆర్బీఎస్కే కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం.
2: మరి ప్రధానంగా ఈ ఆర్బీఎస్కే ఏ అంశాల మీద దృష్టి పెడుతుంది?
3: సార్, ఆర్బీఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ప్రధానంగా 4 Ds పై దృష్టి పెడుతుంది. 4 Ds లో మొదటి D వచ్చేసి డిఫెక్ట్స్ ఎట్ బర్త్, అంటే పుట్టుకతో వచ్చే లోపాలు. 2వ D వచ్చేసి డిఫిషియన్సీస్, అంటే పోషక లోపాలు. 3వ D వచ్చేసి డిసీజెస్, అంటే బాల్య దశకు సంబంధించినటువంటి నిర్దిష్ట వ్యాధులు. 4వ D వచ్చేసి డెవలప్మెంటల్ డిలేస్, అంటే వికాసాత్మక జాప్యాలతో కూడిన వైకల్యాలు. ఈ 4 Dలపై ఆర్బీఎస్కే ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తుంది.
2: మరి డాక్టర్ గారు, ఏ వయసు పిల్లలకి ఈ 4D పరీక్షలు చేస్తారు మీరు?
3: యాక్చువల్లీ ఆర్బీఎస్కే ప్రోగ్రాము పుట్టిన పిల్లల నుంచి మొదలుకొని 0 వయసు నుంచి 18 సంవత్సరాల వయసు గల బాలబాలికలందరికీ కూడా ఈ ఆర్బీఎస్కే ప్రోగ్రాం ద్వారా అంగన్వాడీ పిల్లలకు, అలాగే ప్రభుత్వ పాఠశాలలలో, అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో, అలాగే ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో, పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్నటువంటి 0-18 సంవత్సరాలు చదువుతున్న పిల్లలందరికీ కూడా ఆరోగ్య పరీక్షలు మరియు ఎర్లీ ఇంటర్వెన్షన్ సర్వీసులు అందించబడతాయి.
2: ఆర్బీఎస్కేలో కూడా చాలా విభాగాలు ఉండి ఉంటాయి, అసలు ఎటువంటి

0: విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలు ఒకటినొకటి ఎలా సమన్వయపరుచుకుంటూ మీరు ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు?
1: ఆర్బీఎస్కేలో ప్రధానంగా రెండు వింగ్స్ ఉంటాయండి. మొదటి వింగ్ వచ్చేసి ఎంహెచ్టి, అంటే మొబైల్ హెల్త్ టీమ్. దాన్ని సంచార ఆరోగ్య జట్టు అంటాం. ఈ సంచార ఆరోగ్య జట్టు ఒక వెహికల్లో ప్రత్యేకమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి, అంగన్వాడీ కానీ స్కూల్కి వెళ్ళి అక్కడ పిల్లలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంచార ఆరోగ్య జట్టులో నలుగురు మెంబర్స్ ఉంటారు. ఇద్దరు మెడికల్ ఆఫీసర్స్, వారు ఒకరు మేలు ఒకరు ఫీమేల్ మెడికల్ ఆఫీసర్స్ ఉంటారు. వారితో పాటు ఒక ANM అలాగే ఒక ఫార్మసిస్టు, ఈ నలుగురిని కలిపి సంచార ఆరోగ్య జట్టులో మెంబర్స్గా ఉంటారు. ఇది ఒక సైడు. ఇంకో సైడ్ వచ్చేసి మనకు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఎంహెచ్సి టీమ్స్ మరియు డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ కోఆర్డినేషన్ చేసుకొని పనిచేస్తూ ఉంటాయి. ఈ డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ మనకు ప్రధానంగా జిల్లా ఆసుపత్రుల్లో లేదా వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రుల్లో మనకు ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇక్కడ ఇవి స్పెషల్గా ఆర్బీఎస్కేకు అనుబంధంగా ఉండి పనిచేసేటువంటి వైద్య విభాగాలు. ఇక్కడ మనము గమనించినట్లయితే ఒక పెడియాట్రిషియన్ ఉంటారు, ఒక మెడికల్ ఆఫీసర్ ఉంటారు, ఒక డిఏసి మేనేజర్ ఉంటారు, డెంటల్ టెక్నీషియన్ ఉంటారు, అలాగే డెంటల్ సర్జన్ ఉంటారు, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఫిజియోథెరపిస్ట్, స్టాఫ్ నర్సు, ఆడియాలజిస్టు, సోషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, ఇలా 13 రకాలటువంటి స్పెషలిస్టులు ఉండి అక్కడ వారికి ఆయా సర్వీసులు అందించబడతాయి.
0: మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఈ కార్యక్రమం అప్పుడే పుట్టిన శిశువు నుండి 18 సంవత్సరాల పిల్లల వరకు అని చెప్పారు. మరి అన్ని ఏజ్ గ్రూప్ల వరకు, అంటే 18 సంవత్సరాల పిల్లవారికి పరీక్షల దశలు ఎలా ఉంటాయి?
1: రైట్ అండి, ఇది మంచి క్వశ్చన్ అండి. జనరల్గా పుట్టగానే ఎలా ఎగ్జామినేషన్ చేస్తారు? జనరల్గా ఇవి ఒక 4 స్టేజ్ల్లో ఎగ్జామినేషన్ జరుగుతుందండి. ఫస్ట్ దశ వచ్చేసి ఎగ్జామినేషన్ ఎట్ డెలివరీ పాయింట్స్, అంటే శిశువు ఎక్కడైతే జన్మించిందో, అది పిఎస్సి కానీ సిఎస్సి కానీ లేకపోతే పల్లె దవాఖాన కానీ ఎక్కడైతే జన్మించిందో దాన్ని 0 వయస్సు, 0 to 48 అవర్స్ లోపల అక్కడ ఉన్నటువంటి పిఎస్సి మెడికల్ ఆఫీసర్ లేకపోతే స్టాఫ్ నర్స్ లేకపోతే ఆర్బీఎస్కే టీమ్స్ అక్కడికి వెళ్ళి ఆ పిల్లలను విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పుట్టగానే ఏమైనా లోపాలతో పుట్టారా అని ఎగ్జామినేషన్ చేస్తారు. ఇది మొదటి దశ, అంటే పుట్టినప్పటి నుంచి 48 అవర్స్ లోపల పిల్లల యొక్క పరీక్షలు సంబంధిత డెలివరీ పాయింట్స్లో జరిగిపోతాయి. రెండవ దశ వచ్చేసి కొన్ని హోమ్ డెలివరీస్ అవుతాయి. ఈ మధ్యకాలంలో హోమ్ డెలివరీస్ కావట్లేదు అనుకోండి, లేకపోతే ప్రైవేట్ డెలివరీ అయినా కానీ లేకపోతే డెలివరీ అయ్యి డెలివరీ పాయింట్లో పిఎస్సిలో సిఎస్సిలో డెలివరీ అయ్యి డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్ళీ 48 అవర్స్ to 6 వీక్స్ వరకు ఆశాలు ఇంటికి వెళ్ళి పిల్లల యొక్క ఆరోగ్య పరీక్షలు చేస్తారు. అంటే ఆశాలు ప్రధానంగా మేము ఆశాలకు ట్రైనింగ్ ఇచ్చి విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్, అంటే పైకి కనిపించే పుట్టుకతో లోపాలు ఏమైనా ఉన్నాయా పిల్లవాడి లోపల అని చెప్పేసి పిల్లవాడిని ఎత్తుకొని పరీక్షించి ఏమైనా లోపాలు ఉంటే సంబంధిత మెడికల్ ఆఫీసర్కు లేకపోతే ఆర్బీఎస్కే స్టాఫ్కు ఇన్ఫర్మేషను ఇవ్వడం జరుగుతుంది. సో విజిబుల్ బర్త్ డిఫెక్ట్స్లో మనం ఉదాహరణ తీసుకున్నట్లయితే పిల్లవాడు ముఖంలో గ్రహణం మొర్రి, అంటే క్లెఫ్ట్ లిప్ కానీ క్లెఫ్ట్ ప్యాలెట్ కానీ ఏమైనా ఉన్నాయా లేకపోతే వంకర కాళ్ళు ఏమైనా ఉన్నాయా, క్లబ్ ఫుట్ ఏమైనా ఉన్నాయా, ఇవి ఎవరైనా గుర్తుపట్టేటివి. సో ఆశా కార్యకర్త ఆ ఇంటికి వెళ్ళి ఆ 48 అవర్స్ నుంచి 6 వీక్ ఉన్నటువంటి పిల్లలను ఆరోగ్య పరీక్షలు చేస్తూ ఉంటారు. దీన్ని HBNC అంటాం, హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ అంటాం. ఈ హోమ్ బేస్డ్ న్యూ బార్న్ కేర్ దాదాపు 6 విజిట్స్ ఉంటాయి. ఆశా కార్యకర్త 6 విజిట్స్ చేస్తుంది ఆ పిల్లవాడి ఇంటికి. 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 21వ రోజు, 28వ రోజు, 42వ రోజు ఆ పిల్లవాడి ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని ఎగ్జామినేషన్ చేస్తుంది. ఈ HBNC కార్యక్రమంలో భాగంగా ఆ తల్లికి తల్లిపాల యొక్క ఆవశ్యకత మరియు పిల్లవాడికి ఇమ్యునైజేషన్ వ్యాక్సినేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఆరోగ్య జాగ్రత్తలు ఆ ఆశా కార్యకర్త తల్లికి వివరించడం జరుగుతుంది. అలాగే ఒక ఎక్స్ట్రా విజిట్ కూడా ఉంటుంది, అది 7th విజిట్ వితిన్ 24 అవర్స్ ఆఫ్ డెలివరీ. అట్లాగే ఇది రెండవ దశ. రెండవ దశ దాటుకున్న తర్వాత మూడవ దశలో 6 వీక్స్ to 6 ఇయర్స్. సో 6 వీక్స్ to 6 ఇయర్స్ అంగన్వాడీ సెంటర్స్లో ఈ పిల్లల యొక్క వైద్య పరీక్షలు ఆర్బీఎస్కే సంచార వైద్య బృందం మొబైల్ హెల్త్ టీమ్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది. అలాగే నాలుగవ దశ 6 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వయసు గల పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ పాఠశాలలు మరియు జూనియర్ కళాశాలల్లో సంచార వైద్య బృందము మొబైల్ హెల్త్ టీమ్స్ ద్వారా నిర్వహించడం జరుగుతుంది.
0: దీనిలో భాగంగా వ్యాక్సిన్స్ అన్ని ఫ్రీగానే ఇస్తారా?
1: వ్యాక్సినేషన్ అనేది సెపరేట్.

0: షెడ్యూల్ అండి, అన్ని వ్యాక్సిన్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుందండి.
1: అసలు ఆర్బిఎస్కే యొక్క ముఖ్య కార్యాచరణ?
0: రైట్, ఆర్బిఎస్కే ప్రణాళిక ఎట్లా ఉంటుందంటే, ఆర్బిఎస్కే వైద్య సంచార బృందము మొబైల్ హెల్త్ టీమ్ ఏదైతే ఉందో ముందుగానే ప్రణాళికలు తయారు చేసుకుంటుంది. అంటే ఒక నెలవారీ ప్రణాళిక, సంవత్సరవారి ప్రణాళిక ముందుగానే తయారు చేసుకొని, అంటే ఏ రోజు ఏ అంగన్వాడికి వెళ్తాము, ఏ స్కూల్కి వెళ్తాము, ముందుగానే ఈ ఇన్ఫర్మేషన్ సంబంధిత అంగన్వాడీ సూపర్వైజర్కు, అంగన్వాడీ టీచర్కు, అలాగే మండల విద్యాశాఖ అధికారికి, అలాగే స్కూల్ హెడ్ మాస్టర్కు ముందుగానే వివరాలు తెలపడం జరుగుతుంది. ఆయా రోజుల్లో ముందుగానే తెలపడం వల్ల పిల్లల యొక్క హాజరు శాతం ఎక్కువగా ఉండేలాగా, సంచార వైద్య బృందం వచ్చినప్పుడు అందరు పిల్లలు హాజరయ్యేలాగా ఆ సంబంధిత అంగన్వాడీ టీచర్ కానీ లేకపోతే ప్రభుత్వ హెడ్ మాస్టర్ కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రధానంగా మేము ఏప్రిల్ మే జూన్లో అంగన్వాడీస్ ఫస్ట్ విజిట్ చేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ విజిట్లో భాగంగా 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా ఒకసారి ఆరోగ్య పరీక్షలు అన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మేము ఈ వేసవి కాలంలో 0 to 6 ఇయర్స్ పిల్లలందరికీ కూడా అంగన్వాడీలో సాధారణ 4 డేస్తో పాటు డెవలప్మెంటల్ డిలేస్ మీద ఒక సర్వే చేస్తున్నాము. అలాగే పిల్లలకు 0 to 6 ఇయర్స్ పిల్లలకి ఏవైనా కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉంటే ఆ సమస్యలను కూడా గుర్తించి ఆ పిల్లల యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. రెండో విజిట్ వచ్చేసి జూలై టు మార్చ్ అంగన్వాడీస్ రెండో విజిట్ చేస్తాము. అట్ ద సేమ్ టైం స్కూల్స్ అండ్ కాలేజెస్ ఒక టైము విజిట్ చేయడం జరుగుతుంది. సో ఈ విజిట్ చేసినప్పుడు ఎవరికైనా పిల్లల లోపల సామాన్యంగా చిన్న చిన్న సమస్యలుంటే అక్కడే ప్రాథమిక చికిత్స అందించడం జరుగుతుంది. లేదు 4 డేస్లో ఏదైనా సమస్య మేము గుర్తించినట్లయితే ఆ సంబంధిత బాలుని కానీ బాలికని కానీ డిఐసి కానీ లేకపోతే దగ్గరలో ఉన్న పిఎస్సి కానీ సిఎస్సి కానీ రిఫర్ చేయడం జరుగుతుంది. ఆర్బిఎస్కే కార్యక్రమము ప్రధానంగా రిఫరల్ సిస్టమ్ మీద పనిచేస్తుంది. అక్కడ ఉన్నటువంటి వైద్య బృందము పిల్లవాడు లక్షణాలు చెప్పకపోయినా కూడా అతను లోపల ఏదైనా ప్రాబ్లం ఉందా అని ముందుగానే గుర్తించి ప్రాబ్లం నిజమే కాదా నిర్ధారించుకోవడానికి డిఏసీకి రిఫర్ చేయడం జరుగుతుంది.
1: డాక్టర్ గారు, ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు అంగన్వాడీకి 2 సార్లు విజిట్ చేస్తాము, స్కూళ్ళకి 1 సారి విజిట్ చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఏంటి ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందా అంగన్వాడీ 2 సార్లు స్కూల్ 1 సారి వెళ్ళడానికి, లేకపోతే అది రొటీన్లో భాగంగా చేస్తారా?
0: రైట్ అండి, చాలా ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. జనరల్గా అంగన్వాడీస్ ఎందుకు 2 సార్లు విజిట్ చేస్తారు, స్కూల్స్ 1 సారి విజిట్ చేస్తారు అనడానికి, ఈ ప్రత్యేకంగా ఏంటంటే 1000 డేస్ ప్రోగ్రామ్ అని ఉంటుంది మనకు. అంటే శిశువు గర్భంలో ఉన్నప్పటి నుంచి డెలివరీ అయ్యాక 2 ఇయర్స్ వరకు మొత్తం కలిపి 1000 డేస్ అంటాం. అంటే ఈ 1000 డేస్లో శిశువు యొక్క నాడీ మండలము 75% డెవలప్ అయిపోతుందంట. సో 75% డెవలప్ అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత మనము ఆ పిల్లవాళ్ళ లోపల ఏమైనా వైకల్యం మనం గుర్తించినట్లయితే రికవరీ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. అందుకనే మేము అంగన్వాడీస్ 2 విజిట్స్ ఎందుకు చేస్తాము అంటే అందరి పిల్లలు కవర్ చేయడానికి, మధ్య మధ్యలో డెలివరీస్ అవుతూనే ఉంటాయి, ఏ పిల్లవాడు కూడా మిస్ కాకుండా ఉండడానికి ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఎర్లీ డిటెక్షన్ కోసము ఈ అంగన్వాడీ సెంటర్స్ను 2 సార్లు విజిట్ చేయడం జరుగుతుంది.
1: నేషనల్ హెల్త్ మిషన్లో భాగంగా రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి, అది అందిస్తున్న సేవల గురించి మనకి చాలా వివరాలు విపులంగా తెలియజేశారు డాక్టర్ అరవింద్ గారు. డాక్టర్ అరవింద్ గారు, మీకు మరొకసారి ఆకాశవాణి తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
0: ధన్యవాదాలు సార్.
2: ఇంతవరకు మీరు రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం గురించి ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ సలివోజు కృష్ణ శరద్ బాబు, సహకారం మానెట్టి భూమేశ్వర్. ఈ కార్యక్రమం నిజామాబాద్ కేంద్ర సమర్పణ.
3: ఇంతవరకు వికసిత్ భారత్ శీర్షికిన ఆర్బిఎస్కే రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం ఆర్బిఎస్కే మెడికల్ ఆఫీసర్ టి అరవింద్ గారితో పరిచయమిన్నారు. పరిచయకర్త ఎస్ కృష్ణ శరత్ బాబు. ఈ కార్యక్రమం ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
4: ప్రతి ఇంటా పలకరిస్తున్న ప్రజావాణి ఆకాశవాణి, ప్రతి మనసును మీటే ప్రియవాణి ఆకాశవాణి. మనందరికీ ఎంతగానో చేరువైన ఆకాశవాణి ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో ఆకాశవాణి.gov.in పై వినండి. సంగీతం, నాటకం, క్రీడా విశేషాలు, విశ్వసనీయమైన వార్తా ప్రసారాలు, ఇంకా మరెన్నో. నవీన పథంలో నవభారత స్వరం ఆకాశవాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్లలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడం కోసం రెండు భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇందులో ఢిల్లీలోని ద్వారకా ఎక్స్ప్రెస్ వేను, వసంత్ కుంజ్లోని నెల్సన్ మండేలా మార్గ్, ఉత్తరప్రదేశ్లోని జాతీయ రహదారి 34లో భాగంగా 117.7 కిలోమీటర్ల పొడవైన కాన్పూర్ కబ్రాయ్ సెక్షన్ ఉన్నాయి. ఆదాయ వనరుల పెంపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి వివిధ మార్గాల ద్వారా నిధుల సమీకరణపై అధికారులు దృష్టి సారించాలన్నారు. రాష్ట వైఫల్యాలు, అవినీతి, వ్యవసాయ సంక్షోభంపై చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణను దివాలా తీసిన రాష్టంగా అనడాన్ని ఖండించిన ఆయన, ప్రభుత్వ వైఫల్యాలను నిరూపించలేకపోతే తన పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. పశ్చిమాసియా సంక్షోభంలోనూ ప్రధాని మోదీ ప్రజలపై ఇంధన ధరల భారం పడకుండా చూశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొనియాడారు. పరిస్థితులు చక్కబడ్డంతో డీజిల్ సరఫరాపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుందని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను 183 తగ్గించి వ్యాపారులకు ఊరటనిచ్చినందుకు ప్రధానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ పేరును హేళన చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. బీజేపీని తక్కువ అంచనా వేయొద్దని, గతంలో ఇంతకంటే శక్తివంతమైన నాయకులను, పెద్ద ప్రభుత్వాలనే తమ పార్టీ ఓడించిందని హెచ్చరించారు. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ తెలంగాణలో జరుగుతున్న ఆర్ఆర్ ట్యాక్స్ వసూళ్లను బహిర్గతం చేయడంతో పాటు మూసీ ప్రాజెక్టు నిధులను ఢిల్లీకి మళ్లిస్తున్నారన్న వాస్తవాలను ప్రజలకు తెలియజేయడం వల్లనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసహనానికి గురవుతున్నారని బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. భారతదేశ అత్యంత కీలకమైన పరోక్ష పన్ను సంస్కరణల్లో ఒకటైన వస్తుసేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చి 9 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు హైదరాబాద్లో 9వ జీఎస్టీ దినోత్సవం 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, 2017 జూలై 1న ప్రారంభమైన జీఎస్టీ దేశ పరోక్ష పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చివేసిన ఒక మైలురాయి లాంటి సంస్కరణ అని అభివర్ణించారు. మెడికల్ పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పీజీ పరీక్ష షెడ్యూల్ను ఎన్బీఈఎంఎస్ విడుదల చేసింది. ఆగస్టు 30న ఈ పరీక్ష నిర్వహించనుండగా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అర్హులైన అభ్యర్థులు జూలై 21 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఇప్పుడు అతనికి అటు ఇటు నాటిక రచన శ్రీనాథ్, నిర్వహణ సాంబశివరావు కండ్రాతి గారు.
1: ఆకాశవాణి అతనికి అటు ఇటు నాటిక వింటారు. రచన శ్రీ శ్రీరాజ్, నిర్వహణ శ్రీ కండ్రాతి సాంబశివరావు. అతనికి అటు ఇటు నాటిక.
2: చూస్తున్నావా, దానికి దాష్టికం పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు. నోటికి ఎంత మాటొస్తే అంతా నేడివే, చేతికి ఏదందొస్తే అది విసిరి కొట్టడమే. పేట్రేగిపోతోంది, ఏదో రోజు నన్ను చంపేస్తుంది కూడాను. రాకాసి రారుగా, దాని నోరు పడిపోను, దాని చేతులు విరిగిపోను. అయ్యో, నువ్వు చేసిన ఈ ముదనష్ట పనికి నువ్వు బతికుంటే నిన్ను చంపేసేదాన్ని.

0: దాని నోరు పడిపోను, దాని చేతులు విరిగిపోను. అబ్బా అబ్బాబాబాబా, అయ్యో, నువ్వు చేసిన ఈ మొదనష్ట పనికి నువ్వు బతికుంటే నిన్ను చంపేసేదాన్ని. చచ్చి బతికిపోయావు. ఆ రోజు ఎంత మొత్తుకున్నానయ్యా, నా మాట ఏమైనా వినిపించుకున్నావా? ఒక్కగానొక్క కొడుకు, వాడి ముద్దు ముచ్చట తీరేలా ఏ గొప్పింటి అమ్మాయినో పెళ్లి చేద్దాం అన్నాను. అత్తగారి పట్ల అణకువ ఉన్న పిల్లని తెచ్చుకుందాం అన్నాను. విన్నావా? నా మాట ఎప్పుడు విన్నావు కనుక. నా ప్రాణ స్నేహితుడు కష్టాల్లో ఉన్నాడు, ఆదుకోవాలి అంటూ అత్తగారి కూతుర్ని, అదే కాదు ఒబ్బా అండని తెచ్చి నా నెత్తి మీద పెట్టావు. వస్తున్నాను, ఆగవే. ఓ మంచి లేదు, మర్యాద లేదు, బుత్తిగా భయమే లేదు.
1: పెద్దమ్మ గారు, ఇదేం బాగాలేదండి.
0: ఎందుకు బాగాలేదే? మంచి మర్యాద ఎక్కడేడ్చాయి? భయం ఏదే చెప్పు.
1: ఏం తప్పు చేశానని భయపడాలండి? నాకు చదువు లేకపోవచ్చు గాని మీ బొట్టు పెద్దలలో పనిచేసి మంచిగానే మాట్లాడతాను, మర్యాదగానే మసులుకుంటాను.
0: ఆపవే, నిన్నెవరన్నారే?
1: నన్ను కాకపోతే ఇంకెవరన్నారండి?
0: అదిగదిగదిగో, ఆ గదిలో భార్య పొద్దుక్కిన పక్కమించి లేవలే చూడు, దాన్ని దాన్ని.
1: కోడలు గారినా?
0: అది కోడలు కాదే, కురివి దెయ్యం.
1: రాత్రి ఏదైనా గొడవ పడ్డారేటండి?
0: ఇది చూస్తే తెలియడం లేదు.
1: అమ్మగారు, దేనికోసం అండి గొడవ?
0: అబ్బాయేమో నన్ను మాలికి రమ్మన్నాడే, ఇదేమో రావద్దు అని అడ్డుపెట్టింది. ఎందుకంటే నేను మిట్లెక్కలేనట, మాల్లో తిరిగితే నా కాళ్ళు అరిగిపోతాయట, గుండె నొప్పి వచ్చి కళ్ళు తిరిగి పడిపోతాంట.
1: కోడలు గారు అన్నది కూడా నిజమే కదమ్మా.
0: దాని బొంద, నాకే గుండ్రాయిలా ఉన్నాను. దాని కుళ్ళంతను నా కొడుకు అవి ఇవి నాకు కొని పెట్టేస్తాడని, దాని సరదాలకి షికార్లకి అడ్డం వస్తానని ఓ మాలంతా తిరిగి ఏవేవో కొనిపించుకుని ఇన్ని ప్యాకెట్లు మోసుకొచ్చిందే. అంతేనా, సినిమాకెళ్లారట, హోటల్లో డిన్నరట. నాకు మాత్రం సరదాగా తిరగాలని ఉండదుటే, నన్నెవరు తీసుకెడతారు చెప్పు. ఆ మాట అడిగినందుకే ఇదిగో ఈ రాద్ధార్థం అంతాను.
1: వదిలేయండి అమ్మగారు, ఏదో చిన్నపిల్లని సరిపెట్టుకోండి, ఈ వయసులో వాళ్ళు అలాగే ఉంటారు.
0: చాలేవి, మా బాగా చెప్పావు. ఆ వయసు దాటి వచ్చిన దాన్నే నేను కూడాను. ఆ రోజుల్లో అత్తగారంటే అడిగి చచ్చిపోయేవాళ్ళం. ఆవిడ సేవలు అయ్యాకే మొగుడితో మాట్లాడడమైనా ముచ్చట్లైనాను. మరి దీనికో ఉళ్ళంతా పొగరే, అత్తగారంటే గడ్డిపోసతో లెక్క, పైగా వెటకారాలు వేధింపులు.
1: అమ్మగారు, నాకు తెలియక అడుగుతున్నాను, కోటలతో కట్న కానుకలు ఇస్తే ఏమైనా?
0: దాని బొంద, అదే నేమేం చేసిన తప్పు. కట్నాలు తెచ్చిన కోడళ్ళు ఒదిగుంటారు, ఒదిగ్గా ఉంటారు. ఎదిరిస్తే ఏం ఉపద్రవం వస్తుందో అని కట్నం పుచ్చుకోకుండా చేసుకున్నామనుకో, మనలో ఏదో లోపం ఉందని లోకు చేసి ఇదిగో దీనిలాగే ఆటలు ఆడించేస్తారు.
1: అమ్మా, నాకు తెలియక అడుగుతున్నాను గాని, మొదటి నుంచి మీ అత్త కోడలు ఇంతేనా?
0: ఓసేవ్, నేను మంచిగానే చూసుకుంటానే, కాని అదే తన కొంచ చేష్టలతోటి ప్రతి క్షణం నన్ను చిత్తహింసలు పెట్టేస్తోందనుకో. చూసావుటే, 8 గంటలు గడియారం కొడితే కాని అమ్మగారు పక్క వదిలి దిగిరారు.
1: ఊరుకోండి అమ్మగారు, వయసులో ఉన్నోళ్ళు కదండి అమ్మగారు, రాత్రి తొందరగా నిద్రపోరు, ఏవో ముద్దు ముచ్చట్లు ఉంటాయి, అందుకే మరి పొద్దున్నే లేవలేరు.
0: నా కొడుకుని కొంగు కట్టుకుని కుక్కలా తన చుట్టూ తిప్పుకుంటోంది.
1: మరి అలా ఉంటేదే కదండి అమ్మగారు, మీ చేతుల్లో బుల్లి మనవన్ని పెట్టగలరు.
0: దాని బొంద, పెళ్ళై 3 ఏళ్ళు తిరిగాయి, ఏది నెల తప్పింది లేదు, ఓ నలుసుని ఇచ్చింది లేదు, భయం ఎలాగూ లేదు, భక్తి కూడా లేకుండా పోయింది, పూజ లేదు, పునస్కారం లేదు.
1: ఊరుకోండి అమ్మగారు, మీ చాదస్తాలే మీరును. కడుపు పండాలంటే కాపురాలు చెయ్యాలి గాని, కోవిలికెళ్ళి దేవుని కొలిసిస్తే పిల్లలు పుట్టేస్తారేటి?
0: చాలేవే వేళాకోళం, దేవుణ్ణి నమ్మితేనే మంచి సంతానం కలుగుతుంది. మాకు పెద్ద నష్టమే జరిగిపోయిందే నాగు. ఇంటికి కోడల్ని తెచ్చుకునే ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అంటారు. అది ఏమీ చూడకుండా తల్లి లేని పిల్లని రూపాయి కట్నం పుచ్చుకోకుండా ఇదిగో దీన్ని నా కొడుక్కి కట్టబెట్టాం.
2: హలో హలో హలో, ఇటు దీపిక, దీపిక మేడంతో మాట్లాడు. ఏమిటి, 7 తరాలా? అవును మరి, ఆ సూత్రం పాటించకే మామగారు పాపం తొందరగా పైకెళ్ళిపోయారు. 7 తరాల గురించి ఆయన ఆలోచించి ఉంటే నిన్ను కట్టుకునేవారు కాదు.
0: ఏమో, అదిగో అదిగో, ఆ మాట అంటే నేను ఊరుకోను, అన్నింట్లోనూ ఆయనకు తొందర ఎక్కువే తెలుసా?
2: కాదు, నిన్ను తట్టుకో.

0: అవును, నీ వయసు ఎంత?
1: నా వయసుతో నీకేమిటి పని? నేనెప్పుడు పోతానో లెక్కలేయడానికా?
0: కరెక్ట్ గా గెస్ చేసావు. నువ్వు చెప్పకపోయినా నీ పెన్షన్ బుక్ చూశానులే, నీ వయసు 62, మరి నా వయసు జస్ట్ 26. అంటే మన మధ్య 36 ఇయర్స్ తేడా ఉంది. వచ్చే కాలం నాది, పోయే కాలం నీది. నాతో నీకు పోటీ ఏమిటి?
1: అమ్మో అమ్మో, ఎంత బరితెగింపు మాటలు! ఎందులో నేను నీకు అడ్డమయ్యాని?
0: ఒక దాంట్లో కాదు, అన్నింట్లోనే అడ్డమే. మా మాటలకి, మా చేతలకి, మా ఇష్టాలకి, వినోదాలకి, మా కోరికలకి, సరదాలకి, చివరికి మా సంతోషాలకి, షికార్లకి కూడా అన్నిటికీ అడ్డం పడుతున్నావు. నీకు నా మీద పెత్తనం తప్ప ప్రేమ ఎక్కడుందమ్మా? అజమాయిషి తప్ప అభిమానం ఏది? నాలో లోపాలు వెతకడం, నా చేతల్లో వంకలు పెట్టడం, అదేగా నువ్వు చేసే పని?
1: అయ్యో అయ్యో, ఇంత లేసి మాటలు నువ్వు అనగలుగుతున్నావు అంటే అది నా కొడుకు ఇచ్చిన లోకు కదూ. అయినా నిన్ననేం లాభం?
0: నా మొగుణ్ణి అనాలి.
2: ఆపండమ్మా ఈ గొడవ. రాత్రి చూడని సీరియల్ పగలు చూస్తున్నట్టుంది, ఇదేమి బాగాలేదమ్మా.
1: దిక్కుమాలిన ఈ సీరియల్స్ చూసి కదూ అత్తల మీద తెగబడే కోడలు తయారవుతున్నారు. చీ,
0: కోడళ్లను కడతీర్చే కషాయత్తలు కూడా. అబ్బా, గిన్నిచ్చి కొడితే చేయి జారిందంటావేమిటే? ఈ ముసల్ది పోతేనే గాని నాకు ఇంట్లో సుఖం శాంతి ఏది ఉండదు.
2: ఊరుకోండి మేడం, పెద్దమ్మగారు పాతకాలం మనిషి, మరి మీరు ఈ కాలం పిల్లలు, పట్టించుకోకూడదు, సర్దుకుపోవాలి.
0: చూడు, నేను కాపురానికి వచ్చినప్పటి నుంచి ఇదే వరుస. తను చెప్పినట్లే వినాలి, తను చేయమన్నట్లే చెయ్యాలి. అలా కాకపోతే కోడల మీద సాధింపులు, కొడుకు మీద బెదిరింపులు.
2: అదేం కాదు మేడం, జాగ్రత్తలు చెప్పడం అంతే, కాకపోతే పెద్దమ్మగారికి కొంచెం చాదస్తం.
0: చాదస్తం కాదే, చొప్పనాతితనం. కొడుకు కోడల్ని ఎలా విడగొట్టాలా అని ప్లాన్ వేస్తోంది.
2: అందుకే మరి ఓ బాబునో పాపనో తొందరగా పెద్దమ్మగారి చేతుల్లో పెట్టేశారనుకోండి, మరి ఇంక మీ ఊసుకు రారు.
0: చాలు చాలే, నా పిల్లలు ఈవిడగారి పెంపకంలోనా? నో నో.
2: మేడం, నాకు తెలియక అడుగుతున్నాను గాని, ఏమైనా సంగత తొందరగా తీపికబురు చెప్పండి. అంటే అవునా మేడం?
1: శ్రీనివాసు, ఒరే సీను.
0: ఇదిగో అరవకు, ఆయన లేరు.
1: అబద్ధం,
0: ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు.
1: నన్ను పెన్షన్ ఆఫీస్కు తీసుకువెళ్తానని అన్నాడు.
0: పాపం, బైక్ లిఫ్ట్ మిస్ అయినట్టుంది.
1: నా కొడుకు బైకు, నా ఇష్టం, కుళ్ళిపోతున్నావు.
0: లేదు, నువ్వెక్కడ కింద పడి పైకి పోతావో అని.
1: వామ్మో వామ్మో, నా చావు గురించి నీకెందుకు ఏం తారటం?
0: అప్పుడైనా సుఖంగా బతకొచ్చాను. ఏమండి ఏమండి? అవునేనే, నాకు చెప్పకుండా బయటికి వెళ్ళడవా? ఓహో, వీధి చివర తల్లిగారి కోసం బైక్తో వెయిటింగ్ కాబోలు. ఎప్పుడూ అమ్మ గురించి ఆరాటం తప్ప పెళ్ళాన్ని పట్టించుకున్న పాప అనుకోలేదు కదా. ఉండు, ఫోన్ చేస్తానుడు. హలో హలో, నేను కట్టుకున్న మీ పెళ్ళాన్ని. వెటకారం కాదు, పిచ్చ కోపం వస్తోంది. ఎక్కడున్నారు తమరు? ఆఫీస్లోనా? అబద్ధం, ఎందుకండి ఇంత అబద్ధాలాడతారు? తల్లిగారిని పెన్షన్ ఆఫీస్కి తీసుకెళ్లారు కదా, అక్కడ నన్ను ఇంట్లోంచి గెంటి వేసే ఆవిడ గారి ప్లాను ఏదో వింటున్నారు, అవునా?
2: వదిలేయండి మేడం, పెద్దమ్మగారితో మీకు పేచీలేటి.
0: నువ్వు నోరు మీయవే పా, మిమ్మల్ని కాదండి. ఇదిగో, నాతో కాపురం చెయ్యాలనుంటే నేను చెప్పినట్టు చెయ్యండి. అయినా మీ అమ్మను సెంట్రల్ జైలుకి ఏమైనా పంపమంటున్నానా? మెంటల్ హాస్పిటల్లో ఉంచమంటున్నానా? ఓల్డ్ ఏజ్ హోమే కదా, వృద్ధాశ్రమంలో పెట్టమంటున్నాను, అంతే కదా?
2: వద్దు మేడం, వద్దండి. అందులో పెడితే పెద్దమ్మగారు ఏమని లేరు, తట్టుకోలేరు.
0: యూ షడ్ అప్ బా, మిమ్మల్ని కాదండి. ఇదిగో, ఈ ఇంట్లో నేనో మీ అమ్మో ఎవరో ఒక్కరే ఉండాలి, ఆలోచించుకోండి. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్, అర్థమైందా? టేక్ కేర్.
2: అయ్యో మేడం గారు, పెద్దమ్మగారికి అసలే గుండు చెప్పండి, టైంకి మందులు తిండి పడకపోతే గిలగిల్లా ఆడిపోతారు.
0: నాకు థైరాయిడ్ రోగం ఉందే, ఆవిడ గారి సాధింపులు సతాయింపులతో జబ్బు తగ్గడం లేదు కదా, ఇంకొంచెం ఎక్కువవుతోంది.
2: అయినా మేడం గారు, పెద్దమ్మగారిని మీరు కాకపోతే ఎవరు చూస్తారు చెప్పండి?
0: ఆవిడ గారిని పంపేది అనాథాశ్రమానికి కాదే, వృద్ధాశ్రమానికి, అంటే ఓల్డ్ ఏజ్ హోమ్కి. టైంకి భోజనం పెట్టే కుక్కులు, మందులిచ్చే నర్సులు, పనులు చేసి పెట్టే సర్వెంట్లు, చివరికి ఒళ్ళు పట్టే ఆయాలు కూడా ఉంటారు. నీ పనేదో నువ్వు చేసుకుపో, వెళ్ళు.
2: సరేలేండి.

0: 哎呀，哎呦，啊，外头啊，我的茶不烫，白兰那个杰西，干那大哩哩，阿爸，那你那卡斯特白的咋的？阿爸爸，阿多罗我个爹哭的不噜，我烂惨了不噜，哪个噜？阿普拉斯库罗卡斯特咖啡温带伊，
1: 阿杜特普拉斯克那么个噜，咖啡嘞当得罗。
0: అవును, ఇది నా గదిలో ఫ్లాస్క్ కదూ. అరేరే, నా బట్టలు సూట్ కేసు నా గదిలో వస్తువులన్నీ ఇక్కడికి ఎలా వచ్చాయే? నాగులు, గది శుభ్రం చేస్తున్నావా?
1: అదే లేదమ్మగారు, గది ఖాళీ చేయమన్నారు.
0: దాని కుట్ర నాకు తెలిసింది, నన్ను వీధిలోకి గెంటెయ్యాలని చూస్తోంది.
1: వీధిలో కాదమ్మగారు.
0: మరి వాళ్ళకాటికా?
1: అదేదో ఓల్డ్, అదేనమ్మా ముసలాలుండే చోటట.
0: ఓహో, ఓల్డేజ్ హోమా? అంటే వృద్ధాశ్రమమే?
1: అందులో మిమ్మల్ని ఉంచడానికట.
0: నేను చస్తే అక్కడికి పోను. కాపురం చెయ్యనంటే దాన్నే పొమ్మను. ఈ సామాన్ తీసి నా గదిలో పెట్టు.
1: అక్కడికి నేను చెప్పానమ్మా మీకు ఇబ్బంది అవుతుందని.
0: నన్ను కడతేరిస్తే గాని దానికి కడుపు మంట చల్లారుది. ఈ ఇంటి నుంచి బయటికి పోయిది అదో నేను. ఇగో ఇప్పుడే ఇప్పుడే ఫోన్ చేసి తేల్చుకుంటాను. హలో, ఒరే శ్రీనివాసు, నేన్రా మీ అమ్మని. ఎరా అమ్మ అంత చేదైపోయిందా? ఈ వయసులో దిక్కు ముక్కు లేని అనాథల నన్ను వృద్ధాశ్రమంలో పడేస్తావా? అవునులేరా, పెళ్ళాం బెళ్ళం కదూ. అది చెప్పింది, నన్ను వీధిలోకి గెంటేస్తున్నావు. బావుందిరా, చాలా బావుంది. మరి నేను చెప్పాను కదరా, మన ఇంటి కోడలిగా పనికిరాదురా ఈ అమ్మాయి. ఈ గొడ్రాలు మనకు వద్దురా, విడాకులిచ్చి శాశ్వతంగా వదిలించుకోరా అని. అమ్మ మాట కదా, నా మాట చెల్లదు. ఒరే, నిన్ను కని పెంచిందానిరా, నీ బరువు బాధ్యతలు మోసిందానిరా, ఎన్నో కష్టాలు పడి నిన్నింతటి వాణ్ణి చేశాన్రా. ఇలాంటి అమ్మను దూరం చేసుకుంటావా? పెళ్ళాం పోతే మరో పెళ్ళాన్ని తెచ్చుకోవచ్చు కదరా, కని తల్లిపోతే మరో తల్లిని తేగలవా? మీ అమ్మ మీద కనుక నీకు నిజంగా ప్రేమే కనుక ఉంటే దానికి విడాకులిచ్చి వెంటనే బయట గెంటే. కాదంటే రే శీను, మీ అమ్మ చావు చూస్తావు, నట్టింట్లో నా ప్రాణాలు తీసేసుకుంటాను. తేల్చుకోరా, ఏదో ఒకటి తేల్చుకోరా, నీ ఇష్టం.
1: పెద్దమ్మగారు, ఫోన్ తీయమంటారా?
0: తీయకు, నాకు కాసిన మంచినీళ్ళు తేవే.
2: హలో, అమ్మ కాదు నేను. నీకు కావాల్సింది ఎప్పుడు అమ్మాయి కదా, సంగతి ఏమిటో చెప్పు. సరి సరి, నాకేం చెప్పకండి. అసలు రేపు అక్టోబర్ 1 గుర్తుందా లేదా మీకు? అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం. ఇంతకన్నా మంచి టైం దొరకదు. ఓల్డేజ్ హోమ్ అడ్మిషన్ లెటర్ తీసుకురండి. వింటున్నారా? ఏమిటి, మళ్ళీ ఇంకోసారి ఆలోచించాలా? బాబు, ఇక నా వల్ల కాదు. మళ్ళీ వాయిదా అన్నారంటే నేను ఈ రాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. ఆనక నా చావేదో నేను చస్తాను అంతే.
0: చావనివరా, పీడ వదిలిపోతుంది. తొందరగా ప్లేడర్ని కలిసి విడాకులు కాగితం తీసుకునిరా.
2: ఇదిగో డివోర్స్ నోటీసు తెస్తే డెత్ వారంట్ ఇష్ట. మీ అమ్మ కొడుకులు గొంతులు పిసికి చంపేస్తాను, తర్వాత నేను చేస్తాను.
0: ఆ పని నేను చెయ్యగలను.
3: ఆపండమ్మా మీ గోళ. సార్ని బతకనివరా మీరు? నాకు తెలియక అడుగుతున్నాను గాని, నిజంగా మీరు చదువుకున్నోలేనా, జ్ఞానం ఉన్నోలేనా? మేడం గారు, సార్ సంగతి ఏమైనా తెలిసిందా?
4: లేదే, ఎన్ని రోజులైంది, ఎటు వెళ్లారో ఏమైపోయారో ఏమీ తెలియలేదు.
3: సరిగ్గా 2 వారాలు అయిందమ్మా. ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు సార్ గారు? ఎంత మీ మీద అలిగినా 1 రోజు 2 రోజులు అంతేగాని వారాలకు వారాలు ఇలా సార్ స్ట్రైక్ చేయడం ఏటమ్మా?
0: వాడికి ఇల్లు ఆఫీసు తప్ప మరో జాసే ఉండదు. ఇదిగో కాకపోతే ఇంట్లో పెళ్ళాం పోరు పడలేక ఎక్కడికో కనపడకుండా పోయి ఉంటాడు.
4: చాలు చాలే, ఈ తల్లిగారు శాపనార్థాలు పడలేకే ఎటో పారిపోయారు.
0: నేనేమి శాపనార్థాలు పెట్టలేదు.
4: ఆ మాటే నేను అంటున్నాను, నా పోరు పడలేక కాదు.
0: వాడు ఇల్లు వదిలి పారిపోవడానికి కారణం నువ్వే.
4: ఇదిగో ముమ్మాటికి ప్రాబ్లం నువ్వు.
0: కాదు నువ్వే.
4: కాదు నువ్వే.
0: కాదు నువ్వే.
3: అరుపు లేపండి అమ్మా, ఎంత జరిగినా మీ కోపాలు తగ్గలేదు, పంతాలు పోలేదు. నాకు తెలియక అడుగుతున్నాను గాని, మీరు సరిగ్గా ఉంటే సార్ ఎందుకు దూరం అవుతారు? ఇన్ని రోజులు సార్ లేక ఒక్క పనైనా మీరు చేయగలిగారా? లేదు, మీ వల్ల కాదు. ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు.

0: చూడండి, ఏ ఇంటికైనా మగదిక్కు అవసరం. ఆ మగదిక్కు చెడ్డదైతే చక్కదిద్దుకోవాలా, మంచిదైతే నిలబెట్టుకోవాలా. అంతేగాని కయ్యాలాడుకొని కొండంతాండని కాలదని కోరు. మేడం గారు, పోలీసులు వచ్చారు.
1: పోలీసులా? దేవుడా, ఏమైంది నా కొడుక్కి? ఎక్కడన్నా వాడు క్షేమంగా ఉండాలి, నా బిడ్డ క్షేమంగా ఉండాలి. ఇంకెప్పుడు నా కొడుకుని బాధ పెట్టను. నాగులు బాబు, బాబుకేమైంది? సీన్ ఎక్కడే? తొందరగా చెప్పవే.
0: పెద్దమ్మ గారు, ఘోరం జరిగిపోయిందమ్మా.
1: అంటే?
0: అంతా అయిపోయిందమ్మా, అయిపోయింది. మీ అత్త కోడలు పోరు పడలేక, మీతో బతకలేక సారు గారు దూరంగా వెళ్ళిపోయారు. పేరాలు తీసేసుకుని మళ్ళీ వెనక్కరానంత దూరానికి వెళ్ళిపోయారు. నదిలో దూకి చచ్చిపోయారు.
2: బాబు సీను
3: ఏమండి?
1: సీను నాయనా,
3: ఎంత పని చేశారు.
0: ఏడండి, ఇంకా పెద్దగా ఏడండి. బాబు మీ వల్ల ఎంత దుఃఖపడ్డారా ఏటో.
1: పాపిస్తుందాన్ని, నా బిడ్డను నేనే చంపుకున్నాను. అవును, అన్ని అనుభవించిందాన్ని. ఆయన కడదాకా నా పెత్తనమే సాగాలనుకున్నాను. అమ్మ దీపిక, నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు.
3: అత్తమ్మ,
1: నా వల్లే జరిగిందమ్మా. జరిగిన అన్యాయానికి నా గొంతు పిసికి చంపేయమ్మా, నన్ను చంపేయమ్మా. దీపిక, నాకు ఆడపిల్లలు లేరమ్మా. ఆ అప్రాయత తెలుసుంటే కోడల్ని ఆడపిల్లలా కాకుండా నా కూతుర్నిలా చూసుకునేదాన్ని. నాలో అసూయ, ద్వేషం, ప్రతీకారం, మూర్ఖత్వం ఇవన్నీ మిమ్మల్ని ఇద్దరిని విడదీసేయమ్మా. చేసిన పాపాలకి నేను బతకూడదమ్మా, నేను బతకూడదు, నన్ను చంపేయమ్మా.
3: బతికే అర్హత నాకు లేదు
1: అంత మాట అనకు దీపిక.
3: అవును, నాలోనూ ఉన్నాయి పెంకితనం, మొండితనం, అహంకారం, అనుమానం, అన్నీ ఎక్కువే. ఆఖరి అత్తగారులా కాకపోయినా కనీసం సాటి మనిషిలా కూడా చూడలేదత్తమ్మా మిమ్మల్ని. అందుకు మీరే క్షమించాలి
1: అత్తమ్మా. ఎంత పని జరిగిందమ్మా. నాగులు
0: వచ్చేసారా పెద్దమ్మ గారు? ఆ కూరలు సంచులు ఇవ్వండి.
1: కోడలెక్కడే?
0: అదిగో ఆ గది వదిలి రావడం లేదమ్మగారు. సారు గారిని తలుసుకొని ఒకటే కుమిలిపోతున్నారు. పాప అన్నం కూడా ముట్టడం లేదు.
1: నాగు, ఓ ప్లేట్లో కొంచెం అన్నం పెట్టి తీసుకురావే. అమ్మా దీపిక, ఇంకా ఎన్నాళ్ళమ్మా నేను ఇలా చూస్తుండాలి? నా కడుపు తరుక్కుపోతుందమ్మా. లే, నా తల్లి కాదు, నా బంగారు తల్లి కాదు దీపిక. ఎన్నాళ్ళు వాడి కోసం ఇలా ఏడుస్తూ కూర్చుంటావమ్మా? ఏడిస్తే సీను తిరుగుస్తాడా? వస్తాడంటే నేను ఏడుస్తానమ్మా. కాని అక్కడికి పోయిన వాళ్ళు ఎవ్వరూ ఇంతవరకు తిరిగి రాలేదు. రక్తం పంచిన తల్లిని అయినా తట్టుకున్నాను. అమ్మా దీపిక, తట్టుకోక తప్పదు. నీకొచ్చిన కష్టం పెద్దదే కాదన్నం. రేపటి వెలుగుని చూడాలంటే నిన్నటి చీకటిని మర్చిపోక తప్పదమ్మా.
3: అమ్మ ప్రేమ లేకుండా పెరిగిన దాన్ని కదూ. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అత్తమ్మా, సారీ అత్తమ్మా.
1: అలా అనకు, అన్నట్టు ఓ సంగతి మర్చిపోయానమ్మా.
3: ఏ సంగతి అత్తమ్మా?
1: దీపిక, శ్రీను ఆఫీసుకు వెళ్ళానమ్మా. నీ జాబ్ గురించి మాట్లాడాను.
3: ఏమన్నారు?
1: ప్రస్తుతానికైతే ఖాళీలు లేవట, కొత్త పోస్టులు వచ్చాక అవకాశం ఉంటుందిట. అందుకని మొదట నిన్ను అప్లికేషన్ పెట్టమన్నారు. ఆ అబ్బాయికి రావాల్సిన సొమ్ము విషయమై నిన్నొక్కసారి ఆఫీసులో కలవమని చెప్పారమ్మా.
3: అలాగే అత్తమ్మా.
1: ఇప్పుడే వెళ్ళు.
0: మేడం గారు తొందరగా తయారవ్వండి, మీ కూడా నేను వస్తాను.
3: అలాగే లేవే.
0: పెద్దమ్మ గారు, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఇంటోనర్ వచ్చాడమ్మా. సారు గారు 10 నెలలు అద్దె బాకీ పడ్డారట. పెద్ద గొడవ చేశాడమ్మా ఇల్లు ఖాళీ చేయమని.
1: అబద్ధం, నా బిడ్డ బాకీలు పెట్టే బాపత కాదు.
4: మనిషి లేడని తెలిసి మోసానికి తెగబడ్డాడు.

0: పెద్దావా.
1: అంతేనమ్మా, ఇంట్లో మగదిక్కు లేకపోయేసరికి పేతి యాదవకి లోకువే.
0: ఆ కోతిగాడికి, అది ఆ కోటిగాడికి నెలాద్దె మాత్రమే ఇవ్వు. వాడి కుప్పిగంతులు ఈ జయమ్మ దగ్గర చల్లవని గట్టిగా చెప్పు. మిగిలిన దాంతో ఇంటి అవసరాలు చూడవే.
2: అత్తమ్మా, మీ పెన్షన్ డబ్బు కదూ ఇది.
0: అవును దీపిక, పుట్టబోయే నా మనవడి కోసం దాచాను, కానీ నాకు అదృష్టం లేకుండా పోయింది.
1: పెద్దమ్మ గారు, మీకు అదృష్టం ఉందమ్మా. ఇప్పుడు కోడల గారు ఒట్టి మనిషి కాదు, ఎప్పుడో నెల తెప్పారు.
0: దీపిక చెప్పు, ఇది నిజమేనా?
2: అవునత్తమ్మా.
0: ఎంత చల్లని కబురు చెప్పావు తల్లి. నా బిడ్డ చనిపోలేదమ్మా, నీ బిడ్డగా ఊపిరి పోసుకుంటున్నాడు. నాకు తెలుసు, ఆ శ్రీనివాసుడు మనల్ని మోసం చేయడు. మన శ్రీనివాసుడిని మన కళ్ళ ముందే ఉంచాడు. వస్తేవు నాగులు, వెళ్ళవే వెళ్ళు. ఆ వంటిటోకి వెళ్ళి పంచదారుడు బాబట్రా. ఇందా నాగులు, నీ నోరు పట్టవే.
1: అలాగే నమ్మగారు.
0: నా కోడలు సీమంతం మన అపార్ట్మెంట్ లో ఉన్న అందరినీ పిలిచి ధూమ్ధామ్ గా చెయ్యాలి.
1: మా బాగా చెప్పారమ్మా.
2: అత్తమ్మ,
0: అత్తమ్మా అని పిలుస్తున్నావు. అత్తను నేనే, అమ్మను నేనే. అత్తగా సాధించిన దాన్ని అమ్మగా ఓదార్చాలి కదా. వద్దమ్మా, వద్దు దీపిక. నీ కన్నీళ్లు నేను చూడలేనమ్మా, కన్నీళ్లు తుడుచుకో.
2: అత్తమ్మా, అయిందా?
0: నాకెందుకమ్మా ఈ కొత్త చీర?
2: మీకు నచ్చిందా అత్తమ్మా? వెరీ స్పెషల్ అత్తమ్మా. అత్తమ్మా కళ్ళు తెరవండి. హ్యాపీ బర్త్డే టు యూ అత్తమ్మా.
1: పెద్దమ్మ గారు, హ్యాపీ బర్త్డే.
0: నా పుట్టినరోజా? ఎప్పుడు పుట్టానో నాకే తెలియదే.
2: ఇప్పుడు తెలిసింది కదా అత్తమ్మా. రండి, కేక్ కట్ చేయండి అత్తమ్మా.
0: దీపిక, ఈరోజు నిజంగా నా పుట్టినరోజేనమ్మా. ఒక కూతురికి నన్ను తల్లిని చేశావు.
2: అత్తమ్మా, అత్తమ్మా.
1: దీపిక, ఈ ఆల్ట్ నుంచి మీరు అత్త కోడలు కాదు, తల్లి కూతుర్లు.
0: నా ఆరోగ్యం కోసం నీ గాజులమ్మేశావు అవునా?
2: అవునత్తమ్మా.
0: ఎంత పని చేశావమ్మా.
2: హలో, మీరా ఆఫీసర్ గారు?
0: ఎవరమ్మా?
2: ఆఫీసర్ గారు అత్తమ్మా, ఉండండి. చెప్పండి సార్. అప్లికేషన్ ఇచ్చి 6 నెలలు అవుతోంది సార్. ఇంకా వెరిఫికేషన్లోనే ఉందా? పోలీస్ రిపోర్ట్తో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇచ్చాను సార్. ఇంకా ఎంతకాలం సార్? చాలా ఇబ్బందులు పడుతున్నాం. మా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్, మాకు న్యాయం చేయండి ప్లీజ్. హలో, హలో.
0: ఏమంటాడే?
2: ఆయన ఆత్మహత్యకు సంబంధించిన ఆధారాలు బలంగా లేవటత్తమ్మా.
0: కొండంత అండ. మనల్ని పుట్టెడు దుఃఖంలో వదిలి కనుమరుగైపోయాడు. ఇది మనకి నిజం, లోకానికి అబద్ధం. ఆ అబద్ధం నిజమైతే ఎంత బాగున్నావు. ఉండమ్మా, నేను మాట్లాడతాను. హలో, ఆఫీసర్ గారేనా అండి? కాదా కోటి, నువ్వా? మాటి మాటికి ఫోన్లు చేసి మమ్మల్ని అల్లరి చేయడం తప్ప నీకేం మరి పని లేదా? నెల నెల నీ అద్దె కట్టేస్తున్నాం. మేం తిన్నా తినకపోయినా సరే, ఇంకా ఏంట్రా నీ గోల? ఎరా కోతి, లక్షకి 120 ఇవ్వకపోతే కోటికెక్కుతావా? ఎక్కరా, ఎక్కు. నీకు మేం రూపాయి కూడా బాకీ పడలేదు. నీ దిక్కున్న చోట చెప్పుకో. ఏమిట్రా, నా కోడలికి ఉద్యోగం రాకుండా చేస్తావా? చెయ్యరా, చెయ్యరా, చెయ్యి, అది చూస్తాను.
1: పెద్దమ్మగారు, సచ్చినోడికి మీరే సరైన మందు.
2: అత్తమ్మా, గుడికి వెళదా రండి అత్తమ్మా.
1: తల్లి కూతుర్లాగున్నారు. ఆ సారే కనుకుంటే ఇది చూసి ఎంత పొంగిపోనో. అంతే మరి అయినా.
3: ఇంతవరకు అతనికి అటు ఇటు నాటిక విన్నారు. రచన శ్రీనాథ్, నిర్వహణ సాంబశివరావు కండరాతి. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక వింటారు.
1: ఆకాశవాణి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక.
2: ఈరోజు అనంతపురం జ్ఞానసీమలో నెలకొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు విచ్చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు, రాష్ట ఆర్థిక శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ పయ్యావుల కేశవ్ గారు, రాష్ట మానవ వనరులు సమాచార సాంకేతిక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం కులపతి డాక్టర్ శంకరాచార్య గారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప కులపతి ఆచార్య ఎస్ఏ కోరి, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి, శాసనసభ సభ్యులు, జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ గీతాలాపనతో ఈ స్నాతకోత్సవ కార్యక్రమం ప్రారంభమయ్యింది. కార్యక్రమంలో ముందుగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ డాక్టర్ శంకరాచార్య తొలి స్నాతకోత్సవాన్ని ప్రకటించారు.
3: On behalf of the entire community of Central University of Andhra Pradesh, I extend a warm welcome to the Honorable President of India and visitor of the university, Srimati Draupadi Murmu. It is a historic occasion, as the Honorable President is gracing this occasion. By virtue of the authority vested in me as Chancellor of the Central University of Andhra Pradesh, I declare the first convention of the university open.
2: Kendriya Vishwavidyalayam Upakulapati swagatopanyasam chestu.
4: The most revered and distinguished chief guest, Honorable President of India, Srimati Draupadi Murmuji, esteemed guest of honor, Honorable Governor of Andhra Pradesh, Sri S. Abdul Nazir ji, guest of honor, Sri పయ్యావలు కేశవ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ప్లానింగ్ కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, శ్రీ నారా లోకేష్ గారు, ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ హెచ్ఆర్డి అండ్ ఆర్టీజీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అవర్ ఎస్టీమ్డ్ ఛాన్సలర్ డాక్టర్ శంకర్ ఆచార్య, ఆనరబుల్ మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్, స్టేట్ లెజిస్లేటర్స్, ఎలక్టెడ్ రీప్రజెంటేటివ్స్, మెంబర్స్ ఆఫ్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అకాడమిక్ కౌన్సిల్ అండ్ ఫైనాన్స్ కమిటీ, రిజిస్టర్ స్టాఫ్, హెడ్స్, డీన్స్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, ఇన్వైటెడ్ డిగ్నిటరీస్, గ్రాడ్యుయేటింగ్ స్టూడెంట్స్, ప్రౌడ్ పేరెంట్స్, మీడియా ఫ్రెండ్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఎక్స్టెండ్ ఎ వార్మ్ వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ టు ద ఫస్ట్ కన్వోకేషన్ ఆఫ్ ద CUAP. ఐ ఎక్స్ప్రెస్ మై డీపెస్ట్ గ్రాటిట్యూడ్ టు ద ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, శ్రీమతి ద్రౌపది ముర్ముజీ, ఫార్ గ్రేసియస్లీ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ and blessing this historic occasion. Madam, we are deeply honored to receive you on your maiden visit to the university as its visitor. Your august presence will forever remain a cherished milestone in the history of CUAP.
2: Swagatopanyasam anantaram Rashtrapati Gauravaneeyulu Srimati Draupadi Murmu garu aaya vibhagalalo pratibha ganabarchina vidyarthulaku bangaru patakalanu andajesaru. రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు మాట్లాడుతూ, తనకు ఈ తొలి స్నాతకోత్సవంలో పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ద్వారా విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకోవాలని అన్నారు.
5: ఐ డీమ్ ఇట్ ఎన్ ఆనర్ అండ్ ప్రివిలేజ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హియర్ టుడే ఇన్ ద ఆగస్ట్ ప్రెసెన్స్ ఆఫ్ రెస్పెక్టెడ్ రాష్ట్రపతిజీ అండ్ డిస్టింగ్విష్డ్ గెస్ట్ seated on the dais of the dais. The first convocation of the Central University of Andhra Pradesh will remain etched as a key milestone in the history of the university. The Rayalaseema region in which the university was established in 2018 has immense historical significance as it forms the part

0: ఆఫ్ ద విజయనగర ఎంపైర్ రూల్డ్ బై ద మెజెస్టిక్ ఎంపరర్ శ్రీ కృష్ణదేవరాయ. ద రాయలసీమ రీజియన్ ఈస్ ఆల్సో నోన్ ఫర్ ఇట్స్ రిచ్ మినరల్ డిపాజిట్స్ అండ్ యాజ్ ఎ హబ్ ఆఫ్ సెరికల్చర్ అండ్ హార్టికల్చరల్ క్రాప్స్. ఐ మే ఆల్సో యాడ్ దట్ అనంతపురము, ద సిటీ ఇన్ విచ్ ద యూనివర్సిటీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్, ఈస్ ఎ ప్రామినెంట్ ఎడ్యుకేషనల్ హబ్ విత్ సెవెరల్ హయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయర్ లెర్నింగ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ ఎ సెంచురీ ఓల్డ్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్, అపార్ట్ ఫ్రమ్ ఎ హోస్ట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ సిచ్యువేటెడ్ విత్ ఇన్ ద క్లోజ్ ప్రాక్సిమిటీ. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెరాల్డ్స్ ఎ న్యూ ఇరా ఇన్ ద స్పియర్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద స్టేట్ విత్ ఇన్నోవేటివ్ అకాడమిక్ ప్రోగ్రామ్స్ ఆన్ ద యాన్విల్ విచ్ ఆర్ సోషలీ అండ్ కల్చరలీ రిలవెంట్. ద యూనివర్సిటీ ఈస్ పాయిస్డ్ ఫార్ ర్యాపిడ్ గ్రోత్ ఇన్ ద ఇయర్స్ టు కమ్. హయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ద సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ ఎ గ్రేట్ రోల్ టు ప్లే ఇన్ స్ట్రెంథనింగ్ ద ఐడియా ఆఫ్ ఆత్మ నిర్భర్ భారత్, ఎ సెల్ఫ్ రిలయంట్ నేషన్.
1: అనంతరం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ, నేటి విద్యార్థులే రేపటి భావి భారత నిర్మాతలని, విద్యార్థులు ఇప్పుడున్న అవకాశాలను అందిపుచ్చుకొని తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
2: అందరికీ నా నమస్కారం. టుడే యాజ్ ఐ లుక్ అట్ దిస్ హాల్ ఫిల్డ్ విత్ యంగ్ గ్రాడ్యుయేట్స్, ఐ డు నాట్ సీ స్టూడెంట్స్ రిసీవింగ్ డిగ్రీస్. ఐ సీ అ జనరేషన్ రెడీ టు షేప్ భారత్. ఎవ్రీ జనరేషన్ ఇస్ రిమెంబర్డ్ ఫార్ సంథింగ్. దిస్ జనరేషన్ హ్యాస్ ద ఆపర్చునిటీ టు బిల్డ్ అవర్ ఫ్యూచర్. దిస్ ఇస్ యోర్ టైమ్, దిస్ ఇస్ యోర్ ఆపర్చునిటీ. నెవర్ అలౌ యువర్ బ్యాక్గ్రౌండ్ టు డిఫైన్ యువర్ ఫ్యూచర్. లెట్ యువర్ డ్రీమ్స్, యువర్ హార్డ్ వర్క్ అండ్ యువర్ క్యారెక్టర్ డిఫైన్ హూ యూ బికమ్. ఇట్ ఈస్ అ గ్రేట్ ఆనర్ టు బి ప్రెజెంట్ అట్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఆఫ్ ది సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎవ్రీ కాన్వకేషన్ ఇస్ స్పెషల్, బట్ ద ఫస్ట్ కాన్వకేషన్ ఇస్ ఫర్ ఎవర్ హిస్టారిక్. డిగ్రీస్ ఆర్ అవార్డెడ్ ఎవ్రీ ఇయర్. హిస్టరీ ఇస్ రిటన్ ఓన్లీ వన్స్. థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ విల్ బి గ్రాడ్యుయేటింగ్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ ఇన్ ద ఇయర్స్ అహెడ్, బట్ ఓన్లీ వన్ బ్యాచ్ విల్ ఫర్ ఎవర్ బి రిమెంబర్డ్ యాజ్ ద ఫస్ట్ బ్యాచ్. దట్ ఆనర్, దట్ లెగసీ బిలాంగ్స్ టు యూ. అండ్ మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎవ్రీ గ్రాడ్యుయేట్ అండ్ ఎవ్రీ గోల్డ్ మెడలిస్ట్. ఐ కెన్ నౌ క్లెయిమ్ ఐఎమ్ అ ఫ్రెండ్ ఆఫ్ ద గోల్డ్ మెడలిస్ట్. The Central University of Andhra Pradesh is more than a campus. It is a promise that every young mind, irrespective of background, deserves an opportunity to dream, learn, and succeed. Today, that promise is standing before us through every graduating student sitting here. My dear students, today we are blessed to have among us Honorable President Srimati Draupadi Murmu ji. Her life is a lesson that no classroom can teach us. She was born in a small village and was the first woman graduate from her village. She faced many personal tragedies, but that would have broken most people. Yet she never lost faith, never stopped serving, never stopped moving forward. From a teacher to a legislator, to a governor, and today the president of world's largest democracy. Her journey tells every young student one simple truth: your beginning does not decide your destiny, your courage does. Dear graduates, if the president of India can rise from a small tribal village to Rashtrapati Bhavan, imagine what your education can help you achieve. Madam President, your life continues to inspire millions of young Indians like us. The world is changing faster than ever before. New technologies will continue to transform every industry. But the greatest human competitive advantage will never be technology. It will always be your curiosity, creativity, courage, and the willingness to keep learning. The future will belong to those who learn, adapt, and have the courage to lead the change. Because the future will not belong to those who resist technology, but those who learn, adapt, and innovate. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఆంధ్రప్రదేశ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ ద ఫ్యూచర్.

0: Under the dynamic leadership of our Chief Minister, Andhra Pradesh is becoming a destination for innovation, manufacturing and technology. This is an exciting time to be a young Indian. New opportunities are emerging across technology, manufacturing, research, healthcare, agriculture and entrepreneurship. The world does not need more people waiting for opportunities. It needs more people who will create opportunities. Don't aspire to become only job seekers. Aspire to become job creators. Build enterprises. Build innovations. Build solutions. Build hope for others. And build Bharat.
1: కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో రాయలసీమకు ప్రత్యేక స్థానం ఉందని, విజయనగర రాజుల కాలంలో సాంస్కృతికంగా పరిడ విల్లిందని, అలాగే మాజీ రాష్ట్రపతులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఇక్కడ ఆర్ట్స్ కళాశాలలో లెక్చరర్ గా పనిచేశారని, అలాగే డాక్టర్ నీలం సంజయ్ రెడ్డి గారు ఈ ప్రాంతం వారేనని గుర్తు చేసుకున్నారు. ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం చరిత్రలో ఈరోజు మైలురాయిగా నిలిచిపోతుందని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.
2: ఐ ఆమ్ డిలైటెడ్ టు బీ విత్ యూ టుడే ఇన్ ద హిస్టారిక్ సిటీ ఆఫ్ అనంతపురం. దిస్ డిస్ట్రిక్ట్ ఆక్యుపైస్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నోన్ ఫర్ ఇట్స్ రిచ్ హెరిటేజ్ అండ్ ద ఇంప్రెసివ్ ఆర్కిటెక్చర్ ఆఫ్ ది విజయనగర్ ఎంపైర్. I am happy to share that it is also associated with two of my distinguished predecessors. Dr. Sarvepalli Radhakrishnan taught at the Government College here, while Dr. Neelam Sanjeev Reddy held from this district. Both are remembered as great sons of India whose lives continue to inspire us. Dear students, as you celebrate your achievements today, I urge you to pause for a moment to remember the people who made your journey possible. Your success is the result of your own hard work, but it has also been shaped by the sacrifices of your parents, the guidance of your teachers, and the support of society. Therefore, you have a responsibility to give back to the society. Whether you become entrepreneurs, generating employment, scientists, driving innovation, public servants working for the people, or philanthropists serving society, let your learning become a source of strength for the underprivileged. Dear students, you are going to begin your careers at a transformative juncture when India is moving confidently towards becoming a developed nation by 2047. This vision of Viksit Bharat can be realized only through the energy, talent and commitment of our youth. Each one of you is an architect of that future. Whatever path you choose, you should pursue excellence and dedication and integrity. Internalizing ethical values will be of the greatest help. Honesty, compassion, empathy and respect for nature are not only lofty moral ideas.
1: చివరిగా ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ ఆచార్య ఎస్బి కివడే గారి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.
3: మీరింతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. నిర్వహణ కుమారి కె శృతిప్రియాంక, సహకారం శ్రీ డి ప్రభాకర్ రెడ్డి, సాంకేతిక సహకారం శ్రీయుతులు వి జానకినాథ్ రెడ్డి, వై వేణుగోపాల్. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్ర సమర్పణ.
4: ఇంతవరకు భారత రాష్ట్రపతి గౌరవనీయులు శ్రీమతి ద్రౌపది ముర్ము గారు, ఈరోజు అనంతపురంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రథమ స్నాతకోత్సవంపై రేడియో నివేదిక విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి అనంతపురం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

चर्चा का विषय है। ये आकाशवाणी है, चर्चा का विषय है।

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రాగం తానం పల్లవి కార్యక్రమంలో గాయత్రి విభావరి వ్యాకరణంచే వయలిన్ వాదనం

పెట్టారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. కార్యక్రమంలో తోడి రాగాలపన, తానం, గానలోల నీలీల, లెల్లజాలర, బాల, గోపాల మురళి అనే పల్లవి, త్రిశ్రనడ ఆదితాళం, పల్లవి ఎత్తుగడ సమం నుండి ప్రారంభం, పదగర్భం నాలుగు అక్షరముల జాగా

0: మీరింతవరకు గాయత్రి విభావరి వ్యాకరణం గారి వయలిన్ వాదనం విన్నారు. శ్రీ మావుడూరు సూర్యప్రసాదరావు గారు మృదంగం. రాగం తానం పల్లవి కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రసారమైంది. ఆకాశవాణి విశాఖపట్నం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 10:45. ఇప్పుడు మధుర గీతాలు. ముందుగా వినండి బంగారు బాబు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం కెవి మహదేవన్.

అలుపు తలుపు ఎరగని పరువం అంతు చూడాలి. అలుపు సలుపు ఎరగని పరువం.

0: ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం,
1: నిన్ను నన్ను కనవేసిన బంధం ఎన్నో జన్మల సంబంధం.

ఇప్పుడు వినండి రాముడు కాదు కృష్ణుడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట, రచన దాసరి నారాయణరావు, సంగీతం చక్రవర్తి.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:00. ఇప్పుడు హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కే సాథ్ మే అరుణ్ కుమార్.

0: And in men's cricket, India were 124 in 13.3 overs against England in the first T20 international of the five-match series at the Riverside Ground in Chestellor Street when reports last came in. Earlier, Indian skipper Shreyas Iyer won the toss and opted to bat first. Spinners Varun Chakravarti and Ravi Bishnoi have returned to the playing 11 for India, while Vaibhav Suryavanshi has been kept on bench. The men in blue will look to bounce back from the shocking 2-0 defeat to Ireland in the last series. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:10. ఇప్పుడు రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. 6:10 వేద పఠనం నిర్వహణ ఏఎల్ కృష్ణ కౌండిన్య శర్మ గారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అష్టపదులు సాంప్రదాయ కీర్తనలు. 6:35 పొలం పనులు వ్యవసాయదారులకు సూచనలు. ఈ కార్యక్రమంలో జూన్ జూలై మాసంలో మొక్కజొన్న నూనె గింజల పంటల్లో వ్యవసాయ పనులు వివరాలు. 7:00 పెద్దపల్లి జిల్లా సమాచార లేఖ అందిస్తారు వై సంతోష్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి. ఈ కార్యక్రమంలో సిమ్లా ఒప్పందం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ప్రపంచ క్రీడా జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ప్రత్యక్ష వ్యాఖ్యానం, అనంతరం ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ వ్యాధులు నివారణ చర్యలు. ఈ అంశం గురించి డాక్టర్ ప్రియదర్శిని గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండరాతి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డి రవికాంత్ గారిచే గాత్రం. 9:15 ఓటర్ల జాబితాను పారదర్శకంగా ఖచ్చితంగా సమగ్రంగా తయారు చేయడానికి భారత ఎన్నికల సంఘం ఈసీఐ నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ అంటే ప్రత్యేక సమగ్ర సవరణ సర్వే గురించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ ఆర్వి కర్ణన్ గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి పరిచయకర్త డాక్టర్ సామశివరావు కండరాతి గారు. 11:03 యువవాణి సంగీత కార్యక్రమంలో టి కౌశిక్ గారిచే తబలా వాద్యం. 11:30 సుగం సంగీత కార్యక్రమంలో శ్రీమతి అనురాధ పౌడ్వాల్ గారిచే భజన్స్.

12:10 యువవాణి ఆంగ్లంలో 12:40 ఎన్సీఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం, 1:20 వనితా లోకం మహిళల కార్యక్రమంలో పుస్తక సమీక్ష, సాహిత్యంతో దోస్తీ, యాత్రా సాహిత్యంపై సమీక్ష, సమీక్షకురాలు శ్రీమతి ఆర్ ఉమాదేవి. 2:30 కస్తూరి కన్నడ కార్యక్రమం. ఇక సాయంత్రం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఒగ్గు కథ, గుణాచారి కథ రెండో భాగం శ్రీ ధీకొండ మనోజ్ కుమార్ వారి బృందం వినిపిస్తారు. 5:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయోజిత కార్యక్రమం. 6:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా హిందీలో, ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:50 న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై వ్యవసాయ సూచనలో అంశం, జూన్ జూలై మాసంలో సోయా చిక్కుడు పంటల్లో వ్యవసాయ పనులు. 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో సమస్యాత్మక భూముల యాజమాన్యం ఈ అంశం గురించి పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి చైతన్య గారితో పరిచయం. 7:45 వికసిత్ భారత్ శీర్షిక. 8:03 కరెంట్ అఫైర్స్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 ట్రాన్స్మిటర్ 738 kHz పై ఐసీసీ మహిళల T20 క్రికెట్ ప్రపంచ కప్ 2026లో భాగంగా హిందీలో, ఆంగ్లంలో ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 10:00 మధుర గీతాలు. ఇవి రేపు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 11:14. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 kHz, డిఆర్ఎం రిసీవర్ 729 kHz పై ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.